0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

సో గైస్, అట్లనే అప్పుడే 20 నిమిషాలు అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం మెల్లగా మన టాపిక్ లోకి వెళ్దాం. సో పూజ చేసే ముందు ధ్యానం ఎందుకు చెప్పాలి అని అంటే, మీరు టిపికల్ గా మన ఇంట్లో జరిగే పూజలు చూడండి, దగ్గర దగ్గర 1 నుండి 3 గంటలు ఉంటాయి. అంటే నాకైతే లిటరల్ గా వెన్నున వస్తుంది బై గంట సేపు కూర్చొనికి. అంటే ఏం మాట్లాడుతున్నారో, ఏం మంత్రాలు చదువుతున్నారో ఇంచు ఒక్క ముక్క కూడా అర్థం కాదు, రైట్? సో నేను కూడా అదే స్టేజ్ లో ఉంటుండే. అర్థం కానప్పుడు నువ్వు కూర్చోలేవు, నీ కాన్సన్ట్రేషన్ దేవుని మీద అస్సలకే ఉండదు. అట్లాంటప్పుడు నువ్వు ఏ దారిని ఎంచుకోవాలి అని అంటే, యూ హ్యావ్ టు ట్రిగర్ దేర్ ఇమాజినేషన్. హౌ కెన్ యూ డూ దట్? దాన్నే మన ఋషులు మునులు ఒక పాత్ పెట్టిండి. ఏంది అని అంటే, ధ్యాన మంత్రం అని చెప్పి వాళ్ళ గుణగణాలు, వాళ్ళ రూప సౌందర్యం ఇదంతా చెప్తారు. ఇప్పుడు నేను ఈ రామరక్షా స్తోత్రంకి వచ్చినాం అనుకో, అందులో ఎట్లుంటది అని అంటే, రాముల వారు మొదట పెద్ద

చేతులు కదా అంటే ఆజానుబాహం అంటారు కదా అట్లా. అండ్ నెక్స్ట్ ఏంది అని అంటే ఒక కోదండం పట్టుకుంటాడు, అది పట్టుకుంటారు. దాని తర్వాత ఆయన కళ్ళు ఎట్లుంటాయని అంటే చాలా పెద్ద, ఇట్లా తామర పువ్వులు లెక్క విపరీతంగా పెద్దవి. అండ్ తన పక్కన సీతమ్మ వారు ఉంటారు, ఎక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మన లక్ష్మణుల వారు ఉంటారు. వాళ్ళ ఆర్నమెంట్స్ అవన్నీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నౌ పీపుల్ కెన్ ఇమాజిన్, అంటే కిడ్స్ గానీ ఇప్పుడు అడల్ట్ అంటే టీనేజర్లు ఉంటారు కదా, వాట్ నాన్సెన్స్ దాట్ అనుకుంటా మాట్లాడేటోళ్ళందరూ కూర్చొని ఓకే గిట్లుంటుందా, ఓకే ఎందుకు గిట్లుంటాడు, రాముడు ఎందుకు 9 feet ఉన్నాడు, ఎందుకు 6 feet లేడు అని అంటే నువ్వు నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎట్లా అంటే ఆజానుబాహుడు అని అంటే జస్ట్ చేతులు పెద్దగా ఉన్నాయి, కాళ్ళు పెద్దగా ఉన్నాయి, వేళ్ళు పెద్దగా ఉన్నాయని కాదు. ఇట్స్ లైక్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాడు రాముడు అని చెప్పనీకి నీకు ఆజానుబాహుడు అని చెప్పిండ్రు మనోళ్ళు. ఎవరు? వాల్మీకులు, ఐ మీన్ వాల్మీకి మహర్షి. సో అట్లా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కి హౌ దేర్ ఇస్ అన్ అంతరార్థం అనేది నువ్వు నెక్స్ట్ 3 గంటలు అయ్యే ప్రాసెస్ లోపల నువ్వు ఈ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసినావు అనుకో, దే గెట్ ఇంట్రొడ్యూస్ టు అవర్ సనాతన ధర్మం ఆర్ వాట్ ఎవర్ ధర్మం యూ కాల్. అట్లా ఇప్పుడు ఎంత ఎక్కువైంది, ఒక పాట వినేసి వచ్చేద్దాం.

ఎగ్జాక్ట్లీ ఈ పాటలో ఏదైతే లిరిక్స్ ఉంటాయో సేమ్ అట్లనే మన రాముల వారిని కూడా అట్లనే డిస్క్రైబ్ చేస్తారు. కాకపోతే మనకు సినిమాటిక్ నాలెడ్జ్ అది యుగం త్రేతాయుగంలో లేదు కదా, సో అందుకని కొంచెం ఓల్డ్ లాంగ్వేజ్ వాడతారు. ధ్యాయే దాజాను బాహుం ధృతశర ధనుషం అనుకుంటా మాట్లాడతారు, బట్ తత్వం మాత్రం సేమ్, ద మీనింగ్ ఈజ్ ద సేమ్. అట్లా ఇప్పుడు మనం నెక్స్ట్ టర్మ్ కి వెళ్ళినాం అనుకో, ఒకటి మనకు అర్థమైపోయింది ఏంది అని అంటే ఆజానుబాహుడు అని అంటే కేవలం ఒడ్డు పొడు ఉండడమే కాదు, ఇట్స్ అబౌట్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి ఆయనను రాజారాముడు మర్యాద పురుషోత్తముడు అని అంటారు. అంటే మనం మెల్లగా పోయినాక ఇంకా నేర్చుకుంటాం, బట్ ధ్యాన శ్లోకంలోనే గింత తత్వం దాగున్నది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంది అని అంటే చేతుల లోపల చేతుల ఐ మీన్ కోదండాన్ని బాణాన్ని అండ్ దాని ఏమంటారు ఆరోస్ ని చేతిలో పట్టుకుంటాడు. ఎందుకు ఆయన ఎప్పుడు నవ్వుకుంటుండాలి కదా, అట్లాంటి ఆయన బాణాలు ఎందుకు పట్టుకుంటాడు అటాక్ చేసేటట్టు, యు ఆర్ సపోజ్ టు ప్రీచ్ నాన్ వైలెన్స్ రైట్ అని కొంతమంది ప్రశ్నిస్తుండే ఒకప్పుడు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మన డీటీస్ అందరి చేతిలో ఒక సైడ్ పుస్తకం ఉంటే ఇంకో సైడ్ ఏదో ఒక వెపన్ ఉంటుంది. ఎందుకు? ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేసిన నెంబర్ తెలుసుగా 9726361966. ప్రతి ఒక్క డీటీకి ఒక పుస్తకంతో పాటు వెపన్ ఎందుకు మన చేతులు ఉంటుండే, అది నా ప్రశ్న. రెండో ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న ఏంది అని అంటే రామరక్షా స్తోత్రం రాసింది ఎవరో తెలిస్తే మీరు చెప్పొచ్చు. ఇప్పటికైతే ఇంకో పాట వినేసి వచ్చేద్దాం.

అన్నపూర్ణ గారు కాల్ చేశారు, తను రాంగ్ ఆన్సర్ చెప్పారు. అంటే రామరక్షా స్తోత్రం అర్జునుడు రాశారు అని అన్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. మీరేమనుకుంటారు గైస్? ఒకవేళ మీకు తెలిస్తే మీరు కూడా కాల్ చేయొచ్చు. అయితే ఎవరు రాసిన మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మన పాయింట్ ఏంటి అని అంటే, మీకు ఇందాక అనుకున్నాం కదా ఆయన ఎందుకు కోదండాన్ని పట్టుకుంటారు. హీ వాజ్ సపోజ్ టు ప్రీచ్ పీస్, రైట్? అయితే మీరు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఒక పుస్తకం ఉంటది, ఎవరిది? మన అబ్దుల్ కలాం గారిది. అబ్దుల్ కలాం గారి పుస్తకంలో ఒక పిల్లడు ఎవరో అడుగుతారట, ఆర్ మీరు యూట్యూబ్ లో కూడా వీడియోస్ చూడొచ్చు. ఏంటి అని అంటే, ఇఫ్ ఇండియా ఇస్ ఎ పీస్ లవింగ్ నేషన్ ఆర్ ఇఫ్ ఎనీ నేషన్ ఇస్ ఎ పీస్ లవింగ్ నేషన్, వై ఆర్ దే సపోజ్ టు రీసెర్చ్ ఆర్ బై లాట్ ఆఫ్ న్యూక్లియర్ అది ఇది అన్నట్టు అంటా ఉంటారు. అయితే ఐ మీన్ మనం ఎందుకు బాంబులు తయారు చేయాలి ఆర్ పతాకాలు తయారు చేయాలి అని అంటే, ఆయన అంటారు ఏంటి అని అంటే, ఇట్స్ నాట్ టు షో దట్ వీఆర్ స్ట్రాంగ్, ఇట్స్ జస్ట్ టు బీ సేఫ్. అంటే మన దగ్గర ఏం లేదనుకో, ఫస్ట్ థింగ్ మనం బలహీనమైతాం. బలహీనమైనప్పుడు ఏమైతుంది అంటే, వెపన్స్ ఏం లేనప్పుడు బలహీనమైతావు. బలహీనమైనప్పుడు ఎవడు ఎట్లా ఆడితే అట్లా ఆడాలి నువ్వు, నీకు వేరే ఆప్షన్ ఉండదు. ఆ సిచ్యువేషన్ రాకూడదని చెప్పి దెన్ ఉన్న కొంతమంది ప్రధానులు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ప్లాన్ చేసినారు. ఆ ప్లాన్ ప్రకారంగా మన వాళ్ళు అట్లా స్టార్ట్ చేసిండనమాట. ఇది వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో ఉంటది. సిమిలర్లీ కమింగ్ టు రామయ్య, రామయ్య ఎంత శాంతంగా అయితే ఉంటాడో అంతే ధర్మంగా కూడా ఉంటాడు. ధర్మాన్ని నిలబెట్టాలంటే కోపాన్ని నటించాలి. ఆ కోపాన్ని నటించడానికి సింబల్ ఏందిరా భయ్య అని అంటే కోదండం. అంటే మీరు చాగంటి గారు మీకు ఎలివేషన్ ఇస్తారు కదా, ఆయన ఇట్లా రాక్షసులను చంపినరు అట్లా ఇట్లా అని. యాక్చువల్లీ ఆ కోపం అంతా నటన. మీకు లక్ష్మణుడితో అంటాడు ఆయన, నాకు ఎవ్వడి మీద కోపం లేదు, ఎవ్వడి మీద ద్వేషం లేదు, వాళ్ళందరూ మనని అటాక్ చేయడానికి ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు కాబట్టి ఐ హ్యావ్ టు యాక్ట్. సో ఇక్కడ ఈ వెపన్స్ అనేది దేనికి సింబల్ అని అంటే, యాక్షన్ కి సింబల్ అనమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది కదా, ఒక చక్కటి పాట వినేసి మళ్ళీ వచ్చేద్దాం.

సో గైస్, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసిందా విష్ణువు గాని రాముడు గాని కృష్ణుడు గాని ఎల్ల వేళలా సత్యనారాయణ స్వామి గాని వీళ్ళందరూ ఎల్ల వేళలా ఒకటే రకమైన వస్త్రం ధరిస్తారు. ఇట్స్ కాల్డ్ పీత వస్త్రం, అంటే ఎల్లో కలర్ ధరిస్తారు. ఎందుకో తెలుసా? అంటే దీని వెనకాల ఒక బ్యూటిఫుల్ రీజన్ ఉంది. మీరు ఒకవేళ MBA గాని మార్కెటింగ్ గాని చదివితే మీకు ఈ ఆన్సర్ తెలియాలి. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, విష్ణువు రాముడు కృష్ణుడు ఎప్పుడు ఎల్లో కలర్ బట్టలు ఎందుకు వేసుకుంటారు? ఒకవేళ ఆన్సర్ తెలిస్తే యూ కెన్ కాల్ మీ అట్ 9726361966. ఇప్పుడు నెక్స్ట్ ఈయన కళ్ళ గురించి మాట్లాడదాం. ఈయన కళ్ళని చూస్తే ప్రతి ఒక్క దేవుణ్ణి, ప్రతి ఒక్క అమ్మవారిని, ఓ వీళ్ళ కళ్ళని చూస్తే తామర పువ్వుల్లా ఉంటాయి, తామర పువ్వుల్లా ఉంటాయి అని అంటారు. అసలు ఈ ఎందుకు ఈ కమలం పువ్వుల వల్ల అంటే అంత డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఏంది కమలాన్ని అని అంటే, కొంచెం నేను అబ్జర్వ్ చేస్తా ఉండే. అయితే మీరు అంటే ప్రపంచం మొత్తం ఎట్లుంటది అని అంటే, మురికిలో పడ్డ చెత్తకుప్పలెక్కు ఉంటది, రైట్? లైఫ్ కూడా గట్ల చెత్తకుప్పలెక్కు ఉంటే ఆ చెత్త లోపల చెత్తని కాకుండా పైన ఉన్న బ్యూటీని మాత్రమే నువ్వు తిలకించాలి అని చెప్పి నీకు మెటఫర్ గా కమలాన్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది కదా. సో మీరు ఒక్కసారి కమలం ఎక్కడ పుడుతుందో చూడండి, రైట్? దాని కింద ఒక బ్యూటిఫుల్ ఆకు ఉంటది, తామరాకు కింద, ఐ మీన్ తామర పువ్వు కింద ఒక ఆకు ఉంటుంది. ఎట్లా అంటే నీళ్లు పడ్డా కూడా ఒక వ్యాక్స్ కోటింగ్ ఉన్నట్టు ఇట్ డజంట్ అబ్జర్వ్ వాటర్, అది ఇట్లా వదిలేస్తా ఉంటది. అట్లనే నీ లైఫ్ లోపల నెగిటివ్ వచ్చినప్పుడు, పాజిటివ్ వచ్చినప్పుడు ఇట్లా అంటి అంటకుండా ఉండాలి అనే చెప్పనీకే నీకు ప్రతి ఒక్క దేవునికి కమలం కమలం కమల నయన, మనం దగ్గర మన కృష్ణుణ్ణి రాముణ్ణి కూడా అట్లనే పిలుస్తారు. సో దాని వెనకాల ఇంత డెప్త్ ఉంది, లెంత్ ఎక్కువైనట్టుంది కదా. ఎప్ అయినా ఒక పాట వినేసి వచ్చేద్దాం.

చేసిన పనివాడు వితికితలుంతడు చేనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటి ఒక్కడు మొనగాడు నువ్వే మెచ్చిన పనివాడు వితికితలుంతడు చేనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని

అసలు ఎంతైనా ఆ కాలంలో లిరిక్స్ సాంగ్ అసలు బీట్ నెక్స్ట్ లెవెల్ బై. అరే అఫ్ కోర్స్ రెహమాన్ గారి గొప్పతనం అనుకోండి. అండ్ ఆల్సో లిరిక్ రైటర్ కూడా ఆ తమిళ పాటని తీసుకొచ్చి మన తెలుగు వాళ్ళకు కూడా ఇంపుగా అయ్యేటట్టు ఆ లిరిక్స్ రాసిన చూడండి, అది వాళ్ళ గొప్పతనం. అయితే ఇట్లనే మనం మాట్లాడుకుంటూ పోతే ధ్యాన శ్లోకం ఎక్కడ అక్కడ ఆపాలే కదా. రాముని గురించి చెప్పి సీతమ్మ గురించి చెప్పకపోతే కొంచెం ఫీల్ అవుతారు రైట్. సో అందుకని సీతమ్మ గురించి కూడా చెప్పాలి కాబట్టి ఒక పాట పెడతా, దాని తర్వాత మనం సీతమ్మ గురించి కూడా మాట్లాడుకుందాము.

तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu. Idi office party a leka jatra? Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: celebration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hera, yeah.
2: Hi, enemy Arti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Sarugiani. Kotta frequency tho osnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Sarugi.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇందాక సీతమ్మ గురించి చెప్దాం అనుకున్నా బట్ పాట పెట్టేసినా. ఈ ధ్యాన శ్లోకంలోనే వామాంకారుడ సీత అని ఒకటి ఉంటారు. ఎట్లా అంటే రాముడి లెఫ్ట్ సైడ్ సీతమ్మ ఉంటారు, అంటే విజువలైజ్ చేసుకోవడానికి పక్కకుంటే అయిపోతుంది కదా అన్నట్టు అనుకుంటాం. కానీ రైట్ సైడ్ కోదండం పట్టుకుని లెఫ్ట్ సైడ్ సీతమ్మను పట్టుకున్నారంటే యూ కెన్ లిటరల్లీ ఇమాజిన్ ద లైక్ ఆ బ్యాలెన్స్ అంటారు కదా, ఒక సైడ్ ఏమో పవర్, ఒక సైడ్ ఏమో పీస్, శక్తి శాంతి, రెండు ఒకే సైడ్ ఉండాలి. నేను ఒక పాయింట్ అన్న గుర్తుందా, ఒక సైడ్ మనోళ్ళందరు వెపన్స్ పట్టుకుంటారు, ఇంకో సైడ్ పుస్తకాలు పట్టుకుంటారు. సంస్కృతంలో చెప్పాలంటే శస్త్రశాస్త్రాలను మనోళ్ళు సాధిస్తారు అని చెప్పడానికి దట్స్ మెటఫర్ అన్నమాట. అంటే నువ్వు ఓన్లీ వెపన్స్ ఒక్కటే నేర్చుకున్నావు అనుకో, ధర్మం లేదనుకో, నువ్వు ఏమైతావు, యు గోయింగ్ టు బి ఎ టైరెంట్. అంటే ఒక దరిద్రునివి, ఒక దల్లే, ఒక నిరాలంబ, నికృష్ట్, ఇంకా నాకు పేర్లు లేవు. అంటే కొంతమంది జనాలు ఉంటారు ఇప్పుడు అట్లా. అదే నువ్వు ఒక్కటే చదువు పెట్టుకున్నావు, చదువు ఉన్నది, వెపన్స్ ఏం పట్టుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు పోయి వెపన్స్ తీసుకోవాలని కాదు నేను అనేది, నా ఉద్దేశం ఏంది అని అంటే నీకు ఆ నాలెడ్జ్ ఉండాలి, ఈ నాలెడ్జ్ ఉండాలని అట్లా. సో ఒక్కటే అమాయకంగా ఇదే ధర్మం అసలు ఎలా ఉంటుంది అని ఒకటే పుస్తకాలు చదువుకు అక్కడే ఉన్నావు అనుకో, కథం నేను ఎవడో ఎక్కడో అక్కడ మ్యానిపులేట్ చేసి దొప్పుతాడు. సో కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది, రామాయణంలో రాముడు చెప్పింది, రెండు ఒకటే. నువ్వు చదువు అంతా చదువు, నేర్చుకునేదంతా నేర్చుకో, ఎట్ ద సేమ్ టైం ఐ మీన్ నువ్వు అమాయకుని లెక్క, బెబ్బెగాని లెక్క మిగలకు అని అన్నాడు అనమాట. అట్లని చెప్పి నీ తెలివిని తీసుకుపోయి పక్కన వాళ్ళని మోసం చేస్తా అంటే మళ్ళీ ఆడే నీ దూలు తీరుస్తాడు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇక్కడ సీతమ్మ గురించి పాయింట్ ఏంటి అని అంటే రాముడు ఎక్కడ పోయినా సీతమ్మ ఆమె ఆయన తోడుంటది. అది ఎస్టాబ్లిష్ చేయడానికే ఈ పాట పెట్టిన. ఇందాక మళ్ళీ వినేసి వచ్చేయండి.

అట్లా రాముడు కూడా సీతమ్మతో రొమాన్స్ చేసేటప్పుడు ఇట్లా ఒక పాట పాడుకుంటాడు అనమాట. ఇప్పుడు మన ధ్యాన శ్లోకం అయిపోయింది అబ్బా, అర్ధ గంట మాట్లాడితే జస్ట్ ఒక్క ధ్యాన శ్లోకం అయిపోయింది. అంటే ఎంత డీప్ ఉంటుందో రామరక్షా స్తోత్రం మీకు తెలిసిందే. అండ్ మనం ఇందాక ఒక ప్రశ్న అడిగాం కదా, రాముడు గాని విష్ణువు గాని కృష్ణుడు గాని ఎల్లో కలర్ బట్టలు ఎందుకు వేసుకుంటారు అని, అంటే స్వరూప గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో అంటే తను ఒక పర్స్పెక్టివ్ లో ఆన్సర్ చెప్పారు, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. నేను కూడా ఒక పర్స్పెక్టివ్ లో ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు మీరు కొన్ని బ్రాండ్స్ చూసింది అనుకో, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ గాని హర్డ్స్ గాని, అంటే మీరు గూగుల్ లోపల ఎల్లో కలర్ ఉన్న కంపెనీలు అన్ని కాపీ కొట్టిండ్రు అనుకో, వీళ్ళందరు లోగోలు చదవండి, వాళ్ళ మిషన్ స్టేట్మెంట్ చదవండి, ఫెరారీ గానీ లేస్ గానీ షెల్, వాటన్నిటి వెనకాల దెర్ ఇస్ దిస్ కామన్ ఎలిమెంట్. ఒక్కటి ఏంది అని అంటే దే రిప్రజెంట్ ఆప్టిమిజం, అంటే ఏమైనా మంచిగా అవుతుంది. నెక్స్ట్ది ఏంది అని అంటే ఎనర్జీ, అంటే చాలా స్ట్రెంగ్త్ ఉన్నది అన్నట్టు. అండ్ మూడవది ఏంది అని అంటే దాని పేరేమో అంటారు భయ్, ఎప్పుడు ఎల్లప్పుడు యంగ్ ఏజ్ లో ఉంటారు సంస్కృతంలో దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇప్పుడు మీరు కృష్ణుని ఆర్ విష్ణు క్వాలిటీస్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, దే ఆర్ ఆల్వేస్ పాజిటివ్, ఏమైనా మంచిగా అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఆల్వేస్ ఎనర్జెటిక్, ఎట్లాంటి సిచ్యువేషన్ లో అయినా పద బాబా పో యుద్ధం చేద్దాం అట్లా వేసేసి వచ్చేద్దాం ఎంతసేపు అని చెప్పి పోతారు. అండ్ థర్డ్ థింగ్ ఇస్ అబౌట్ యూత్ఫుల్నెస్, రైట్. నాకు పదం గుర్తొస్తలేదు యూత్ఫుల్ ని సంస్కృతంలో ఏమంటారు అని, బట్ ఇట్స్ ఓకే. అండ్ మీకు చిన్నప్పుడు గుర్తుందా, అంటే జగర్నాట్ అని ఒక ఇంగ్లీష్ పదం నేర్పుతా ఉండే, విచ్ కమ్స్ ఫ్రమ్ ది టర్మ్ జగన్నాథ్. జగర్నాట్ అంటే ఏంది అని అంటే దట్ విచ్ హ్యాస్ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, దానికి ఒక బౌన్స్ ఉండవు అనమాట. మీకు మార్వెల్ లోనో డీసీ లోనో జగర్నాట్ అని ఒక సూపర్ హీరో కూడా ఉంటాడు గట్లా. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ బిల్డ్ ది గ్యాప్ బిట్వీన్ అవర్ ఏన్షియంట్ నాలెడ్జ్ అండ్ ది మోడర్న్ సైన్సెస్, ఇదనమాట. ఇప్పుడు ధ్యాన శ్లోకం కంప్లీట్ చేసినాం కాబట్టి నౌ వై డూ వి నీడ్ ధ్యాన శ్లోకం అని అంటే, మీరు నిన్న రొనాల్డో గోల్ కొట్టిండు గుర్తుందా, సెకండ్ గోల్ కొట్టేటప్పుడు హీ మేడ్ ఎ సెల్ఫ్ టాక్, ఇది నాకు పెద్ద అది కాదు, దిస్ ఈస్ ఎ స్మాల్ థింగ్ ఫర్ మీ. అంటే రొనాల్డో అనే కాదు, రాజా ఫెదర్, రఫెల్ నడాల్, జోకోవిచ్, కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, లియోనెల్ మెస్సీ, టైగర్ వుడ్స్, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏదైనా పెద్ద ఘనకార్యం చేసే ముందు దే టెన్ టు థింక్ ఆర్ టాక్ టు దెమ్ సెల్ఫ్స్. ఈ ధ్యానం కూడా లిటరల్ గా గట్లాంటిది. ఇట్స్ లైక్ నువ్వు నీతోటే నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఐ మీన్ హయ్యర్ లెవెల్ చూసుకుంటే యువర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. అంటే ఎట్లా అంటే నీ ముందున్న విగ్రహం, నీ ముందున్న రూపం కేవలం నువ్వు రెస్పెక్ట్ చేసేది పూజ చేసేది కాదు, ఇట్స్ మేకింగ్ యూ టు రిమెంబర్ దట్ వాట్ యూ కెన్ పాసిబిలీ బికమ్. నీకు రాముడు గాని కృష్ణుడు గాని ఎగ్జాంపుల్స్ ఎట్లా అంటే నువ్వు కూడా అట్లా అవ్వగలవు అని చెప్పనీకే నీకు ఈ మొత్తం పూజలు ఇవన్నీ చేసేది. ఆ ఇంట్రొడక్షనే అట్లా అయితవు అని చెప్పనీకి ఇంట్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అదే ధ్యానం అన్నమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఐనో, పాట వినేసి వచ్చేద్దాం.

అంటే నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దలు చిన్నగా ఉన్నప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 12 to 20 ఉన్నప్పుడు ఇట్లా పూజలు చేసేటప్పుడు ఒకటి అంటారు కదా, ఈ మంత్రం చదివితే మీకు ఏదంతా అవుతుంది, అంతా మంచిగా అవుతుంది, ఏమున్నా పోతుంది, తప్పులన్నీ పోతాయి అన్నట్టు. అంటే ఏం మాట్లాడుతున్నావు కాక, అసలు బుద్ధుందా, మంత్రం చదివితే తప్పులు ఎట్లా పోతాయి అని. అంటే అట్లా అంటే తప్పు చేసే ప్రతోడు మంత్రం చదివితే వెళ్ళిపోతాయి కదా అని అనుకుంటా ఉండే. అంటే లాజికల్లీ నేను లాజికల్ గా మాట్లాడుతుండే, బట్ అంటే ఇప్పుడు పోరగాలు కూడా అట్లనే మాట్లాడతారు, దేవుడు పూజలు చేస్తేనే దేవుడు ఉన్నట్ట లేకపోతే లేనట్ట అన్నట్టు ప్రశ్నలు అడుగుతాడు. దానికి ఆన్సర్ గా ఈ పుస్తక ఈ రామరక్ష స్తోత్రంలో ఒక పాయింట్ ఉంటది. ఏంటి అని అంటే, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం. అంటే ఇదే ఒకవేళ 16 ఏళ్ళున్న ధీరజుడు అనుకో, చల్ అమ్మా ఒకసారి చదవంగానే ఒక నామనంగానే ఎట్లా మంచిగా అవుతుంది, అట్లా అంటే రాక్షసులు పెద్ద పెద్ద దరిద్రులు అందరూ ఇట్లా రామనామం చెప్పంగానే పోతాయి కదా వాళ్ళ తప్పులు, అసలు ఏం లాజిక్ అన్నట్టు అనుకుండే. ఇక్కడనే నీకు మంచి తత్వం ఉంటది అన్నమాట. ఏంది అని అంటే, నువ్వు రామాయణం మొత్తం వినేది జస్ట్ రామనామ జపం చేయడానికి కాదు, ఆయనలో ఉన్న గుణాలు కొంచెం కొంచెం అన్నా నువ్వు ఫాలో అవ్వని. సో అపారెంట్లీ వెన్ యూ ఫాలో సర్టెన్ క్వాలిటీస్ ఆఫ్ రామ, అంటే ఒక కొడుకు లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక రాజు లెక్క, ఎవడెవడు ఎక్కడెక్కడైతే ఏమేమి వాడాలో అక్కడక్కడ అవి నేర్చుకున్నాడు అనుకో, ప్రపంచం అంతా శాంతిగా ఉంటది నీకు. అందుకనే శతకోటి ప్రవిస్తరం అని అన్నారు కదా. ఇట్స్ లైక్ ఈవెన్ దో దేర్ ఆర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్, యూ కెన్ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రమ్ రామ. అది మన వాళ్ళు చెప్పిండ్రు. అంటే మీరే రామాయణం చదివితే, మన దగ్గర దరిద్రం ఏంటంటే వి డోంట్ లిజన్ టు రామాయణ, మనకు అసలు ఎవరికి తెలియదు, జస్ట్ ఒక యాక్ట్ ఒకటి ఒక డ్రామాలో యాక్ట్ లెక్క 3 యాక్ట్ స్ట్రక్చర్ లెక్క తెలుసు. ఏంది అని అంటే, దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్, కాన్ఫ్లిక్ట్ ఏంటంటే రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోయిండు, దెర్ ఇస్ అ ఫైట్ వానరసేన తోటి రాముడు పోయి అటాక్ చేసిండు, ఒక ఎలివేషన్ ఉంది. ఏంది అని అంటే హనుమంతుడు పోయి లంకా దహనం చేసిండు, గింతే. ఇది ఒక్కటే తెలుసు. అంటే మన తప్పు కూడా కాదు, మనకు సినిమాలకి ఎక్కడి వరకే పరిచయం చేసింది, బట్ రాముడిని నువ్వు ఎట్లా అప్నాయించుకోగలవు అనే ఆస్పెక్ట్ ని మనం మిస్ అయినాం. ఆ అప్నాయించుకోని ఏదైతే టెక్నాలజీగా కావాలనో అదే ఈ రామరక్ష స్తోత్రం అదన్నమాట. అంటే లైక్ నువ్వు నమ్మకం ఉంటే ఎట్లా థింగ్స్ విల్ చేంజ్ ఇఫ్ యూ హ్యావ్ బిలీఫ్ ఆర్ ఫెయిత్. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ స్పీకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిందూయిక్ టర్మినాలజీ, నో మ్యాటర్ వాట్, అంటే ఏ రిలీజియన్ తీసుకున్నా ధర్మం అయితే ఒకటే, రైచియస్నెస్ అంటే ఒకటే, నువ్వు జీసస్ అన్నా అల్లా అన్నా వాళ్ళు చెప్పేది కూడా ఇదే. బట్ మనం ఈ పేరు, మనం రాముడు అని ఒక పేరు వాడినాం, వాళ్ళు వేరే పేర్లు వాడినాం, గదే తేడా. కొంచెం ప్రవచనం లెక్క మారుతున్నట్టుంది. ఓకే ఓకే, పాఠం వచ్చేద్దాం.

నెక్స్ట్ వచ్చేసి ఏకైక అక్షరం, ఏకైక అక్షరం పుంస. అంటే రాముళ్ళు ఉండేది రెండు పదాలు, మా దాని లోపల ఏకైక అక్షరం ఏంట్రా అని మీరు నన్ను తిట్టచ్చు. దీన్ని మీరు టూ పర్స్పెక్టివ్స్ లో చూడొచ్చు. ఒకటి వేదిక్ పర్స్పెక్టివ్స్ లో రా అనేది ఒక అగ్ని బీజం, మా అనేది అమృత బీజం. అంటే ఇప్పుడు ఆ బీజాక్షరాల గురించి మనకెందుకు అని అనుకుంటే, లెట్స్ కీప్ ఇట్ అసైడ్, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆర్ పెద్ద పెద్దోళ్ళు సామవేదం గారు, చాగంటి గారు దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యూట్యూబ్ లో వినండి. నేను గట్లా కాదు కదా, మనం మన పూర్వకాలకు ఎట్లా అర్థం కావాలో గట్లా చెప్తాం. ఇక్కడ ఎట్లా అంటే ఏకైక అక్షరం అని అంటే ఈవెన్ స్మాలెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ రామాస్ లైఫ్ కెన్ హెల్ప్ యూ చేంజ్ యువర్ లైఫ్. ఎట్లా అని అంటే ఆయన మాట్లాడే విధానం చూడండి. లైక్ as I always say, మన జనాలకి విపరీతంగా, అంటే ఎవడో ఎందుకు నేనే ఎదుటోడు చెప్పేది వినకుండా ఫస్ట్ టప్ప టప్ప టప్ప టప్ప 10 ముచ్చట్లు మాట్లాడేయాలి, దాని తర్వాతనే ఏమో అన్నారు సార్ మీరు అని అడుగుతాం. రాముడు అట్లా కాదు. రాముడు ఎట్లా అని అంటే ఫస్ట్ అక్కడ ఉన్న 10 మంది 20 మంది 30 మంది పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేదంతా వింటారు చాలా గౌరవంగా. దాని తర్వాత ఆయన మాట్లాడాలా లేకపోతే ఏదైనా యాక్షన్ చేస్తే ఆ 20 మంది మాట్లాడేదానికి సొల్యూషన్ ఉంటుందా అని ఆలోచించే తెలివి ఆయనది. సో ఒకవేళ అవసరం లేదు అని అంటే ఆయన ఎక్కడ మాట్లాడు, అవసరం ఉంది అని అంటేనే నోరు విప్పుతాడు. ఇది ట్రైనింగ్ ఎవరు ఇచ్చిండ్రు అని అంటే మన విశ్వామిత్రుల వారు, రైట్? విశ్వామిత్రుల వారు ఆయనకు ప్రతి ఆస్పెక్ట్ లోపల ఒకవేళ యాక్షన్స్ కెన్ సాల్వ్ సర్టెన్ క్వశ్చన్స్ అని అంటే రాదర్ దాన్ స్పీకింగ్ యూ బెటర్ డూ ఇట్ విత్ యువర్ యాక్షన్స్ అని చెప్తారు. నీకు లైవ్ ఎగ్జాంపుల్ ఎట్లా అని అంటే శివధనుర్భంగం ఉంటది కదా, ఎగ్జాక్ట్లీ అదే. అక్కడ జనకుడు ఉండి అసలు ఎవరు మొగాడేడా ఇక్కడ, అది లేదా ఇది లేదా అన్నట్టు ఆయన, నేను ఏదో కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నా గానీ నా కూతురు ఇట్లా ఎవరు చేసుకునేటోళ్ళు లేరా, యోగ్యులు లేరా అన్నట్టు అంటా ఉంటారు. ఆ యోగ్యత గురించి మాట్లాడినప్పుడు ఈయన కూడా అందరు లెక్క క్యావాత్కర్ రే మియా అనుకుంటా మాట్లాడకుండా ఈయన ఏం చేస్తానంటే నమస్కారం పెట్టి నేను ప్రయత్నిద్దాం అనుకుంటా అని చెప్పి శివధనుస్సుని మొత్తం ప్రదక్షిణాలు చేసి దాని తర్వాత కదా మీకు తెలుసు కదా గట్లా ఆయన ఎక్కడ నోరు జారడు. అంటే ఇప్పుడు నేనున్నా అనుకో, 10 నిమిషాలు మాట్లాడితే 11 నిమిషాలు నోరు జారతానే ఉంటా. బట్ రాముడు అట్లా కాదు. ఇప్పుడు ధీరజ్ గారి లైఫ్ ఎట్లా మారుతుంది అని అంటే రాముని దగ్గర నుండి నోరు జారకుండా మాట్లాడే విధానంలో ధీరజ్ గారి లైఫ్ మారుతుంది. ఇది ఒక పర్స్పెక్టివ్. అట్లనే నీకు కూడా ఒక దరిద్రం కొట్టే అలవాటు ఉంటుంది. ఆ దరిద్రం కొట్టే అలవాటును ఎట్లా మార్చుకుంటావు అనేది నువ్వు రాముని దగ్గర నేర్చుకుని యూ హ్యావ్ టు అబ్జర్వ్. కొంతమంది ఎట్లా అంటారు అని అంటే రామాయణ ఇస్ లైక్ ఎ మిర్రర్, అది నీకు రాముని చూపేదానికన్నా ఎక్కువ నిన్ను నీకు చూపిస్తుంది, నీలో ఉన్న షార్ట్ కమింగ్స్ నీకు చూపిస్తుంది అదనమాట. కొంచెం పెద్దగా అయింది, ఐ నో, పాట వినేది వచ్చేదాంగా.

0: Radio Suripi, 107.9 FM, HD3. Radio Suripi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
2: Amma, Saturday movie?
3: Mm-mm, Manabadi class.
2: Amma, Old MacDonald had a farm.
3: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
2: Uppu Kappu Rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం లాస్ట్ కి ఏకైకం అక్షరం పుంచ మహాపాతక నాశనం. ఇప్పుడు మనం మహాపాతకం అనగానే అవతల గోదావరి గంగలో మునిగితే పోతుంది ఎట్లా పోతాయి సార్? అంటే ఒకవేళ లాజికల్ గా అడిగేది ఉంటే కొంతమంది ఎట్లా పోతే అది అని అడుగుతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, వెన్ యూ ట్రావెల్ టు సర్టెన్ ప్లేసెస్ రైట్, నీకు ఫస్ట్ ఓపిక బిల్డప్ అవుతుంది నీకు తెలియకుండానే. సో ద మోర్ యూ ట్రావెల్ నాట్ లైక్ ఎ టూరిస్ట్ బట్ యాజ్ అ ట్రావెలర్ అట్లా. అంటే నువ్వు లగ్జరీ హోటల్ ఉంటా, 10,000 పెట్టి లైన్లో నిల్చుంటా గది గిది అని అంటే సంతోషం, వెల్ అండ్ గుడ్, యూఆర్ ఎ టూరిస్ట్, నీకు పొజిషన్స్ కాదు కదా, ఏం నేర్చుకోలేవు. ఇక్కడ అసెన్స్ ఏంది అని అంటే, నువ్వు ట్రావెల్ చేసినప్పుడు యూ టెన్ టు లెర్న్ సర్టెన్ థింగ్స్. అట్లానే ఇప్పుడు రాముని గురించి కూడా చదివినప్పుడు ఇట్స్ అబౌట్ హీస్ ట్రావెలింగ్ రైట్. ఆయన ఒక దగ్గర నుండి ఒక దగ్గరకు వెళ్లే ప్రాసెస్ లోపల జరిగిన లైఫ్ ఇన్సిడెంట్స్ నువ్వు చదువుతా ఉన్నావు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పాతకాలు ఏంది అని అంటే, ఫస్ట్ లస్ట్, గ్రీడ్, యాంగర్, జెలసీ, సెల్ఫిష్నెస్, ఇట్లాంటివన్నీ అంటే సైకాలజీలో ఉన్న దరిద్రగొట్టు గుణాలన్నింటినీ నీకు మెల్లమెల్ల ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ లో నీకు ఇంట్రొడ్యూస్ చేస్తారు. నువ్వు దాన్ని ఒక్కొక్క దగ్గర ఎట్లా అధిగమిస్తున్నావు, ఒకవేళ అధిగమించినవో నువ్వే రామునివి. ఇదన్నమాట మహాపాతక నాశనం అని అంటే. అట్లా నీకు రామరక్ష స్తోత్రం లోపల ఫస్ట్ నుండి ఎన్ని స్టాన్సాలు ఉంటాయో నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు, అన్ని స్టాన్సాల లోపల ప్రతి ఒక్క దగ్గర నువ్వు నీ లైఫ్ కి అప్నయించుకోవచ్చు. సో లిటరల్లీ రాముణ్ణి పిలిపించి నీ లోపల కూర్చోబెట్టుకున్నంత బాగుంటది భయ్ రామరక్ష స్తోత్రం. అది అంటే ఇది మన ఇండియన్ ఇంట్లల్లో ఎందుకంత కామన్, ఎందుకంత ఫేమస్ అని అంటే, ఆ స్వయంగా రాముడే వచ్చి నీకు కవచం కట్టినట్టు అని మా అమ్మమ్మ బిలీవ్ చేస్తుండే. ఏమన్నా ఘోరపాత ఏమన్నా జరగడానికి ఏమన్నా జరగనప్పుడు ఆమె పాపం కూర్చొని ఇక మురారి సినిమా లోపల బామ్మ అవుతుంది కదా, అట్లా ఇదే

చదివే చదువుతా ఉండే దాని తత్వం నాకు ఇప్పుడు అర్థమైనాక అబ్బా ఆమె వల్లనే కదరా ఇదంతా నడుస్తుంది లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక అడవి వేసి వచ్చిందాము.

మంచి పాట విన్నారు కదా. అలానే బ్యాక్ టు బ్యాక్ ఇంకో పాట కూడా వినేసి వచ్చేయండి. దాని తర్వాత మనం మెల్లగా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము.

యెప్, ఇప్పుడు మనం ఒరిజినల్ దానికి వెళ్దాం. అంటే ఒరిజినల్ రామరక్ష స్తోత్రంకి వెళ్తే దాంట్లో ఫస్ట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ స్టాండ్ అయిపోయింది కదా, సారీ సెకండ్ స్టాండ్ లోకి వెళ్తే జాత్వా నీలో పలశ్యామం రామం అంటే నాకు కొంచెం ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు, దాని మీనింగ్ ఏందో అడిగితే నేను చెప్పగలుగుతా. సో మీనింగ్ ఏంది అని అంటే మనం ధ్యానం చేసేటప్పుడు రాముణ్ణి గాని కృష్ణుణ్ణి గాని బ్లూ కలర్ గా ఊహించుకుంటాం. ఎందుకు వీళ్ళని ఎందుకు మనం బ్లూ కలర్ లో అంటాం, విష్ణువు రాముడు కృష్ణుడు? డిడ్ యు ఎవర్ గెస్? బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యు నో ది ఆన్సర్ వై రామ కృష్ణ ఆర్ ఇన్ బ్లూ కలర్ ఆర్ నీలమేఘ శ్యాములని ఎందుకు అంటారు, ఒకవేళ తెలిస్తే మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. దీని వెనకాలన్న తత్వం నేను మీకు చెప్తా, మీరు వినాలి. సో ఈ ఋషులు మునులు మీరు ఎప్పుడన్నా పురుష సూక్తం గట్లాంటివి విని రీసెర్చ్ చేస్తే మీకు ఒక పాయింట్ ఉంటది, ఈయన ఎట్లా అంటే మంత్రాలకు అందడు, ఋషుల పూజలకి చిక్కడు, ఎవ్వనికి ఎక్కడ దేగ ఐ మీన్ ఎక్కడ కనబడడు. బట్ ఎట్లాంటి వాళ్ళకు చేతి పడతారు, ఐ మీన్ ఎట్లాంటి వాళ్ళకి కనబడతారు, ఎట్లాంటి వాళ్ళతో ఆడతాడట అని అంటే భాగవతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. విష్ణువు ఎవరికి చిక్కుతారు అని అంటే ఆయన ఎక్కడ అల్లరి చేస్తూ దెబ్బలు దాకించుకుంటారో అని ఎదురు చూసే యశోదమ్మ తల్లి ప్రేమలు, అంటే దెబ్బలు తాకకుండా కంటికి రెప్పలా కాచుకునే యశోదమ్మకు దొరుకుతాడు. అండ్ ఆయనని ఎప్పుడు దగ్గర పెట్టుకునే ఆవులు ఉంటాయి కదా, ఆయనతోటే తిరుగుతూ ఉంటాయి, ఆయనతోటే ఆడుతూ ఉంటారు. ఆ గోపాలురు ఆ గోపబాలుడు దగ్గర ఆయనే టైం స్పెండ్ చేస్తారు కదా, అక్కడ కనబడతాడు. నాట్ ఇన్ ది మంత్రాస్, నాట్ ఇన్ ది ధ్యానం, నాట్ ఇన్ ఎనీథింగ్. ఇట్లా కాంప్లికేటెడ్ ఉండే ఎందులో ఉండడు. ఎక్కడ అంటే నువ్వు నిరాడంబరంగా ఏం లేకుండా, అరే నాకు నువ్వే కావాలరా భయ్ అని ఒక దోస్తు లెక్క ట్రీట్ చేసినావు అనుకో, గక్కడు ఉంటాడు విష్ణువు. అదన్నమాట. ఇప్పుడు ద రీజన్ వై ఋషులు కెప్ట్ దిస్ బ్లూ కలర్ ఈస్ తెలీదు అనుకుంటా. సో ఏంది అని అంటే రెండు, ఒకటేమో బ్లూ కైండ్ ఆఫ్ రిప్రజెంట్స్ డెప్త్, అంటే ఎంత ట్రై చేసినా ఎంత అంతు చిక్కరు అని అంటారు కదా, అంతు చిక్కనితనాన్ని ఆర్ ఇన్ఫినైట్ ని రిప్రజెంట్ చేయడానికి మనోళ్ళు బ్లూని వాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో రీజన్ ఏందో మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. సో రాముడు గాని కృష్ణుడు గాని బ్లూ కలర్ ఎందుకున్నాడు, ఇది మన ప్రశ్న. ఇప్పటికైతే అదే పాట వినేసి వచ్చిద్దాం.

So, as I said, one aspect represents that limitless and infinite thing. The other aspect is related to life. Yes. కృష్ణుడు రాముడు వేరేది కాదు, దే ఆర్ యువర్ లైఫ్ అని చెప్పడానికే ఇది. అంటే ఎట్లా అంటే మీకు లేపాలే లైఫ్ లోపల నీకు మస్తు రకములైన ఫీలింగ్స్ వస్తా ఉంటాయి. ఒకసారి సంతోషం, ఒకసారి బాధ, ఒకసారి కోపం, ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా అనిపిస్తూ ఉంటుంది, రైట్? నువ్వు యు కెన్ ఓన్లీ సెగ్రిగేట్ ఇట్. అంటే కొంచెం హై లెవెల్కి వెళ్ళాలి అని అంటే మినిమం డిగ్రీ ఉండాలి అర్థం చేసుకోనికి. ఈ ఫీలింగ్ ఇది అని నువ్వు అడ్రస్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ దట్ కాన్షియస్నెస్, రైట్? అంటే నేను బాధపడుతున్నా అని చెప్పడం చాలా ఈజీ, కానీ నువ్వు దాంట్లోపల నుండి ఆ నెగటివ్ లో గానీ పాజిటివ్ లో గానీ లైక్ చంపుకొట్టుకుంటా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో స్థిత ప్రజ్ఞతతో ఉంటావు చూడు. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. బట్ ఆ డిఫికల్ట్ టాస్క్ ని కూడా ఒక ఇద్దరు ఎట్లా బతకారో చూపించిండ్రు. అదే ఒకడు రాముడు, ఒకడు కృష్ణుడు. ఆ రిప్రజెంటేషన్ కొరకే, ఐ మీన్ దిస్ ఈస్ మై ఫీలింగ్, అందుకే వాళ్ళను బ్లూ కలర్ లెక్క చూపిస్తారు. దే ఆర్ లైక్ లిమిట్లెస్ అన్నట్టు. ఏ ఎమోషన్ గానీ, ఏ బాధ గానీ, ఏ సిచ్యువేషన్ గానీ, ఇట్ కెనాట్ బౌండ్ దెమ్ అన్నట్టు. ఇది పాయింట్, రైట్? ఇంకా పాట వినేది వచ్చేద్దామా?

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: So guys, అడ్జది లాస్ట్ అర్ధ గంటకు వచ్చేసినాం మనం. ఇంకా రెండో స్టాన్సాలోనే ఉన్నాం. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీరు ఎప్పుడైతే రామరక్ష స్తోత్రం వింటారో, దిస్ గోస్ టు ఆల్ అవర్ నాయనమ్మలు, అమ్మమ్మలు, మన అమ్మలు, మన అత్తలు. మనకి ఎప్పుడన్నా మంచి గానీకి మంచిగా ఏమైనా బాధ అయినప్పుడు ఒక గో టు సొల్యూషన్ ఏమని ఉంది అంటే, అంటే మా ఇంట్లలోనైతే రామరక్ష స్తోత్రమే. సో తల్లుల్లారా, మీరు కూడా మీ పోరగాళ్ళకి అలవాటు చేయండి, చదవండి, కూర్చోబెట్టండి, వాళ్ళు ఒకళ్ళు క్వశ్చన్స్ అడిగితే తిట్టకండి, ఆన్సర్ చేయండి. ఎందుకు అనంటే దట్స్ హౌ అవర్ అదేమంటారు ఉనికి, సివిలైజేషన్ గోస్ ఫార్వర్డ్. ఓన్లీ వెన్ యూ ఆన్సర్ ద క్వశ్చన్, ఐ మీన్ ఆన్సర్ ద దేర్ క్వెరీస్ అసోసియేటెడ్ టు అవర్ గాడ్స్, అసోసియేటెడ్ టు అవర్ బుక్స్, అప్పుడే వాళ్ళది ఫాలో అవుతారు, అట్లీస్ట్ రెస్పెక్ట్ చేస్తారు. లేకపోతే మీరు ఉన్న రోజులు తూతూ మంత్రంగా నమస్కారం అని చెప్పి తర్వాత రామ్ రామ్ సేట్ జీ అని పెడతారు, తర్వాత బిస్కెట్ అయిపోద్ది అనమాట. ఇది ఇది నేను చెప్పలేదు, సామవేదం గారు చెప్పారు. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, దీని పేరు ఏమంటారు, రాజీవలోచనం. రాజీవలోచనం అని నేను చాలా సార్లు చాలా పాటలలో విన్నా. మీరు ఒకవేళ కర్ణాటిక్ గాని, భరతనాట్యం గాని అరంగేట్రాలకు విన్నారనుకో, ఆడ కూడా మస్తు మంది రాజీవలోచనం అని ఇద్దరు ఆంటీలు ఇట్లా కన్ను ట్రాక్ అని పైకి తెలుస్తారు. అసలు దీని వెనకాల ఏంది మీనింగ్ అని అంటే, అంటే మళ్ళా ఏం చెప్పిన ఇప్పుడు రాముడి దగ్గరికి పోదాం ఫర్ ఎ సెకండ్. ఎట్లా అంటే ఆయన కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకటి, ఆయన అడవులు ఉన్నప్పుడు భరతుడు వాళ్ళ అంపిన్నమ్మ గారు అండ్ మంతారని ఇద్దరిని తీసుకొస్తాడు. అన్న, నీ వీళ్ళ వల్లనే నీకు ఇట్లా రాజ్య వియోగం జరిగింది, సో నేను వీళ్ళని చంపేద్దామని అనుకుంటున్నా, నువ్వు అది అంటే ఎక్కడ నువ్వు ఆడవాళ్ళని చంపితే నాతోటి మాట్లాడవన్న భయానికి నేను ఏమనలేకపోయినా, చేయలేపలేకపోయినా, అందుకే నీ దగ్గరకు వచ్చి నీ ముందు అది చేద్దామని అంటే, రాముడు ఒక బ్యూటిఫుల్ పాయింట్ అంటాడు. ఆ పాయింట్ ని ఎంతో మంది సైకాలజిస్ట్ తస్కరించిండ్రు. ఏంది అని అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వస్తుంది చూడు, యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ అపాన్, డస్ నాట్ డిపెండ్ అపాన్ వాట్ హ్యాపెన్స్ టు యూ, ఇట్స్ అబౌట్ హౌ యూ పర్సీవ్ ఇట్ అన్నట్టు. అట్లా సంస్కృతంలో రాముడు కూడా ఒక మాట అంటాడు. ఏంది అని అంటే, దైవజ్ఞాత, ఐ మీన్ సంస్కృతం కాదు మరాఠీలో, ఇది మరాఠీ గీత రామాయణం అని ఉంటుంటే అందులో విన్నా ఈ వీళ్ళ సంవాదం. సో లైఫ్ లో ఏం జరిగినా నువ్వు గొప్పనా, నీ తలరాత గొప్పనా అనంటే, నీ తలరాతకే వాల్యూ ఇవ్వాలరా భరత, ఇవన్నీ తుచ్చమైనవి, లైట్ తీసుకో, వాళ్ళు అన్నారు వీళ్ళది, వీళ్ళ వల్ల ఏదైతుంది అనేది దట్స్ కంప్లీట్లీ రాంగ్, దట్స్ కంప్లీట్లీ బిఎస్. జస్ట్ నీ తలరాతలు ఏముందో దాన్ని తగ్గట్టు నువ్వు రెస్పెక్ట్ చేసి యాక్ట్ చేయడమే నీ చేతిలో ఉంది అదనమాట. అంటే కెన్ యూ బిలీవ్ విష్ణుమూర్తి రాముని లెక్కొచ్చి తలరాత గొప్పది అని చెప్పడం ఎంత గ్రేట్ అని. అంటే విధిరాత అని అంటారు కదా, విధి, విధికి అంత రెస్పెక్ట్ ఇచ్చిండ్రు ఆయన. ఇప్పుడు ఈ విధి అనేది ఏంది అనేది, అది దట్స్ అ టాపిక్ టు అనదర్ డిస్కషన్, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ విధి. ఏ టైంలో ఏం గవనో గధ అవుతుంది అని మనకు పెద్దోళ్ళు అంటా ఉంటారు కదా, అది రాముని దగ్గర నుండే వచ్చింది. ఐ వాజ్ సపోజ్ టు కమ్ టు దిస్ ఏదో పెద్ద కార్యాన్ని చేయడానికి నేను ఇక్కడికి వచ్చిన, అది అయ్యే వరకు నేను ఉండాల్సి వస్తుంది ఇక్కడ, సో నువ్వేం చేయలేవు నేనేం చేయలేమని రాముడు భరతునికి చెప్తాడు. ఇదంతా మీకు బ్యూటిఫుల్ గా అర్థం కావాలి అంటే మరాఠీలో గీత రామాయణం అని ఒకటి ఉంటుంది, అది వినండి. మీకు మరాఠీ రాకపోయినా అది అర్థమవుతుంది అన్నమాట. రైట్, ఒక్క పాట వేసి వచ్చేద్దాం తర్వాత మళ్ళీ.

0: నాకు బ్యూటిఫుల్ అనిపించే పాయింట్ ఏంటంటే రాముని పక్కన లక్ష్మణుడు, సీతమ్మ లక్ష్మణుడు ఉన్నప్పుడు జనాలకి ఒక ఫ్యామిలీ లెక్క కనబడుతుంది. అఫ్ కోర్స్ మనకు కూడా మన తల్లిదండ్రులు బాబాయ్ లెక్క ఉంటది కానీ, బట్ సింబాలికల్ గా చూస్తే సీతమ్మ అనేమో పాపం ఎప్పుడు సంతోషంగా, అంటే ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హౌ షీ ఇంటరాక్టెడ్ విత్, ఆమె పేరేమంటది పేరు మర్చిపోయినా, ఆమె ఒక అహల్య కాదనుకుంటా, గౌతముని వైఫ్ అహల్యనేనా, నాకు గుర్తులేదు, నేను మళ్ళా రీసెర్చ్ చేసి చెప్తా. ఒక ఋషిపత్నిని కలుస్తారు, ఋషిపత్నిని కలిసినప్పుడు దే హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్, మేబీ అనసూయమాత అనుకుంటా, ఎస్ ఎగ్జాక్ట్లీ అనసూయమాతను కలిసినప్పుడు సీతమ్మ అనసూయమ్మ కాన్వర్సేషన్ వీ హ్యావ్ టు లిసన్. అంటే మీరు అనొచ్చారే ఏం రా సీరియల్ కంటెంట్ పెట్టుకుని వచ్చినావు అని, అంటే అది సీరియల్ కాదు భయ్, మన ఇంట్లో మన చెల్లి, మన అక్క, మన వైఫ్, మన ఫ్రెండ్, మన అమ్మ ఒక కాన్వర్సేషన్ జరిగితే ఎట్లుంటది, అట్లా ఆ లెవెల్ ఉంటది. దే స్పీక్ ఎవ్రీథింగ్, ఒక పాలిటిక్స్ దగ్గర నుండి, ఒక కింగ్డమ్ ఇంకో కింగ్డమ్ మధ్యలో అయ్యే దీని పేరు ఏమంటారు జియో పొలిటికల్ డిస్కషన్స్ దగ్గర నుండి, హెల్త్ దగ్గర నుండి, సైకాలజీ దగ్గర నుండి, ఇదంతా మళ్ళా ఎక్కడ కూడా లైక్ వాళ్ళ హస్బెండ్స్ గురించి మాట్లాడరు, ఒక గాసిప్ ఎక్కడ ఉండదు, అంత బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అవుతుంది. ఎట్లా అంటే ఇద్దరు శక్తులు కలిస్తే ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకుంటారు, ఒక సీనియర్ శక్తి, ఒక జూనియర్ శక్తి. లిటరల్లీ సీతమ్మ వారు స్వయం లక్ష్మీ అమ్మవారైనా అక్కడ పెద్ద ఆవిడ అనసూయమ్మ ఉన్నదని చెప్పి ఆమె కాళ్ళు నొక్కుతా ఉంటది. ఆ మధ్యలో అయ్యే సంవాదం ఉంటది కదా, దట్ ఈస్ ది అబ్సల్యూట్ సినిమా అనమాట. అంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు, అరే మీరేంద్ర భయ్య అమ్మాయిలు మాట్లాడితే కూడా అదంటున్నారు ఇదంటున్నారు అని అంటారు కొంతమంది, ఇట్లా ఫెమినిస్ట్ ఉంటారు కదా, ఆల్ ది ఫెమినిస్ట్ షుడ్ యాక్చువల్లీ లిజన్ ఆర్ రీడ్ దట్ కాన్వర్సేషన్. ఇది బయట సినిమాలలో ఎక్కడ చూపెట్టరు కానీ ఒకవేళ చూపిస్తే మాత్రం అదే పీక్ సినిమా అవుతుంది. ఎట్లా అంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ యువర్ లైక్ ర్యాండమ్ ఎగ్జాంపుల్, ఆమెకు పెళ్ళైనాక నువ్వు అనసూయ అమ్మ అడుగుతుంది నువ్వు ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటావు అని, అంటే జనకుని కూతురు లెక్కనా లేకపోతే దశరథుని కోడలు లాగనా అని, అంటే ఎంత రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చెప్తుంది అని, అంటే ఒక రాణి లెక్క, నేను పుట్టింది నేర్చుకున్నది అంతా జనకుని దగ్గర అయినా, నౌ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రామాస్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు జనాలు ఎట్లుంటారు, రాముడు సీతమ్మ మీద ఫెమినిజం అంటే పెట్రియార్కీ అని అంటారు కదా, అట్లా కాదు, రాముడు నా రెస్పాన్సిబిలిటీ అని అంటారు ఆమె. అక్కడ నాకు చదివినప్పుడు ఇది సీతమ్మ అంటే అన్నట్టు అనిపించింది. అంటే ఇది ఒక్కటే కాదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇంకా ఒక రెండు మూడు చాప్టర్లు మొత్తం ఇదే కాన్వర్సేషన్ ఉంటుంది. సో అందుకనే మీరు అందరూ రామరక్ష స్తోత్రంతో పాటు రామాయణం కూడా చదవాలి. దాంతో మీ క్యారెక్టర్, ఐ మీన్ క్యారెక్టర్ గురించి మాట్లాడేంత సీన్ నాకు లేదు కానీ, నీ లైఫ్ లోపల నువ్వు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఎదగాలి అని నీకు తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే, మనం ఒక పాట వినేసి వచ్చేద్దాం. ఓకే
1: అభినయ రాజా గోకుల బాల కోటి ప్రకాశ విరగ నరగ శ్రీ రక్షక మాల ఎత్తనే మురిగానే ఇత్తవణి అని అక్కడ సూడియ వాడలి చూడియ వాకడ వాడియ సింగి తురుంబత్త మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర.

సో ఒక సైడ్ సీతమ్మ కంపాషన్, ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్, గిట్లాంటివి కనబడతా ఉంటాయి. ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒక తల్లి, ఇట్లా కనబడుతుంది. ఇటు సైడ్ ఏమో లక్ష్మణుడు ఎట్లుంటాడు అని అంటే, ఎప్పుడు అలర్ట్ గా. రాముడేమో నవ్వుకుంటే చిరునవ్వుతో ఉంటే, లక్ష్మణుడు ఒక లెఫ్ట్ సైడ్ ఐబ్రో ఉంటుంది అట్లా పైకి లేపి ఎప్పుడు అలర్ట్ ఉంటాడు. ఏ సిచ్యువేషన్ లో ఎక్కడ నుండి ఏమొస్తుంది అట్లా, ఒక రామునికి బాడీ గార్డ్ లెక్క. అఫ్ కోర్స్ ఆదిశేషం అంటే అట్లనే కదా, అంటే వీ మైట్ సీ దట్ దాని పేరేమంటారు, కోపం అన్నట్టు, కోపధారి మనిషి అన్నట్టు ఉంటది. కానీ అది ఇట్స్ లైక్ ఎ డిసిప్లిన్ హీస్, అంటే ఆయన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు. డిసిప్లిన్ గానీ, అలర్ట్ గానీ, కమిట్మెంట్ గానీ, సర్వీస్ గానీ, కొన్ని జన్మల నుండి వచ్చిన రిలేషన్షిప్ కదా. సో హీ హ్యాస్ టు లిటరలీ టేక్ కేర్ ఆఫ్ శ్రీ మహావిష్ణు, రైట్? సో అందుకని ఎప్పుడు ఒక ఐబ్రో పైనుండి ఇట్లా చూస్తా ఉంటాడు, ఎవరు ఎక్కడ ఏం అటాక్ చేస్తారా అని. అట్లా లక్ష్మణుడు ఉంటాడు, అంటే రిప్రజెంట్ చేయడానికి శస్త్రం శస్త్రం అన్నట్టు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా. రామునికి అది వేరెవరో కాదు, లక్ష్మణుడు సీతమ్మ వారే శస్త్రము శాస్త్రము. ఇది చెప్పడానికి రెండు పారాగ్రాఫ్లే వాడేసినాం రామరక్ష స్తోత్రంలో. సో గైస్, నెక్స్ట్ వీక్ వరకు మీరు ఇంకొంచెం నేర్చుకొని రెడీగా ఉండండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికైతే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూద్దాము. ఇప్పుడు ఒకవేళ మీరు మళ్ళా నేను మాట్లాడిన ముచ్చట్లన్నీ వినాలని అనుకుంటే, యూ కెన్ డౌన్లోడ్ అవర్ రేడియో సురభి యాప్. దాని లోపల ఆర్కైవ్స్ అని ఉంటుంది. ఆర్కైవ్స్ లోకి వెళ్ళి ఈ పలానా డేట్ ఇవాళ 24 అయితే 24 ఆ డేట్ నొక్కి దాని లోపల దీర్ఘ గాని షో వినేయచ్చు అనమాట. అండ్ యూ కెన్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇదే ముచ్చట ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ పెడతా ఉంటాం. యూట్యూబ్, రేడియో సురభి, ఇవన్నీ ఛానల్స్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇవన్నీ చేస్తే అలసిపోతే ఏ టు బి ఉంది మనకు, మంచిగా సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అన్ని ఏ టు బి లో దొరుకుతాయి. దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ఇన్స్టాంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ఎవ్రీ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ A2BTexas.com ఆర్ కాల్ 214-872-2345. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, లైఫ్ క్షణిక కాలం లోపల మారిపోతుంది. సో ఇట్ నీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో ఏమైనా అటు ఇటు అయితే అమెరికా లోపల ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు, దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ టు ఫైండ్ అన్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఎట్లా? స్ట్రెస్ ఫ్రీ లేకుండా. ఫ్రమ్ హెల్త్, ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్, దే హావ్ ఆల్ గాట్ యూ కవర్డ్. సో వెంటనే తీసుకోండి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, ఐ మీన్ ఎస్ఎన్ఆర్ వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోండి వారి ద్వారా. ఇండియా బజార్, లుకింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ క్రికెట్ బ్యాట్? నీ టెన్నిస్ బాల్స్ ఫర్ ప్రాక్టీస్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ గిన కావన్నా, ఆర్ సమ్మర్ వెకేషన్ వచ్చింది కదా క్యారమ్ బోర్డు ఆడాలని అనుకుంటున్నారా, వెంటనే ఇండియా బజార్కి వెళ్ళండి. ఇవన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఇండోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ నుండి బయట ఆడే అన్ని క్రికెట్ బ్యాట్స్, టెన్నిస్ బాల్స్, బ్యాడ్మింటన్ గేర్, క్యారమ్ బోర్డ్స్, ఇవన్నీ దొరుకుతున్నాయి. దే హావ్ గాట్ ఎవ్రీథింగ్. జస్ట్ యాక్టివ్ గా ఉండండి, అండ్ వాళ్ళకి కావాలంటే వాటర్ బాటిల్స్ కూడా అడగండి, అవి కూడా ఇస్తారనుకుంటా. సో లెట్ గేమ్ బిగిన్. మైత్రీస్ రెస్టారెంట్ మంచి లొకేషన్ లో ఉంటది, బఫే కూడా చాలా చీప్ గా మంచి ఐటమ్స్ ఉంటాయి. ఒకవేళ నాన్ వెజ్ వాళ్ళకి అయితే మస్తు పండగ. ఎక్కడెక్కడ ఉంది అని అంటే మీకు తెలిసిందే కదా, ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో, అన్ని ప్లేసెస్ లో ఉంది. ప్రతి బైట్ లోపల ఒక తెలుగు ఇండియన్ టేస్ట్ దొరుకుతుంది. సో డోంట్ మిస్ మైత్రీస్ ఇండియన్ క్యుజీన్. అండ్ మనం రాముడి గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ అవుతుందట. ఎక్కడ అనంటే రాధాకృష్ణ టెంపుల్ ఆలయం లో. ఎప్పుడు అనంటే July 1st నుంచి July 5th వరకు 5 రోజులు. ఎక్స్పీరియన్స్ 5 spiritually uplifting days filled with వేరీ రిచువల్స్, హోమమ్స్ అండ్ డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెసింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ ఆల్సో వెల్కమ్. విజిట్ https://www.radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen, Texas. July 1st నుండి జులై 5th గుర్తు పెట్టుకోండి. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్, ఎక్స్రేస్ ఓన్లీ $49 లో మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే ఎట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. నేను కూడా వెంటనే కాల్ చేస్తాను. సరే, అట్లా మనం సీతమ్మ వారి గురించి నేర్చుకున్నాం, లక్ష్మణుని గురించి నేర్చుకుంటున్నాం, రాముని దగ్గర నుండి నేర్చుకుంటున్నాం. అండ్ కెన్ యూ బిలీవ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ రామ మీకు ఇట్లా అర్థమైన కొద్దీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది అని అంటే, అండ్ నువ్వు ఒక విగ్రహం లెక్క చూడవు, నువ్వు ఆయన ఒక మనిషి లెక్క చూస్తావు, ఆ మనిషి అక్కడ ఉన్నాడనంటే ఫీల్ అవుతావు. నేనైతే లిటరల్గా అట్లనే ఫీల్ అవుతుండే. అండ్ నేను మొన్న మన జాతరకి భద్రాచలం నుండి ఉత్సవ విగ్రహాలు వచ్చినాయి కదా, అప్పుడు ఆ గురువు గారితో మాట్లాడినప్పుడు ఒక
పాయింట్ చెప్తా ఉన్నాయా, ఒక పాయింట్ కాదు చాలా పాయింట్స్ చెప్పారు, బట్ రాముని గురించి చెప్పే కొన్ని పాయింట్స్ మాత్రం ఇట్లా మెదడు లోపల ఇట్లా చక్ చక్ చక్ చక్ అని చిత్రీకరించినట్టు మెదడులో నిలిచిపోయినాయి. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వాడేస్తా, బట్ మీరు కూడా రామాయణం అండ్ అవన్నీ చదువుతా ఉండండి.

సో అట్లా మనం మాట్లాడేసుకున్నాం ఇవాళ రామరక్షా స్తోత్రం గురించి. మనం మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు వేరే టాపిక్ పట్టుకుందాం. ఇప్పుడు అదే ఆల్వేస్ నాహం కర్త హరి కర్త, అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. అండ్ దిస్ ఈస్ ది ఫైనల్ సాంగ్ ఫర్ ది డే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.

శ్రీధర్ గారు మన షోని శ్రీరామ రామ రామ దాంతో ఎండ్ చేయమన్నారు. సో మనం ఆ పాటతో ఎండ్ చేద్దాం. శ్రీధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ పాటతోటే మీరు అనుకున్నట్టు ఎండ్ చేసేద్దాం. జై శ్రీరామ్.

0: approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com or write to support@mypursue.com.

0: అరవిరిసిన తలపులు కురిసెను కల కలిసిన మనసులలో ఉరి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో
1: ఎదకొట రగ

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तुंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0212.
1: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
4: Swami Garu, I have a lot of food in my party. I have a lot of guests and disappointed. దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. వీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.
11: రాజ్యం గెలిసి

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్.
6: మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ అ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్.

0: Exploring possibilities with Radio Surabhi. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
7: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ ది నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగాచార్యుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదితారం పూర్ణ కుంభరాగం.
4: శ్రేబస్.

0: ఆకలి కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: ఎస్ సార్.
0: రాజురాజ్ కిచెన్ కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: ఎస్ సార్.
0: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ థాలి ఓన్లీ అండ్ కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: ఎస్ సార్.
0: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ థాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్
2: సార్. ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ థాలి అండ్ క్యాటరింగ్.
0: యువర్ అబ్సల్యూట్లీ సార్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఇన్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్
2: సార్. ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? It's chat, thali and catering.
0: Your absolute is are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthe. Also offer catering because their food is so irresistible.
3: Visit Rajla's Kitchen in Irving East Plano.
4: Khalu Imani
0: at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthe. Also offer catering because their food is so irresistible.
3: Visit Rajla's Kitchen in Irving East Plano.
4: Khalu Imani ashtau aahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా. ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసు రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యు వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసు with VVF AgTech INC. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-021. It was just a tap away.
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no fit dabbu India cheripothe, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ డౌన్లోడ్ ద మై బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నా. కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 1 month
5: ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నా. కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్.
5: మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్.
6: మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: నాన్న గోపాల శృతి చేసుకోవాలా, ప్రేమించి పెళ్ళాడాలంటే తండ్రి గోపాల ఓ ఆడపిల్ల కా.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నారాయణ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ,
2: అందరికి నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com. కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ RKUSA.com.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaapotham. Keep listening to me next on Radio Surabhi.
5: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham.

0: calibration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి ఇచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you, what's your cat up?

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: నారాయణ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

నేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు కొంట, చదివిన క్లాసులు కొంటా.

0: అసలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
1: నీ కళ నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్

0: aviation knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా ఏంటి తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Tiring work hours ki okate solution. Radio Surabhi Americano Telugu Restam.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
8: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
7: రేడియో సురభి.
9: రేడియో సురభి. రేడియో సురభి.
10: మీ తెలుగునేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ. అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, be nestam Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్.
7: వి నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
5: ఎందు,
4: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
5: ఓకే ఓకే,
4: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
5: అయితే
4: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
5: కౌన్బా

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
5: ఇండియా టుడే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్?
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీ లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఉన్నది ఒకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరి శంకర్. కీప్ లిసనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను
2: మీ
3: చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునే ఇష్టం. రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-021.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: నల్లంచు తెల్ల చీరా.
4: హాయ్ గాయ్, ఇది హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM, HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతాం. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM, HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

తెలుగునేస్తం రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి. బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్
0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం. యూఆర్ లిస్నింగ్ టు Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ to support at mypursue.com. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
5: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్,

0: services or call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, trailer aina, indiga thoduga Radio Surabhi, America lo telugu listam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
0: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: Call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugu istam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నిన్ను బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచి

0: Medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
1: Swami Garu, naku kala vachindi. Na party lo food assal balenattu. Guests anta disappoint ayi velipoyinattu.
2: Nee kala nija avobothundi.
1: Deeniki parishkaram emi leda Swami.
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: మీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. Visit India Today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: 888.
1: IPL మ్యాచెస్ అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైం ఏదైనా ముందుగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నిస్తం.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugu istam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
3: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, Americano telugu nistam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, Americano telugu nistam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, Americano telugu deesam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com. సో అమ్మ గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే.

0: Lake, Texas, or call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thodiga Radio Surabhi, America lo telugu istam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెళ్ళేస్తామండి.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: 151 North Nolan Drive, South Lake, Texas. Or call them at 817-829-8888.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thodga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ to support at mypursue.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్.

0: Heritage Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే.

0: groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, undiga thoduga Radio Surabhi, America lo telugu istam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

services or call them at 817-829-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ

0: skills, calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
4: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. Malemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
3: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
2: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్

ఎస్, హలో మార్నింగ్ డాలస్. ఏం చేస్తున్నారు? దేవ్ ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. ఓకే, మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఒకటి మిస్ అయితే ఏమవుతుంది అని చెప్పి, ఆ పర్లేదులే ఈ ఒక్కరోజుకే కదా అని చెప్పి, ఆ ఒక్కరోజు అన్నది ఏదైతే ఉందో అది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్కరోజు, ఆ ఒక్కరోజు మాత్రం అనిపిస్తుందా, ప్రతి ఒక్కరోజు అనిపిస్తుందా అనేది మాత్రం డిఫరెన్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే నేను వెయిట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సిగ్గేస్తుంది, కానీ ఐ థింక్ రమారమ్మి ఒక రెండు మూడు నెలల క్రితం ఐ వాజ్ అట్ ఎ డీసెంట్ వెయిట్. ఓకే, కానీ నేను ఈ రెండు మూడు నెలలు ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్కరోజులే ఎక్కువ పూట అబ్బా ఎంత పని ఉంది తెలుసా అని చెప్పి నాకు నేను ఎంత పెద్ద లిస్ట్ రాస్తున్నానంటే, ఆ లిస్ట్ లో కనీసం ఒక 20 రీజన్స్ రాసుకుంటే రీజన్ కో 200 గ్రాములు చెప్పిన ఒక 4 కేజీలు పెరిగాయి. సో ప్రతిసారి ఈ పని చేయడానికి ఒక వెయిట్ ఎంత అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నప్పుడు, 20 రీజన్స్ ఉంటే 20 రీజన్స్ పక్కన ఒక్కొక్క ఈ రీజన్ కు 200 గ్రాములు, ఈ రీజన్ కు 1/2 కేజీ, ఈ రీజన్ కు 300, ఇంతెంత పెరుగుతుందని పెట్టుకోండి. సో రేట్ యువర్ ఎక్స్క్యూజ్ అకార్డింగ్ టు ద వెయిట్ దట్ యుయర్ గోయింగ్ టు గ్రో అని చెప్పి పెట్టుకుంటే మేబీ అప్పుడు కొంచెం లైట్ గా కాదేమో అనిపిస్తుంది. లేదా ఇప్పుడు ఆబ్వియస్లీ ఇఫ్ యూ డయాబెటిక్ ఆర్ బీపీ ఇట్లాంటివి అన్నీ ఉంటే కనుక, ఇప్పుడు డయాబెటీస్ జనరలీ స్కోర్ ఉంటుంది కదా, మీకు ఇది చేస్తే ఇంకో 30 పెరుగుతాం, ఇది చేస్తే 20 పెరుగుతాం, ఇది చేస్తే 50 పెరుగుతుంది స్కోర్ ర్యాండమ్ అని చెప్పి పెట్టుకుందాం అనుకోండి, ఎక్కడ లేని మోటివేషన్ అంతా వస్తుంది. ట్రస్ట్ మీ, నిజం పొద్దు పొద్దునే భయపడతావు అవి ఎంత ప్రశాంతంగా మీతో నువ్వు మాట్లాడుతుంటే విందాం అనుకుంటావు అని అంటే, ఏం లేదు సార్ నేను కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళిన వెయిట్ చెక్ చేసుకున్నాను, సిగ్గేసింది, సో నా మొహం ఎలాగో చూపించక్కర్లేదు కదా రేడియోలో, అందుకే నా మొహాన్ని దాచుకుని నిజాన్ని చెప్తున్నాను అనమాట. పా మామూలు కాదు, టిపికల్ జర్నలిస్ట్ వైపులో చెప్పాను. ఇప్పుడైతే మాత్రం మంచి పాట ప్రశాంతంగా జస్ట్ పొద్దు పొద్దున్న ఆ వైబ్ని మీరు సెట్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం ఏమొచ్చినా సరే యూనో కొంచెం పాజిటివ్ నోట్తో మంచిగా ముందు తీసుకెళ్ళిపోవాలని నేను కూడా ప్రే చేస్తూ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ నుంచి ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. ఎస్, తారలైనా చేరాలంటే వేగ దూరాలే అన్న పాట ఉంటుంది అనమాట, చిన్న కథ కాదు నుంచి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్, ఆల్ టైమ్ ఫేవరెట్స్. మీరు కూడా టైం దొరికితే ఈ సినిమా చూడండి, ట్రస్ట్ మీ ఇట్ విల్ బి అ వెరీ ఫ్రెష్ బ్రీదర్ ఫర్ యూ ఇఫ్ యూ వాచ్ ఇట్. టేక్ సమ్ టైమ్ అవుట్, 35, చిన్న కథ కాదు.

ఎస్, ఇంతకీ ఈ బ్యూటిఫుల్ పాట పాడిన సింగర్ ఎవరు? ఏమన్నా గుర్తుకొస్తున్నారా? చాలా ఐకానిక్ సింగర్. డే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. రోజు రోజుకి గ్రూప్ స్టేజ్ లో ఒక 4-5 మ్యాచ్లు అవుతున్నాయి అండ్ ఇంట్రెస్టింగ్ జరుగుతున్నాయి. అండ్ లిటరలీ డాలస్ లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఆస్ట్రేలియన్ దగ్గర నుంచి, ఫోర్ట్ వర్త్ దగ్గర నుంచి రండి, మా ఊరికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి, పరిచయం పెంచుకోండి అని చెప్పి లిటరలీ మ్యాచ్లకి టికెట్లు కొని మరి వెళ్తున్నారు. బట్ ఈ రోజు మరి స్వీడన్ ఫ్యానా మీరు, జపాన్ ఫ్యానో నాకైతే తెలియదు, కానీ ఈరోజు స్వీడన్ కి జపాన్ కి డాలస్ లో మ్యాచ్ జరుగుతుంది గ్రూప్ ఎఫ్ లో. సో 6 PM సెంట్రల్ టైమ్ లో ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది డాలస్ స్టేడియం అండ్ ఆల్ ఇండియా లో ఉంది కదా, సో అక్కడ అనమాట. సో మరి ఈ రోజు సరదాగా 3 ఆఫీసియల్ టికెట్లు అయిపోయి ఉంటే, బట్ లాస్ట్ మినిట్ లో కొంతమంది వాట్సాప్ లో పెడుతూ ఉంటారు కదా, హే టికెట్స్ అవైలబుల్ ఫర్ ద జపాన్ అండ్ స్వీడన్ మ్యాచ్, వుడ్ యూ వాంట్ టు బై ఇట్ అని చెప్పి లాస్ట్ మినిట్ లో ఏమైనా లైట్ గా అట్లా కొంచెం టెంప్టేషన్ వస్తే కనుక నేను బుక్ చేసుకుని ట్రై చేయండి. అండ్ ఇన్ఫాక్ట్ రీసెంట్ గా నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ గాట్ టు నో ఇస్ దట్ ఇండియాలో రగ్బీని మళ్ళీ సెంటర్ సీలో తీసుకురావడానికి ఒక చిన్న చిన్న టోర్నమెంట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. ఎస్, సో మెల్లమెల్లగా స్పోర్ట్స్ సెంట్రిక్గా ఇండియా మారబోతోంది అండ్ దానికి కావాల్సిన బ్రాండ్స్ కార్పొరేట్ అన్ని రాబోతున్నాయని అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. బికాస్ తెలంగాణలో కూడా

PG20 official and Jeppy cricket in tournament, just like it's IPL for the nation, only for Telangana అది కండక్ట్ చేస్తున్నారు. సో ఒకటి కాదు, ఒక పక్కన రగ్బీ అది ఇది, థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్స్, అది సంగతి. బట్ హ్యావింగ్ సెడ్ రగ్బీ, మన రాజమౌళి గారిని తలుచుకోకుండా మనం ముందుకెళ్ళాం. డెఫినెట్లీ సై మూవీ చాలా చాలా చాలా యునిక్ కాబట్టి ఆ సై మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ మెలడీ దిస్ మార్నింగ్ ఎవన్ కేరవాణి గారి వాయిస్ అండ్ చిత్ర గారి వాయిస్ లో నల్లా నల్లాని కళ్ళ పిల్ల. ఎస్, మీ గురించే పాట, మంచిగా ఎంజాయ్ చేయండి. వెంటనే ఉండండి రేడియో సురభి 107.9 HT3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

ఎస్ పంతం నీ దా నా దా అనే పాట విన్నాం గానీ దానికన్నా ముందు నేను చెప్పే కొన్ని విషయాలు వినండి. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో రీసెంట్ గా చెప్తున్నాను కదా, ఈ రోజు యాక్చువల్ జపాన్ లో జపాన్ కి స్వీడన్ కి జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్ కి యూనో డాలస్ ఆర్లింగ్టన్ స్టేడియం రెడీ అయిపోయిందని చెప్పి అది పక్కన పెడితే నిన్న ఒక బ్యూటిఫుల్ క్యూట్ ర్యాలీ చేశారు జపాన్ ఫ్యాన్స్. ఓకే, సో అహెడ్ ఆఫ్ ద మ్యాచ్ మామూలు కాదు, ఒక బ్రాండ్ స్పాన్సర్డ్ ఈవెంట్ బట్ స్టిల్ మంచి ఊపుతో డౌన్ టౌన్ అంతా ఒక ఊపు వేశారు అనమాట అది సంగతి. సో ఎంతమంది జపాన్ ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు కానీ బట్ ఇఫ్ యూ గోయింగ్ టు వాచ్ ఇట్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ నో అబౌట్ దిస్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నాకు ఈరోజు జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం జనరల్లీ ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా ఏ పని చేసినా సరే మన గురించి వేరే కంట్రీ వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, మనం ఇండియన్స్ ఆర్ కైండ్ ఆర్ ఇండియన్స్ ఆర్ దిస్ ఇండియన్స్ ఆర్ దాట్ అని చెప్పి. సో అలాగా ఇలాంటి ఇంటర్నేషనల్ యూనో సిరీస్ లాంటిది వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ సారీ సాకర్ వరల్డ్ కప్ జరుగుతున్న టైంలో వాట్ డూ యూ థింక్, అంటే ఒక్కొక్క కంట్రీస్ నుంచి జనాలు వస్తారు, దే స్టే హియర్, యూ గెట్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ యూ లైక్ ఇన్ దెమ్ అండ్ యూ డోంట్ లైక్ ఇన్ దెమ్, ఇలాంటి వాటి గురించి ఒక ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి కదా. సో మీరు ఇప్పటిదాకా కలిసిన వాటిలో కలిసిన వేరే కంట్రీ వాళ్ళలో ద మోస్ట్ కైండెస్ట్ ఎవరు, ద మోస్ట్ స్మార్టెస్ట్ ఎవరు, లెట్ మీ నో. ఓకే, సో ఫీఫా వరల్డ్ కప్ పుణ్యం అని చెప్పి బోల్డ్ మంది డాలస్ కి వస్తున్నారు అండ్ దే ఆర్ బయింగ్ టికెట్స్ అండ్ వాచింగ్ దిస్ ఫుట్బాల్ సాకర్. సో మీరు ఈ మధ్య కాలంలో కలిసిన ఫారినర్స్ వేరే కంట్రీ వాళ్ళలో ఈ హూమ్ డూ యూ థింక్ ఆర్ ద మోస్ట్ కైండెస్ట్ అండ్ ఆల్సో ద స్మార్టెస్ట్ పీపుల్, లెట్ మీ నో. 9763619666 is my calling number. I am waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru. And poddu poddune inda Kirwan gar paatlu vinte naaku chinna addiction start ayipothundi anamata. So definitely koncham alaga paata paatlu light ga vinesi ganakoddam. Definitely line this lo Kirwan gar paatlu ki oka separate hava అండ్ ఆయన పాటలు నిజంగా రిలీజ్ అవుతున్నాయంటే అబ్బో మామూలు హడావిడి కాదు. సో మరి ఒక ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ దట్ ఐ వాంట్ ప్లే, యాక్చువల్లీ 90s కాదు కొంచెం 2000s, ఓ పాట బాగుంటుంది, మంచి బ్యూటిఫుల్ మెలడీ ఫ్రమ్ ద మూవీ సింహాద. ఓకే

0: one of the iconic songs that I truly, truly, truly like of Keeravani garu. రీసెంట్ గా ఒకసారి ఆయన కలడానికి లైట్ గా ఛాన్స్ దొరికినప్పుడు మొత్తం ఉన్న ఎక్సైట్మెంట్ అంతా నేను బయట పరిచేసి నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం ఉండే, గో బ్యాక్ టు దిస్ సాంగ్ ఆల్ ద టైమ్. ఐ డోంట్ నో వై, చిన్నప్పుడు ఈటీవీలో సీతారామ గారు మనోరాల సినిమా చూసినప్పుడు జనరలీ ఒక ఒక డ్రామా సినిమాకి ఇట్లాంటి అంటే టిపికల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్ అంత ఏడుపట్టే సినిమా అనమాట. ఎప్పుడు ఎప్పుడు తెలిసిపోతుంది దాదాకి, ఎప్పుడు ఏమైపోతుంది అన్న వైబ్ లోనే ఉంటుంది. బట్ ద మూమెంట్ హీ నోస్ ద వే హీ హ్యాండిల్స్ ఇట్ అండ్ ద క్లైమాక్స్ ఇవ్వరు దాకా మాత్రం అసలు బ్యూటిఫుల్లీ బ్యూటిఫుల్లీ బ్యూటిఫుల్లీ డన్. అండ్ ఎప్పుడైనా సరే నిజంగానే అంటే మీరు ఆబ్వియస్లీ ఇండియా వచ్చి ఒక 20 ఏళ్ళు ఇట్లా అవుతుంటాయి కాబట్టి, సో టు ఫీల్ హోమ్ ఆబ్వియస్లీ టు సౌండ్ డెఫినెట్లీ కంట్యూన్ టు రేడియో సర్వీ అండ్ ఆల్సో టు ఫీల్ హోమ్ అప్పుడప్పుడు సీతారామ గారి మనోరాలు చూడండి అంతే బాగుంటుంది.
1: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? Yes sir. Rajaraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
3: It's chat, thali and catering.
1: You're absolutely right. Rajaraj's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Ent ante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
4: Visit Rajaraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure.
5: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party ya leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిగా నువ్వు చేసినావా? ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
12: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

ఎస్, పొద్దు పొద్దున్నే కొంచెం బ్యూటిఫుల్ మెలడీ, కాంటెంపరీ సాంగ్ కూడా వినొచ్చు అని చెప్పి వేసా అనమాట. ఫంకీ మూవీ నుంచి మంచి పాట. ఇందులో మా ఖాయిదు లోహర్ హీరోయిన్ చాలా బాగుంటుంది అనమాట. ఎస్ దేవ్ దనాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓనియో రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. నేను ఏదో మజాక్లో చెప్పట్లే కానీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఎస్పెషల్లీ మాన్సూన్ ట్రిప్స్ జరుగుతున్న ఈ టైంలో ఎవ్రీబడి అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ లో కూడా వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. కొంతమంది జస్ట్ 100% గ్యారంటీ చెప్పట్లేదు కానీ అది కోవిడ్ స్ట్రెయిన్ కూడా చిన్నగా అయ్యి ఉండొచ్చు, వీక్ స్ట్రెయిన్, నాట్ ఎ స్ట్రాంగ్ స్ట్రెయిన్, వీక్ స్ట్రెయిన్ అని అవ్వచ్చు కానీ తగ్గిపోతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ వైరల్ ఫీవర్లు వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ బాడీలో ఏ పార్ట్ వీక్ అనేది చాలా క్లియర్ గా సెట్ చేసి అక్కడ ఆడుకుంటాయి. కొంతమందికి అది గట్ అవ్వచ్చు, కొంతమందికి యూనో ఇంకేదైనా పార్ట్ అయి ఉండొచ్చు. సో బేసికల్లీ తిన్న తిన్నట్టు వామిటింగ్ అయిపోవటాలు, లేకపోతే కొంచెం ఎక్కువ యూనో ఆబ్వియస్లీ మోషన్స్ లాంటివి అవటాలు, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఎంత హైడ్రేట్ అవుతున్నా కూడా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ యూ నీడ్ టు చూస్ అండ్ హౌ యూ హ్యావ్ టు కాంపన్సేట్ అనేది మీకు తెలుసు, కానీ ఇండియాలో మీ పేరెంట్స్ తెలియదు కదా. సో వెన్ యూ హ్యావింగ్ ఎ కాల్ విత్ దెమ్, కైండ్లీ హ్యావ్ అ కాన్వర్సేషన్ అరౌండ్ దీస్ థింగ్స్. ఏ ఎన్ని చెప్పినా మా నాన్న అదే టైం టీ తాగుతాడు, అన్ని కాఫీ తాగుతాడు అని చెప్పేసి మీరు అనొచ్చు, బట్ తప్పదు మాస్టర్, తప్పదు. కంట్రోల్లోకి తీసుకురావాలి, కంట్రోల్లో ఉండమని చెప్పాలి. అండ్ జస్ట్ బికాస్ బీపీ షుగర్ ట్యాబ్లెట్లు ఉంది అని చెప్పి ఎలా పడితే అలా పూటకి రెండు వేసుకుంటారంటే కుదరదు కదా, అది విషయం. సో కొంచెం ఎక్సర్సైజ్, లైట్ గా ఫుడ్ చేంజెస్, అండ్ ఎస్పెషల్లీ ఈ వైరల్ ఫీవర్ టైంలో ఇంకొంచెం కొంచెం హెల్దీ ఫుడ్ కరెక్ట్ గా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోమని చెప్పండి. అండ్ దానికి కావాల్సిన సిస్టమ్ అంతా అక్కడ అరేంజ్ చేయడానికి చూడండి, బికాస్ కొన్నిసార్లు నిజంగా ఓపిక లేనప్పుడు ఒక్కొక్కంటే బాగుంటుంది, వండితే బాగుంటుంది, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటాయి, బట్ నాట్ ఎవ్రీ టైమ్ దట్ హ్యాపెన్స్. సో మేక్ షూర్ యూ ప్లాన్ ఫర్ దోస్ థింగ్స్. జూన్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మనం ఫీఫా హడావిడ్లో పడి మిగతా పట్టించుకోము, బట్ స్టిల్ హ్యావ్ అ కాల్ విత్ ద పేరెంట్స్ అండ్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ టేక్ ఆస్క్ దెమ్ టు టేక్ కేర్ అబౌట్ దర్ హెల్త్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ క్లైమేట్ చేంజ్ టైం. అది సంగతి. అండ్ ఇప్పుడైతే మాత్రం క్లైమేట్ చేంజ్ దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ మీకు పెద్దగా తెలియకపోవచ్చు, కాబట్టి ఓ మంచి పాట ఫీల్ అవ్వండి. ఓకే, ఎస్, హియర్ గోస్ వన్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ. ఎస్, చూడాలని ఉంది మూవీ నుంచి ఒక మంచి పాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇది ఈ పాటలో యాక్చువల్లీ ఒక ఈ సినిమాలోనే ఒక బాలీవుడ్ హీరోయిన్ అప్పటికి బాలీవుడ్ హీరోయిన్ కాదు, ఓకే, ఈ సినిమాలో సౌందర్య గారు కాకుండా ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు అండ్ షీ ప్లేస్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఇన్ ద స్టోరీ. సో ఆ హీరోయిన్ ఎవరు, గెస్ చేయగలరా? ఇప్పుడు ప్లే చేస్తున్న పాట కూడా ప్రీలోడ్ ఒకసారి ప్లే చేస్తున్నా, లెట్స్ సీ.

అది. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం, పాడి ఇంకా వినిపించేసేది ప్లే చేస్తుంటే, బట్ ఇంకొకసారి ప్రీలోడ్ ప్లే చేస్తున్నాం, ట్రై టు మేక్ అ గెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు సౌందర్య గారు కాకుండా చేసిన ఇంకొక హీరోయిన్ పేరేంటి?

ఎస్ చూడాలి ఉంది మూవీ నుంచి మంచి పాట వినేసాం. దే ధనార్దన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ ది 3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో ప్రస్తుతానికి థర్స్డే రోజు డాలస్ లో వెదర్ ఎలా ఉంది? వెదర్ ఏ కెన్ కమ్ అవుట్ సైడ్ ఆర్ నాట్? ఆబ్వియస్లీ ఫీఫా వరల్డ్ కప్ లో బ్యాన్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా బయటికి రావాలి, అద్భుతంగా ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా క్లైమేట్ ని చూసుకుంటారుగా ఆబ్వియస్లీ. సో ప్రస్తుతానికైతే 78 ఫారెన్హైట్ కనిపిస్తుంది అండ్ మెల్లగా లేకపోతే 83-89 అండ్ పీక్ ఇన్ ఆఫ్టర్నూన్ ఇట్ కుడ్ బి అరౌండ్ 93 అండ్ మెల్లగా మళ్ళీ టువర్డ్స్ ద ఈవినింగ్స్ ఎస్పెషలీ యూ మైట్ బి 84-82 అట్లా రావచ్చు అండ్ మళ్ళీ ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ద నైట్ 79 అట్లా రాబోతుంది అనమాట. సో ఇప్పుడున్న టెంపరేచర్ మీకు మళ్ళీ చూడాలంటే మళ్ళీ రాత్రి మాత్రమే. అండ్ టిపికల్ గా వార్నింగ్ ప్రకారం చెప్పాలి అంటే ఎక్సెసివ్ హీట్ ఈరోజు ఉండబోతుంది. అందుకే ఎక్సెసివ్ హీట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, కొంచెం లైట్ గా ఈ మధ్యన పాష్ గా కొన్ని వాటర్ టిన్స్ వాడుతున్నారు గర్ల్స్ ఇండియాలో. సో మీరు కూడా అది పెట్టుకుని లైట్ గా సిప్ చేయండి, సిప్ ద వాచ్. ఓకే, సో కీప్ హైడ్రేటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కీప్ యూర్ సెల్ఫ్ ఎంటర్టైన్ విత్ రేడియో సురభి అండ్ బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు మీకోసం ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఈ టైంలో ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ సాంగ్స్ ఓ రెండు వినేద్దాం. ఓకే, అప్పట్లో 90s లో ఉన్న బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి చూడాలని ఉంది మూవీలో సౌందర్య గారు కాకుండా నిన్న ఇంకొక హీరోయిన్ ఎవరు అని అడిగితే ఆన్సర్ చెప్పేశారు సంజయ్ గారు. ఎస్, అంజుల జవేరి గారు. అది సో ప్రేమ అంటే ఇదే మూవీ దగ్గర నుంచి స్టార్ట్, ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు మనం కూడా. ఆవిడ ఫ్రేమ్ లో ఉన్నారంటే ఆవిడ తప్ప వేరే వాళ్ళని చూడలేదు. అది సంగతి. ఓకే, ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. అందరికీ నార్మల్ ట్రేడ్ ఉంటే రంభ గారికి మాత్రం బొంబాయి ట్రేడ్ ఉన్నారు. బొంబాయి ట్రేడ్ లో హీరోయిన్ ఆవిడే కాబట్టి చేతిలోనే చేసే కమింగ్ అప్ అండ్ ఇంకో పాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
6: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: మే నలుగురు అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Oh, hello. Dinner plans ending. Group lower M support SLR.
11: What a day. I'm completely exhausted. Dinner plans ending.
12: Nini mondale di roj dinner ki. Dinner plans ending.
13: Every time, ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
14: Yes, we are back. Danadan Avinash to DFW. Morning vibes in her only on Radio Surabhi 107.9 HD3. That is number one radio station and OG Telugu radio station of Dallas. Sare, సరదాగా హాయిగా ఈ రోజు ఏ ప్లేస్ కావాలితే ప్లేస్ కి వెళ్దాం, మనల్ని ఎవరు ఆపకూడదు, మనల్ని ఎవరు ఆపేది అన్న మోడ్ లో మీరుంటే కనుక డెఫినెట్లీ ఎవరు పెద్దగా ఆపలేరు, ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి. సో ఇంటర్స్టేట్ 35 ఈస్ట్ సైడ్ నుంచి వెళ్తుంటే రేణ్యం టవర్ సైడ్ గా కొంచెం అక్కడక్కడ అడప దడప ఏవో కన్స్ట్రక్షన్స్ టైప్ అంటే చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి, దానివల్ల కొంచెం స్లో డౌన్స్ ఉన్నాయి, తప్పితే ఇంకెక్కడా కూడా అసలు ఆగే దే లే అన్న జోన్ లోనే ఉందన్నమాట. ఇంకొంచెం లేక్ హైలాండ్ సైడ్ నుంచి గలేరియా డాలస్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ సీ అ బిట్ ఆఫ్ స్లో డౌన్ దేర్, అంతే తప్పితే అసలు ఇంకెక్కడా కూడా పెద్దగా ట్రాఫిక్ లేదు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ స్మూత్. అండ్ ఫోర్త్ వర్త్ మెయిన్ సెంటర్ దగ్గర ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్రాఫిక్ ఉండాలో అది మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. వాట్ అ ట్రాఫిక్ ఫ్రీ టైం బ్రో. కొన్నిసార్లు బాధేసి ఉంటుంది తెలుసా మీ ట్రాఫిక్ టైం తక్కువ ఉందని, ఎందుకు నాన్న అలా అయితే నీ షో తక్కువ వింటామన్నా. ఇంటెలిజెంట్ పీపుల్, ఎస్ మీరు కొంచెం ట్రాఫిక్ ఎక్కడే ఉంటే నా షో వింటారు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక వినమంటే మళ్ళీ వింటారు కదండి. అది కొంతమంది ఇంట్లో కూడా వింటారు, ఆ డెడికేషన్ వేరే, వాళ్ళకి మాత్రం నా ముద్దులు నా జోహార్లు, అది సంగతి. సో ఎవరైనా నెక్స్ట్ సాంగ్ నేను ఒకరికి డెడికేట్ చేయాలనుకుంటున్నాను, ఒకళ్ళు రిక్వెస్ట్ ప్లే చేయాలనుకుంటున్నాను, మీరు గనక ఇంట్లో ఉంటూ డైలీ రేడియో సురభి వింటుంటే గనక గివ్ మీ ఏ కాల్ రైట్ అవే. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. మీరు ఏ పాట అడిగినా నేను ఇప్పుడు ప్లే చేస్తాను, ఓకే. 9726361966 ఈజ్ మై కాలింగ్ నెంబర్. అండ్ ఈ బ్యూటిఫుల్ వెదర్ ని ఇంకొంచెం ఎలివేట్ చేస్తూ ఓ మంచి పాట ప్లే చేస్తాను నేను, ఏ పిల్లడితో నుంచి

ఎస్ దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మా మూర్తిగారితో మాట్లాడుతున్నప్పుడు ఈ హెల్త్ గురించి ఎస్పెషల్లీ లాస్ట్ 3 నెలల నుంచి నేను చెప్పాను అనమాట, సార్ వర్కౌట్ దగ్గర నేను దగ్గర ఒక 4-5 కేజీలు పెరిగిపోయాను అండ్ ఐ వాస్ టాకింగ్ వెయిట్ కొంచెం ఎక్కువ పుట్టాను అవుతున్నాను అంటే, సో ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. సో హీ టుక్ మీ అరౌండ్ టు హాస్పిటల్ వేర్ హీ వర్క్స్ అండ్ ఒకసారి ఆ వార్డ్ లో ఉన్న జనాలందరినీ చూపించాడు అనమాట. ఎవరు వీళ్ళందరూ అని అంటే ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టు మీట్ అ డయాబెటాలజిస్ట్. ఎస్, అందులో టైప్ 1 ఉన్నాడు అన్నాడు, టైప్ 2 ఉన్నాడు అన్నాడు. ఒకరికి వచ్చిందా లేదా అని చెప్పి కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. అందరు దందాపన ఒకటే, దేవుడా నన్ను డయాబెటిక్ కాకుండా చూడు, దేవుడా నా డయాబెటీస్ నార్మల్ అయ్యేలా చూడు అని చెప్పి. సో

మనం మూడో నాలుగో కేజీలు పెరిగాము పెద్ద విషయం కాదులే పర్లేదులే మేనేజ్ చేద్దాంలే అని ఇవన్నీ అనుకుంటాం. కానీ యునో వాట్, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కొన్నిసార్లు మన లైఫ్ స్టైల్ మీద, మన ఫుడ్ మీద మన కంట్రోల్ లేక. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే అదే లైఫ్ స్టైల్ మీద, అదే ఫుడ్ మీద, అదే ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తే. ఇట్ ఈస్ దట్ సింపుల్. ఓకే, సో సింపుల్ గా చెప్తే ఇప్పటికీ మా పేరెంట్స్ కి ఫోర్స్డ్ గా కొంచెం మీల్ మేకర్ లైట్ గా అలా ఫుడ్ వేసాం అనుకోండి, బా ప్రతిరోజు మీల్ మేకర్ ఏంట్రా అని చెప్పి వెంటనే అరుస్తారు అనమాట. ప్రోటీన్ అన్న మాట చెప్తే చిరాకు వస్తుంది మా వాళ్ళకి. నిజంగా నాకు రావాల్సిన ఆశ కూడా నాకు రాయరేమని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, అంత కోపం వస్తుంది అనమాట వాళ్ళకి. సో ఆల్ దట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ కొంచెం జాగ్రత్తగా, కొంచెం పద్ధతిగా ఎక్సర్సైజులు, ఫుడ్ కంట్రోలింగ్ అండ్ ఎస్పెషల్లీ యాక్టివ్ లైఫ్ స్టైల్ మాత్రం మెయింటైన్ చేయండి. ఇట్ ఈస్ దాట్ సింపుల్ టు గెట్ రిడ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ థింగ్స్. అది చెప్పినంత ఈజీ కాదు, కానీ చేసేంత సులువే. All you need is 3 to 4 days in a week, just 1 hour out of all the chaos that you have, just squeeze that 1 hour time and hit the gym or workout. Simple. Okay? Mari yetnana. Because oka chinna surgery cheyalanna kuda sugar kosam 2 varalu 3 varalu aaptunna rogulu unnayandi. Can you just imagine? Edi sangathi. Andukani ilanti vishayalu vintunappudu maatalu raavu. అందుకే పాటలు వస్తాయి. వెంటనే ఉండండి రేడియో సర్వే 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. హియర్ కోస్ ద ట్రాక్.

0: నాకెవరైనా సరే ఇండియా వచ్చి 15 ఇయర్స్ అయింది 20 ఇయర్స్ అయింది అంటే చాలా బాధేస్తుంది తెలుసా, బాధేస్తుంది ఫస్ట్, కోపం కూడా కాదు వై అనుకుంటది నేనైతే.
1: అది కొన్ని కొన్ని మన చేతిలో ఉండవు కానీ లైక్ అఫ్ కోర్స్ వాళ్ళకి మేబీ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, కానీ అంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే దిస్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, యూ కెన్ మేక్ ఇట్ వర్క్ అనిపిస్తుంది. అంటే మరి ఎవ్రీ ఇయర్ అందరికి అవ్వకపోవచ్చులే, బట్ నాకైతే అమ్మో చాలా మిస్ అయిపోతున్నాను. మెయిన్ గా ఇప్పుడు ఇప్పుడంటే ఇదివరకు కూడా ఫ్యామిలీ అందరినీ మిస్ అవుతాము, అట్లీస్ట్ ఇయర్ లో ఒకసారి కూడా చూసుకోకపోతే ఎందుకీ లైఫ్ అన్నట్టు.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అరే సో సుధాకర్ సుధాకర్ మళ్ళీ ఇంకొకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్ ఇన్ మిడిల్. సుధాకర్ ఇస్ టాక్. సుధాకర్ మార్నింగ్, కట్ అయింది చెప్పండి. సో ఎందుకే లైఫ్ అంటున్నారు?
1: అంటే మనకి నచ్చినట్టు ఉండకపోతే చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు నచ్చినప్పుడు మన అక్కనో అమ్మ నాన్ననో చూసుకోలేకపోతే ఎందుకు అంత కష్టము అనిపిస్తుంది. యూనో యూ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ దట్ అట్లీస్ట్. నేను వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, చూడాలి. అది
0: సో ఈసారి వెకేషన్ ఎన్ని డేస్?
1: ఇండియాలో 3 వీక్స్, బట్ 1 వీక్ కొంచెం వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ అక్కడ ఆఫ్ సైట్ లో. 2 వీక్స్ అయితే ఖచ్చితంగా ఆఫ్.
0: ఓకే ఓకే. 2 వీక్స్ అయితే
1: 1 వీక్ కూడా కొంచెం.
0: ఇప్పటిదాకా ఎవరికో కొంచెం కొంచెం లైట్ గా మనం ఓటీలు చేసి హెల్ప్ చేసిన వాళ్ళు మనకు కూడా హెల్ప్ చేయకపోర్లేండి ఈ టైంలో.
1: అంతే లైక్ మరి ఇంకా తప్పదు కాబట్టి బికాస్ యూ ఎర్న్ యువర్ వెకేషన్. అది ఎక్కడైతే అది ఒకటి ఉంది, ఐ లైక్ దాట్ పాలసీ హియర్. చాలా కంపెనీస్ లో యూ హ్యావ్ యువర్ వెకేషన్, నోబడీ కెన్ క్వశ్చన్ యూ. నువ్వు తీసుకోవాలంటే తీసుకోవాలి, బికాస్ యూ ఎర్న్ ఇట్. అంతే.
0: ఎంత ఎంత ఎంత ఆనందంగా తెలిసే మాట వినడం కూడా. ఇండియాలో ఒక్కసారి లీవ్ అడిగితే చాలు, ఏదో ఆస్తులు పోయినట్టే ఉంటాయి రియాక్షన్లు. ఇన్ దాట్ వే ఐ ఫీల్ జెన్జీ ఆర్ ఫార్ మోర్ బెటర్. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, నాకు నచ్చలేదు చేయను, అంతే సింపుల్. లాజిక్ ఏం లేదు అందులో, సింపుల్ అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. పాపు 90s లో పుట్టిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైతే మాత్రం పర్లేదండి, నేను ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా చేసి రేపు లీవ్ తీసుకుంటా అంటారు. నేను
1: మొహమాటం అనేది మనల్ని చంపేస్తుంది జాబ్ లో. మరి వాళ్ళు వర్క్ చేయమన్నప్పుడు మొహమాటం ఏం అడగరు కదా, చేస్తావా వీలవుతుందా అని అడగరు కదా. ఇది చెయ్యాలి, దిస్ ఇస్ యువర్ వర్క్, దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని ఖచ్చితంగా చెప్తారు కదా. అలాగే దిస్ ఇస్ మై వెకేషన్, నేను ఖచ్చితంగా ఉంటాను అని మనము చెప్పచ్చు. అది
0: అనుమానం పెనుబోతాం అన్నట్టు మొహమాటం కూడా పెనుబోతాం అని చెప్పి ఎవరైనా చెప్పుంటే బాగుండేది, కొంచెం త్వరగా అర్థమైంది మనకు కూడా.
1: ఏషియన్ కంట్రీస్ లో ఈ మొహమాటం వల్ల చాలా జరుగుతుంది.
0: అది థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ ద మార్నింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వెకేషన్. మంచి పాట చెప్పండి మీకోసం ప్లేస్.
1: మంచి పాట అంటే అరే ఏమైంది,
0: ఇందాక ప్లే చేశాను.
1: అవునా, చూసారా మంచి పాట నేను ఆల్రెడీ ప్లే చేశాను సార్. ఇంకా రాక్షసుడు మళ్ళీ మళ్ళీ.
0: ఓకే ఓకే, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ అండి.
0: అది సంగతి. సుధాకర్ అయితే వెకేషన్ మోడ్ లో ఉన్నారు, మెల్లగా కొద్ది రోజుల్లో వెకేషన్ కి వెళ్తారు. ఒక 3 వీక్స్ అలా హాయిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ టెక్నికలీ 1 వీక్ అయితే కొంచెం మేనేజ్ చేస్తా అని చెప్పారు, 2 వీక్స్ అయితే ఫుల్ లీవ్. బట్ దాన్ని ఎలాగోలా తిప్పి 3 వీక్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేస్తారు అనమాట. అది సంగతి. ప్రస్తుతానికి మాత్రం కాసేపట్లో యాడ్స్ మనల్ని బలకరిస్తాయి, ఆ తర్వాత మనం మాట్లాడదాం. అండ్ మీరు కూడా యూనో లీవ్ అడగడానికో లేకపోతే ఏ విషయంలో సరే మొహమాటానికి గ్రో అవుతారా చెప్పండి. 972-636-1966 ఇస్ మై కాల్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టు ఫీఫా వరల్డ్ కప్ లో ఈ రోజు జపాన్ కి స్వీడన్ కి మ్యాచ్ జరుగుతుంది. జపాన్ వాళ్ళు ఆల్రెడీ డౌన్ టౌన్ ఏరియా అంతా నిన్న ఒక చిన్న బుజ్జి సైజ్ ర్యాలీ చేశారు అండ్ దే ఆర్ రియలీ హైప్డ్ అప్ అబౌట్ దిస్ టుడేస్ మ్యాచ్. అండ్ ఏం జరుగుతుందో మనం కాస్త వెయిట్ చూద్దాం. ఇప్పుడైతే మాత్రం ఓ మంచి యాడ్ బ్రేక్ మీకోసం వెయిట్ చేస్తుంది, దాని తర్వాత మంచి పాటలు కూడా మీ దగ్గరకు వస్తాయి. అంతే, ఎక్కడికి వెళ్ళదు రేడియో సర్వీస్.
2: రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Oh, hello. Dinner plans enti. Group lo RM support chesalaru.
5: What a dare. Completely exhausted. Dinner plans enti.
6: Nenu em undaledi ee roju dinner ki. Dinner plans enti.
2: Every time, okate question. Dinner plans, enti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets that are. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

Yes, we are back. Dev Dhanadhana Vinash to DFW Morning Vibes untaru. Only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas vintunnaru. So, ee time lo manam oka interesting vishayam maatladukuntundi enti anante. See, ippudu okkadaithe clear master. ఎప్పుడైనా వర్క్ స్పేస్ లో మనం కావాలనుకుంది ఎస్పెషల్లీ ఏ విషయంలో సరే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే అది అది కుల్ల కుల్ల చెప్పాడు అనేది దానివల్ల జరిగే మనశ్శాంతి అనేది వేరే రేంజ్ అనమాట. సో ఇన్ఫాక్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పారు అనమాట. అని ఏమంటారంటే సీ ఇప్పుడు ఎస్ చెప్పాను అనుకోండి అది అది ఇంకా చేసేంత వరకు ఆ పని ఒప్పుకుని చేసేంత వరకు బాధే. అది నో చెప్పాను అనుకోండి ఆ చెప్పిన ఒక మూమెంటే బాధ, దాని తర్వాత నుంచి ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి చెప్పారనమాట. సో చాలా మటుకు బ్యూటిఫుల్ కొన్ని కొన్నిసార్లు ప్రాజెక్టులు కానీ అవి కానీ ఇవి కానీ ఇట్లా వచ్చినప్పుడు లేదండి నేను చేయలేను అని చెప్పి దాని తర్వాత సార్ కూర్చొని మాట్లాడుకుని ఫోన్ చేద్దానండి అని ఆ మూమెంట్ ని వెంటనే లైట్ చేసి థింగ్స్ ఫార్వర్డ్ తీసుకెళ్లిపోయే సిచ్యువేషన్ బోల్డ్ ట్రై చేసాం అండ్ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్ ఆల్సో సమ్ టైమ్స్ అని చెప్పేసి చెప్పారనమాట. సో అలా కాకుండా పొరపాటును కొంతమందికి అబ్లికేషన్ పెట్టగానే అవునా అండి సరే సరే ఓకే ఓకే ఓకే అండి అని చెప్పి మన ఇబ్బంది పడిపోయి ఆ మదనం అంతా మనల్ని పెట్టుకుని ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరో ఒక గెలిపి చూపించుకుని ఎండమూరి వీరేంద్ర గారు చెప్పినట్టు సూట్ కేసు మెంటాలిటీ లాగా వేరే వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేసి ఇవన్నీ కాకుండా చెప్పేచ్చుగా అని చెప్పి అనుమానం పెనుబోతా అంటారు కానీ మొహమాటం కూడా పెనుబోతామని ఎవరు ఎందుకు అంటారు అని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చింది. సో యూ టెల్ మీ నిజంగా మొహమాట ఒక విషయంలో పోవాలి అని అంటే ఖరాఖండిగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని అంటే మీరు ఫాలో అయ్యే టిప్ ఏంటి, వాట్ వాట్ మేక్స్ యూ థింక్ దట్ యునో ఉన్నదన్నట్టు చెప్పాడు ఇది బెస్ట్ పాలసీ అండ్ హౌ డూ యూ డూ దట్? చెప్పలేని వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు బికాస్ ఐ కెన్ ఎంపతైజ్ విత్ యూ. మనం ఒకటి బరంపురం అది ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది ఆన్ రేడియో సర్వి 107.9 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. హలో గురు, మిమ్మల్ని పిలుస్తున్నాను గురు. 9726361966.

0: FM。
1: Yes, hello Guru. ప్రేమ కోసమే రా జీవితం. నాట్ జస్ట్ రామ్ గారి సినిమా బట్ ఆల్సో నిర్ణయం సినిమాలో బ్యూటిఫుల్ పాట, అది నాగార్జున గారిది కూడా. దే ధనాధన్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓచీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఒక బ్యూటిఫుల్ కోట్ ఉంది, అదేంటంటే, సమ్ టైమ్స్ వి సఫర్ మోర్ ఇన్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ. ఎస్, నాట్ ఈవెన్ కిడింగ్. ఎస్పెషల్లీ అది మొహమాటం ఉన్న మనుషుల్లో అది చాలా చాలా చాలా పీక్ లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, మన మొహమాటస్తామని చెప్పి పక్కన వాళ్ళు కనుక పసి గట్టారే అనుకో, అది మన ఫేస్ లో కొన్నిసార్లు బోల్డ్ అండ్ ఇటాలిక్ రాసిపెట్టి ఉంటుంది. సో అది పసి గట్టారే అనుకో, ఆబ్వియస్లీ ఇది నువ్వు చేస్తావు కదా ఓకే కదా అని చెప్పి ఆటోమేటిక్ గా మన చేతే బిల్లులు కట్టించటాలు, మన చేతే కొంచెం ఎక్స్ట్రా లోడ్ వర్కులు చేయించటాలు, లేకపోతే యూనో మిగతా వాటిలన్నింటిలోనూ మనం ఈజీగా మనల్ని చిప్కాయించటాలు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. బట్ ఇన్ ద ఫస్ట్ స్టేట్ మాట్లాడుకుంటే అసలు మొహమాట ఎందుకు అంటే, ఇఫ్ యు ఇమాజిన్ ద హోల్ సర్కిల్ ఆఫ్ ఇట్, ఒకడు మనకు వచ్చి పని చెప్తాడు, మనం మొహమాటం కొద్దీ ఒప్పుకుంటాం, ఒప్పుకున్న తర్వాత దారి పొడుగుతూ అని తిట్టుకుంటూ ఉంటాం, మనం మన సిచ్యువేషన్ మీదే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. అలాంటి టైంలో ఎక్కడో వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో మంచి ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు ఒకళ్ళు ఎవరైనా ఫోటో పెట్టారంటే అది ఇంకా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఈ సర్కిల్ అంతా మనం గోత్రం అయ్యే బదులు ఆ మూమెంట్ అక్కడ నో అని చెప్పేస్తే అయిపోద్ది కదా. బట్ నో చెప్పడం టఫ్ పార్ట్ కదా. వి నో చెప్తే ఏమనుకుంటారు, ఏవి అనుకోరు. మేబీ నాలంటోడైతే ఇదివరకు అయితే దాని గురించి వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి చాలా వరీ అయిపోయేవాళ్ళు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, దెర్ ఇస్ అ వే టు సే నో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నో చెప్పి కూడా చాలా హుందాగా తిరగచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మనం దేనికైతే సైన్అప్ చేస్తామో ఆ పనిని కరెక్ట్ గా డెలివర్ చేసినంత కాలం మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమీ కాదు, ఇంత చేసినా కూడా అక్కడ ఉన్న వర్క్ స్పేస్ లో కొంతమంది మనల్ని ఒకలానే చూస్తున్నారు జస్ట్ బికాస్ వీఆర్ సేయింగ్ నో టు థింగ్స్, దెన్ డెఫినెట్లీ వీ షుడ్ ఫైండ్ అ బెటర్ వర్క్ ప్లేస్ బ్రో, బెటర్ పీపుల్ ఆల్సో ఇన్ జనరల్. సో ఈ రోజు మన టాపిక్ మొహమాటం పెనుభూతం. అనుమానం కదా, కాదు, మొహమాటం కూడా. ఎందుకంటే రైట్ టైంలో నువ్వు చెప్పకపోతే మనం ఎక్స్ట్రా వర్క్స్ వర్క్ చేయాలి, మళ్ళీ చాలా పనులుంటాయి, ఇలా ఇలా ఇలా వంద లైనప్స్ ఉంటాయి మనకి. ఓకే, సో వాటన్నిటిని ఎక్కడ బ్రేక్ వేయాలి, ఒక చిన్న బ్రేకే ఆపాలి అంటే ఆ మూమెంట్ అక్కడ మొహమాట పడకుండా నువ్వు చెప్తే అయిపోతుంది. సో నో చెప్పడం ఇంత ఈజీనా అని అనిపించేలాగా, మీరు నో చెప్పడంలో ఎక్స్పర్ట్ అయితే గనక హౌ కెన్ వీ సే నో అని చెప్పండి. ఈరోజు కాల్ చేసి 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. లేదు నో చెప్పడం కష్టం, అబ్బో చాలా పంచాయతీలు ఉంటాయి అని అంటే మనం ఒకటే, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. అండ్ ఎప్పుడైతే మాత్రం రాక్షసుడు, సూర్య గారు రాక్షసుడు కాదు, పాత రాక్షసుడి నుంచి మళ్ళీ మళ్ళీ కమింగ్ అప్ ఇళయరాజా గారి మ్యూజిక్ లో, ఎస్పీ బాలు గారి వాయిస్ లో, అండ్ ఇందాక మన సంధ్య గారు అడిగిన పాట

బ్యూటిఫుల్ పాట విన్నాం. దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఇక్కడ నుంచి మెల్లగా లైట్ గా అలా అలా గేర్ మార్చి, అసలు ఈ రోజు చెప్పడానికి ఎన్ని ఎన్ని అప్డేట్స్ ఉన్నాయంటే అన్ని అప్డేట్స్ ఉన్నాయి. సినిమా వైజ్ గా కానీ లేకపోతే క్రికెట్ వైజ్ గా కానీ అవన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే ఒక పాట ప్లే చేస్తున్నా. అండ్ ఈ ఇది ఈ సినిమా ఈ ఈ సినిమాకి ఎట్లా చెప్పాలి, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశారు. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి, ఐ రియలీ విష్ ఈ సినిమాకి ఆయన ఇంకా ఎక్కువ క్రియేట్ వచ్చుంటే బాగుండేది అని చిన్న ఫీలింగ్ ఎక్కడో ఒక చోట. బట్ ఈ ఈ పాట ప్రీలూడ్ ప్లే చేస్తా. ఇట్స్ అ వెరీ ట్రెండింగ్ సాంగ్, ట్రెండింగ్ సాంగ్ అప్పట్లో, ఇప్పట్లో కూడా. సో లెట్స్ స్టార్ట్ విత్ కొంచెం 2010s తర్వాత బ్యాంగర్స్. అండ్ ఒకసారి వినండి, ఇది ఇది ఏ సినిమాలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గెస్ చేయండి.

ఎస్ 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అండ్ ఇప్పుడు లిటరలీ మోస్ట్ సార్టెడ్ అవుట్ నేమ్ ఈనా, కట్టుబడి వాడని కదా, మోస్ట్ సార్ట్ అవుట్ నేమ్ ఈనా. బట్ ఈ సినిమాకి ఇంకా ఎక్కువ పేరు వచ్చే బాగుండదు అనే ఫీలింగ్ నాకు. సో ఆ మూవీ నుంచి ఒక పాట, రామ్ గారి ఎనర్జీ కూడా ఈ పాటలో డాన్స్ లో అద్దరిపోతుంది.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. Masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అమ్మా, Saturday movie?
4: Manapadi class.
3: Amma, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Naaku inka gurtundi, 20 years ago mem US move ainappudu పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి బ్రింగింగ్ The taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
6: Yes, దేదనదన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో రీసెంట్ గా నాకు తెలిసి మీరు ప్రదీప్ రంగనాథన్ అన్న పేరు వినే ఉంటారు. ఇన్ఫాక్ట్ మీరు వినకపోతే ఈ పాట అయితే వినే ఉంటారు. ఎన్నూచవ పేసవ పేసను అడగవ ఉంది తెలుగు వర్షన్. ఎస్, డూడ్ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ ముందు సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఆ సినిమా తీసిన అతను పేరు అశ్వత్ కుమార్ మారిమత్తు. సో తను నెక్స్ట్ సినిమా యాక్చువల్లీ సింబు గారితో చేయాల్సింది, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ హీ గాట్ అ రియలీ రియలీ రియలీ రియలీ బంపర్ ఆఫర్ to direct none other than Rajnikanth garu. So and ee cinema produce chestunna evaro kada Kamal Haasan garu. And ee cinema ki sambandhi launch event lo Rajnikanth garu oka beautiful fact chepparu. Enante, see ippudu manam entha try cheyandi manam okalu nachaledani anukondi vaadi manam eppadiki nacham. No matter what you do manam eppadiki nacham. కొన్నిసార్లు వాళ్ళు ఏమంటారు, మనం సైలెంట్ గా ఉన్నాం కాబట్టి మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి అంటారు. మనం పొరపాటు మాట్లాడామనుకోండి, అరే నువ్వు ఆ రోజు అది అనుకుంటామే ఉండాల్సింది, దానివల్ల ఇది జరిగింది అని అంటారు. అదే ఒకవేళ సైలెంట్ గా ఉన్నావు అనుకోండి, ఏం చేస్తున్నావు మాట్లాడకుండా అని అంటారు. సో ఇలాగా వెదర్ యూ డూ సంథింగ్ దట్ దే లైక్, వెదర్ యూ డోంట్ డూ సంథింగ్ వాట్ దే డోంట్ లైక్, అసలు ఏది చేసినా కూడా వాళ్ళకి మనం నచ్చం కాబట్టి మనం ఏం చేసినా నచ్చం. సో అలాంటి వాళ్ళ కోసం కాకుండా, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ, ఇఫ్ యూ కెన్ డూ ఇట్ థింగ్స్ విల్ బి ఎట్ గ్రేట్ ఇన్ బెటర్ వే అని చెప్పి చెప్పారు అనమాట. సో డెఫినెట్లీ రజనీకాంత్ గారు మైక్ పట్టుకుని ఎప్పుడైనా ఒక చోటకు వచ్చి నిలబడుతున్నప్పుడు ఆ ప్లేస్ కి అంటే ఆ స్పీచ్ కి కూడా సబ్ టైటిల్స్ ఎదుక్కుని మరి మనం వినగలిగితే బోల్డ్ అంత విజ్డమ్ ఉంటుంది అనమాట అది సంగతి. సో ధర్మన్ అనే సినిమా టైటిల్ దాంది. సో నెక్స్ట్ రజనీకాంత్ గారి సినిమా అది, మరి ఈ రేంజ్ లో ఉండబోతుంది. డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం. అండ్ ఇన్ఫాక్ట్ ఊరి దేవుడు అని తెలుగులో కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశారు, తమిళ్లో ఓమై కడవలే. సో మరి ఇప్పుడు అశ్వంత్ మారిముత్తు తనను రజనీకాంత్ గారిని ఎలా చూపించబోతాను నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. ఆన్ దాట్ నోట్ రజనీకాంత్ గారి ఫిలాసఫీని అండ్ వింటేజ్ రజనీకాంత్ గారిని రీసెంట్ కాలంలో బాగా చూపించిన ఒక సినిమా పేట నుంచి మంచి పాట అండ్ కంగారు పడకండి. కొంతమంది నాకు చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది, అనిరుద్ధ్ గారి వాయిస్ అంటే నా షోలో కొంతమందికి ఎప్పుడు ఈ పాటలు వేస్తాను ఫీలింగ్ వచ్చింది అంటే తిట్టుకుంటారంటాను. ఇందులో అనిరుద్ధ్ గారి వాయిస్ వినిపించదు, ఆయన ట్యూన్స్ ఉంటాయి. నకాషా హిస్ పాడాడు ఊలాలా కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ పేట.

కమర్షియల్ సినిమాలో రజనీకాంత్ గారి ఫిలాసఫీలు ఈజ్ అ బ్యూటిఫుల్ ట్రీ టు వాచ్ అంతే. దే ధనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, కొరటాల జో గారు నెక్స్ట్ సినిమా ఏంటి, దేవరా టూనా అని చెప్పి ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేసిన వాళ్ళకి మేబీ యూ హావ్ టు వెయిట్ ఫర్ అ వైల్ బికాస్ లూగర్ రెడీ అవటం, అది పార్ట్ వన్ పార్ట్ టూ ఏంటి అని క్లారిటీ రావడం, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. కాబట్టి ఈ గ్యాప్ లో బాలయ్య బాబు గారితో ఒక సినిమా ఆల్రెడీ ఈ రోజు లాంచ్ అయింది. అండ్ బాలయ్య బాబు గారు డెఫినెట్లీ ఒక చిన్న ఈవెంట్ బయటకు వచ్చినా సరే డెఫినెట్లీ మనకి మంచి మంచి మూమెంట్స్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు విత్ హిస్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. సో అట్లా ఈ రోజు కొరటాల జో గారు మాట్లాడుతున్నారు మైక్ లో, ఆయన మాటలు సరిగ్గా వినిపించట్లేదు, వెంటనే నేను పక్క నుంచి కొంచెం గట్టిగా మాట్లాడండి, మీరు మాట్లాడి నాకే వినపడలేదు వాళ్ళకే వినపడుతుంది అని చెప్పి అన్నారు అనమాట. ఇమ్మీడియట్లీ దట్ బికేమ్ ఎ మీమ్. సో అండ్ అది కాకుండా ఓపెనింగ్ గా మంచి పవర్ఫుల్ డైలాగ్ తో ఆ పూజ సెరమనీ యాక్చువల్లీ స్టార్ట్ అయింది. సో కొరటాల శివ గారి హీరోయిజం కొంచెం సట్లే ఉంటుంది, మరి బాలయ్య బాబు గారి యాక్షన్ కొంచెం లౌడ్ ఉంటుంది, మరి ఈ రెండింటినీ ఒక సినర్జీలోకి తీసుకొచ్చే ఒక ఒక సటిల్ సినిమా జస్ట్ లైక్ జనతా గ్యారేజ్ అట్లాంటివన్నీ దొరికితే ఎలా ఉంటుంది అంటారు, ఇంట్రెస్టింగ్ ఉండదు అది సంగతి. సో నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అది ఎలా టర్న్అట్ అవుతుందా అని చెప్పి. బట్ మీన్ వైల్ మెల్లగా కొరటాల శివ గారి మూడ్లోకి నేను కూడా వెళ్ళిపోయి ఒక మంచి పాట ప్లే చేస్తా. అండ్ ఇన్ఫాక్ట్ ఎలాంటి పాట అయితే బాలయ్య బాబు గారికి సెట్ అవుతుందంటారు, ఎస్ ఒక పాట తట్టేసింది మైండ్ లో నాకు, భరత్ అని నేను మూవీ నుంచి వచ్చాడే సామి కవింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

0: ఎస్ బ్యూటిఫుల్ పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ అఖండ దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అంట ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఇండియాకి వెకేషన్ కి వచ్చే వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ చక్కటి చిక్కటి వార్త. అదేంటంటే ఇప్పుడు ఇన్ కేసు మీరు విజయవాడ నుంచి ఎక్కుతున్నారు అనుకోండి, మీ కనెక్టింగ్ ఫ్లైట్ ఏ ఢిల్లీలోనూ ఏ ముంబైలోనూ ఉందనుకుందాం ఎగ్జాంపుల్. సో మీరు మళ్ళీ ముంబై దగ్గర చెక్ ఇన్ చేసి మళ్ళీ ఈ లగేజ్ అంతా అక్కడ ఎక్కించి అక్కడ దిగి ఈవెన్ చేయటాలి, ఈ ప్రాసెస్ అంతా ఉంది చూసారా, అదంతా మీరు కొత్తగా వచ్చే మోడల్ తో అవాయిడ్ చేసుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ హబ్ అండ్ స్పోక్ మోడల్. అదేంటి అంటే స్పోక్ అనేది ఏంటి అని అంటే కింద బేసిక్ గా టైర్ 3 ప్లేసెస్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్. సో ఒకసారి మీరు అక్కడ మీ ఇమిగ్రేషన్ చెక్స్ కానీ మీ ఎయిర్పోర్ట్ మీ వెబ్ చెకిన్స్ కానీ వాట్ ఎవర్ మొత్తం చెకిన్స్ అన్ని అయిపోతే మీరు మళ్ళీ ఒక పెద్ద ఇమాజిన్ మీరు మళ్ళీ ఢిల్లీ లాంటి ప్లేస్ లో వయా అక్కడ నుంచి ఏ యూఎస్ కో ఎక్కడికైనా మీరు ఎనీ ప్లేస్ ఇఫ్ యూ వాంట్ టు గో మళ్ళీ అక్కడ దిగి సెపరేట్ గా కంగారు పడి ఆ చెకిన్ చేసుకుని అని చేయక్కర్ల. సో దట్ ఈస్ వన్ హ్యాజిల్ ఫ్రీ మోడల్ దట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ వెరీ వెరీ వెరీ వెరీ సూన్. అది సో ఆబ్వియస్లీ రామ్మోహన్ నాయుడు గారు యునో మన తెలుగుదేశం తెలుగు బిడ్డ, సో హీఈస్ ద ఏవియేషన్ మినిస్టర్ అండ్ హీఈస్ బ్రింగింగ్ దిస్ థింగ్. అండ్ అంతేకాకుండా అదే చెత్త అసలు భోగవరం ఎయిర్పోర్ట్ గురించి కూడా ఇంకొంచెం శరవేగంగా జరుగుతున్న పనుల గురించి కూడా లైట్ గా అప్డేట్ వచ్చేస్తే నేను కూడా చెప్పేస్తాను. ఏం లేదు మాస్టర్, మెల్లగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎలాగైతే వైజాగ్ అవుట్స్కట్స్ అంతా ఫట్మని ఒకసారిగా రేట్లు పెరిగినాయో. ఇప్పుడు ఆల్రెడీ భోగవరం ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ రేట్లు పెరుగుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ జరిగితే బాగుంటుంది సిటీ కూడా అది. సో ఇప్పుడు బీచ్ వైపే కాకుండా బీచ్ కాకుండా ఇంకో డైరెక్షన్ లో కూడా పెరిగితే ఆ చుట్టుపక్కల ఏరియాలు అన్ని బాగుంటాయి అండ్ ఇంకా బాగుంటుంది అని ఫీలింగ్. అంతే వెంటనే ఉండండి, యాడ్స్ వస్తున్నాయి, మాట్లాడదాం.
1: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cherukapotham. Keep listening, me nestam Radio Surabhi.
2: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకెన్నీ ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసీ ని సంప్రదించండి. పండిత్ రామ్ తులసీ 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలిన్, ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
0: ఎస్ వీఆర్ బ్యాక్ దే ధనాధన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. తమాషా అనే సినిమా పేరు విన్నారా మీరు? ఐ థింక్ లేటర్ ఆన్ మీరు ఓటీటీ స్పేస్ లో చూస్తే రణబీర్ కపూర్ అండ్ దీపికా పాడుకోన్ కాంబినేషన్ లో ఇంతియాజ్ అలీ డైరెక్టర్ సినిమా. నిజంగా ఎవరైనా సరే ఈ సినిమా ఫ్లాప్, ఈ సినిమా నచ్చలేదు అని అంటే దాని గురించి గొడవలు అయిపోతాయి. ఇంతియాజ్ అలీ గారు ఓ పాయింట్ తర్వాత అయ్యి బాబోయ్ నేను ఏమైనా తప్పు పని చేశానా ఏంటి అని చెప్పి ఆలోచించి ఒక సింపుల్ సినిమా చేద్దామని చెప్పి జబ్ హ్యారీ మెట్ సేజ్ అని చేశారు షారుఖ్ ఖాన్ తో. అది ఫ్లాప్. ఓకే, దట్స్ లెజిట్ ఫ్లాప్. నాకు ఇంతియాజ్ అలీ గారి వర్క్స్ లో కూడా నచ్చదు ఎందుకో. సో అలాంటిది ఆయన హీ కైండ్ ఆఫ్ వెంట్ ఇన్ టు హిస్ ఫైండింగ్ హిమ్సెల్ఫ్ మోడ్. హీ మేడ్ చమ్కీలా అండ్ ఇప్పుడు వన్ క్రేజీ ఫిలిం హి డిడ్ ఇస్ జనాలు అందరూ థియేటర్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు అందరూ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఎ పాట్ బాయిలర్. పాట్ బాయిలర్ అంటే తెలుసు కదా, కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఓ జనాలు ఊపు హడావిడి ఏం లేదు కానీ, బట్ ఎవరైతే ఆ సినిమా ఫైండ్ చేశారో దానికి ఒక ఆడియన్స్ ఉన్నారు అండ్ ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక హెవీ హార్ట్ తో బయటకు వస్తున్నారు అనమాట. అది ఆ సినిమా పేరు మై వాపస్ ఆవంగ అండ్ రీసెంట్ గా జిగ్రాలు ఆలియా భట్ తమ్ముడుగా చేసిన అతను హీరో అండ్ షర్వారి హీరోయిన్ అండ్ నసీరుద్దీన్ షా గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. సో అంతేకాకుండా మన చమ్కీలలో మెయిన్ లీడ్ గా చేసిన హీరో కూడా ఉన్నాడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో. సో దిల్జీన్ జోసా దోసాన్ కొంచెం పేర్లు తప్పులు వాళ్ళతో తిట్టుకోకండి. సో తను కూడా ఉన్నాడు. సో అసలు ఈ సినిమా ఏంటి మ్యాటర్ అని చెప్పేసి అని అంటే మాత్రం మా ఫ్రెండ్ చూసినప్పుడు మాత్రం ఒక మాట ఏమనంటే ఏఆర్ రెహమాన్ గారు లిటరల్లీ ఒక పాయింట్ లో నిన్ను తీసుకెళ్లి జస్ట్ ఒక హైలా అలా వదులుతారు, వై హీస్ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని నీకు అర్థమవుతుందని చెప్పి చెప్పారు అనమాట. ఆన్ దాట్ నోట్ మనం రేడియో సురభిలో హిందీ పాటలు కూడా ప్లే చేసే ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ రెండు ఇంతియాజ్ అలీ పాటలు ఈరోజు ప్లే చేయకపోతే నాకు ముద్ద దిగదు. ఓకే, రెండు పాటలు బికాస్ ఐ గాట్ ద ఛాన్స్ playing it back to back from the Imtiaz Ali directed movies. One is Highway, Mahiway coming up and back to back inkoka paata. Enjoy Matterdom only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru.

ఏంటి ర్యాండమ్ గా హిందీ పాట వినిపిస్తుంది అని చెప్పి కంగారు పడుతుంటే ఇప్పుడే మీరు ట్యూన్ అయితే కనుక ఐ ప్లేడ్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కాల్డ్ మై వాపస్ ఆవంగా. ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ థియేటర్స్ ప్లీజ్ ఫైండ్ ఇట్. ఇంతియాజ్ అలీ గారి రీసెంట్ వర్క్ అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ లైక్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారన్నమాట. దే ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. నార్మల్ గానే మనకి పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ పాలిటిక్స్ లో బిజీ అండ్ ఎస్పెషల్లీ అంత ఇంపార్టెంట్ రోల్లో ఉన్నప్పుడు అసలు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి వస్తారా చేస్తారా అసలు అంత స్కోప్ ఉందా ఛాన్స్ ఉందా అని చెప్పి అనుకుంటే ఈ రోజు లిటరలీ ఆ ఈజ్ ఇట్ ట్రూ భవాని అన్న రేంజ్ షాక్ ఇచ్చారు సుజీత్ గారితో. ఆయన నెక్స్ట్ సినిమా మళ్ళీ యూనో ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చేసారు అండర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్. సో ఓజీ రిలీజ్ అయ్యాక ఒక బుక్ రిలీజ్ చేశారు కామిక్ బుక్. సో ఆ కామిక్ బుక్ ని ఆధారంగా బేస్ చేసుకుని ఓజీ 2 ఉండబోతుంది. ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్. సో ఆ ఓజీ అనే అతను ఓజస్ గంభీర అసలు తన బ్యాక్ స్టోరీ ఏంటి, తను ఆ టైంలో ఏం చేశాడు, ముంబైకి రాకముందు తన ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యలో జరిగిన ఏవేం ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇందులో ఉండబోతున్నాయంట. అది సో పొద్దు పొద్దునే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరు లేచి ఏంటి నిజమా వీడు మాట్లాడుతుంది నిజమేనా అని చెప్పేసి షాక్ అవుతుంటే కనుక అవును సార్ మన సినిమాలు కూడా క్వాలిటీగా ఉంటాయి, మన సినిమాల్లో కూడా హైప్లు ఉంటాయి, మనం కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేయొచ్చు. ఓజీతో ఎండ్ అయిపోయిందని అనుకున్నాం కదా, కాదు ఉంది ఇంకొక సినిమా ఉంది, మరి దాని తర్వాత కంటిన్యూ చేస్తారా లేదా తెలియదు కానీ ప్రస్తుతానికి మనం 1 step ఎట్ ఎ టైం 1 film ఎట్ ఎ టైం అన్నట్టు వెళ్దాం. ఓకేనా, ఏంటి వెయిట్ చేస్తున్నారా? నాకు తెలుసు, నాకు అర్థమైంది. ఇప్పుడు గన్స్ అండ్ రోజెస్ వేసేయాలి, దాని తర్వాత ఇంకొక పవన్ కళ్యాణ్ గారి పాట వినేస్తే మనం సెట్ అయిపోతాం ఈ రోజుకి. తెలుసు నాకు మీ ఫీలింగ్స్ నేను మైండ్ లో పెట్టుకుని పాట రెడీ చేస్తా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా జోష్ లోకి వచ్చామా? మామూలుగా ఉండదు, మెడల్ మ్యాడ్నెస్ అంట. సో ఇన్ఫాక్ట్ ఈ గ్యాప్ లో మీరు ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ కామిక్ కొనుక్కోండి అండ్ ఆ స్టోరీ బ్యాక్ స్టోరీ మీరు చూసి ఒక హైప్ ఎక్కచ్చు. లిటరల్లీ ఒక చిన్న విషయం చెప్తా, ఓజాస్ గంభీరాకి పెట్టేంటో తెలుసా? ఒక డ్రాగన్. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్, ఒక పెట్ యానిమల్ ఉంటుంది అది డ్రాగన్ అంట. సో నిజంగానే ఈ విఎఫ్ఎక్స్ స్టోరీలో బ్యాక్ స్టోరీలో అది వస్తే గనక ఉంటుంది. చిన్నప్పుడు డ్రాగన్ బాల్స్ చూసిన ఒక ఫ్యాన్ గా చాలంతే ఈ రోజుకి చాలు.

ఎస్, వి ఆర్ బ్యాక్. దేదనందన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.983 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అది సో మొత్తానికి ఈ రోజు హైపిక్ ఇచ్చే విషయాలు మామూలుగా అంటే మామూలుగా లేవు. వన్ ఆఫ్టర్ ద అదర్ చెప్పే కదా, బాలీబాబు కొరటాల సగర్ కాంబినేషన్ అండ్ ఓజీ సీక్వెల్ అనౌన్స్మెంట్ అండ్ అవిగన్ను పక్కన పెడితే ఇంటర్నేషనల్ స్టఫ్ కావాలి, మంచి మంచి ఎక్సలరేటింగ్ రైడ్ కావాలి అని అంటే గనక ఒడిస్సీ సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ గారి ఫ్యాన్స్ సగం మంది ఆల్రెడీ జూలైలో టికెట్లు ఇప్పటి నుంచే బుక్ చేసుకుని ఉంటారేమో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఇక్కడ ఏంటంటే సినిమాకి లిటరల్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు 3 weeks అహెడ్ కదా, 3 weeks అహెడ్ గా సినిమాకి సంబంధించి ప్రింట్స్ థియేటర్స్కి వెళ్ళిపోయాయంట. లిటరలీ ఐ డోంట్ నో వాట్ ఫార్మాట్ దే ఆర్ ట్రయింగ్ ఆర్ వాట్ ప్రెజర్స్ దే ఆర్ హ్యాండ్లింగ్ ఐ డోంట్ నో, బట్ ట్రస్ట్ మీ నెల రోజుల ముందు ఒక ఆల్మోస్ట్ నెల రోజుల ముందు ఒక ప్రింట్ ఒక థియేటర్కి వెళ్ళిపోవడం అనేది ఈ కాలంలో ఈ టైంలో ఎంత పెద్ద విషయం తెలుసా. అది so he have been literally torch bearer to so many things in the film fraternity. Literally cinema time ki release cheyadam aa cinema ki manchi prints kuda quality drop avakunda munde vellipodam annadi kuda literally ayin daginchi manavalu kuda koncha toraga nechukunte baaguntademo ani anipinchindi anamata. లిటరలీ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఒక ఆయన ఉంటారు అన్నమాట, ఐమాక్స్ లో వర్క్ చేసే ఆయన, ఐ మీన్ లైక్ ఒక మల్టీప్లెక్స్ లో వర్క్ చేసే ఆయన, దాని గురించి పెడుతూ ఎంత బ్యూటిఫుల్ విషయం. కొంతమంది ఉంటారు ఇంకా లాస్ట్ మినిట్ దాకా కూడా రీల్స్ ఎడిట్ చేస్తుంటారు రేప్ సినిమా అంటే అని అన్నారు అన్నమాట. ఐ డోంట్ నో, ఆయన ఆ మల్టీప్లెక్స్ లో పనిచేస్తున్నారు కాబట్టి లాస్ట్ మినిట్ దాకా ప్రింట్ రాకపోతే ఆడియన్స్ డెఫినెట్లీ వేలే తిట్టుకుంటారు అని చెప్పి వాళ్ళు ఎంత ప్రెషర్ ఫేస్ చేసి ఉంటారు ఆలోచించండి. అది సంగతి. ఆన్ దాట్ నోట్ వెళ్లే ముందు క్రిస్టోఫర్ నోలన్ గారి ఫ్యాన్స్ అందరికి జుంబలికే ఆయా షేర్ కమింగ్ అప్. మనం రేపు కలుద్దాం, వింటనే ఉండండి రేడియో సురభి 107.983 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. వింటున్నారు మంచి పాట శ్రోతల కోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
5: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: ee weekend groceries nu teeskostava?
8: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
7: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes. Just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
9: Daily needs, festival shopping, unexpected guests, handle it swadeshi way.
7: Swadeshi.

అక్కినేని నాగేశ్వరరావు గారు 1924 సెప్టెంబర్ 20న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా రామాపురంలో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో అక్కినేని వెంకటరత్నం గారు మరియు అక్కినేని పున్నమ్మ దంపతులకు జన్మించారు. అతను 5 సోదరులలో చిన్నవాడు. అతని తల్లిదండ్రుల ఆర్థిక స్థితి సరిగా లేనందున వారి చదువు పాఠశాల విద్యకే పరిమితమైంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మంచి మనసులు చిత్రం నుండి దాశరథ గారి భావ కవిత సౌందర్యానికి అక్షరాకృతిగా మహదేవన్ గారి స్వర కల్పనలో ఘంటసాల గారు మరియు సుశీల గారు పాడిన పాట

నాగేశ్వరరావు గారు 10 సంవత్సరాల వయసులో రంగస్థల నటుడిగా మారారు. ఆ సమయంలో మహిళలు ఎక్కువగా నటనా రంగంలోకి రాకపోవడం వలన నాగేశ్వరరావు గారు స్త్రీ పాత్రలను ఎక్కువగా పోషించేవారు. హరిశ్చంద్ర, కనకతార, విప్రనారాయణ, తెలుగు తల్లి, ఆశాజ్యోతి మరియు సత్యాన్వేషణం వంటి ప్రముఖ నాటకాలలో ముఖ్యమైన పాత్రలను వేశారు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి ఆరభిరాగంలో కీరవాణి గారి స్వర రచనతో వేటూరి గారి పద రచనలో బాలుగారు మరియు చిత్ర గారు పాడిన పాట మనం వినబోయే తర్వాత పాట.

అప్పట్లో ప్రముఖ సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు విజయవాడ రైల్వే స్టేషన్ లో నాగేశ్వరరావు గారిని చూసి వారు నిర్మిస్తున్న శ్రీ సీతారామ జననం చిత్రంలో మొదటి అవకాశం కల్పించారు. ఇప్పుడు చిలిపి కృష్ణుడు చిత్రంలో ఆత్రేయ గారి రచనలో, మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

పరిపూర్ణంగా పండించగల అగ్రతార శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. పాట, పద్యం, దండకం ఏదైనా అవలీలగా హావభావాలను తెరపై చూపగలరు. జయభేరి చిత్రం నుండి పెంగాల గారి సంగీత సారథ్యంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచనలో ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు మరియు రఘునాథ పాణిగ్రహి గారు పాడిన ఈ పాట మీకోసం.

కథలో జీకే వెంకటే. కన్నడలో జీకే వెంకటే. కన్నడలో జీకే వెంకటేష్ గారు స్వరపరచగా పిబి శ్రీనివాస్ గారు పాడిన ఒక పాట బాలు గారికి చాలా నచ్చిందట. ఎవరైనా తెలుగులో ఈ పాటనికి వేటూరి గారు రచించడం, దానికి బాలుగారిని పాడమని అడగడంతో ఎంతో సొందైన ఒక పాట బాలుగారికి చాలా నచ్చిందట. ఎవరైనా తెలుగులో ఈ పాటనికి వేటూరి గారు రచించడం, దానికి బాలుగారిని పాడమని అడగడంతో ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారట బాలుగారు. అదే పాట ఇప్పుడు మనం విందాము.

0: ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
2: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
3: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
4: India ki teleport aithe enta baaguntundo.
0: What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
3: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
0: Sure. How many people are we expecting?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. 1970లలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు మారడంలో కీలక పాత్ర వహించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. 1976లో హైదరాబాద్ లో తెలుగు సినిమాకి మౌలిక సదుపాయాలను అందించడానికి అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించారు. ఆ తర్వాత 2011లో అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను ప్రారంభించారు. ఇప్పుడు మరో చక్కటి పాట మీకోసం.

ఏడంతస్తుల మేడ చిత్రం నుండి చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు మరియు సుశీల గారు పాడిన ఈ రాజశ్రీ గారి గీతాన్ని ఇప్పుడు విందాము.

అక్కినేని గారు తమ స్వంత గ్రామమైన రామాపురంలో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు జన్మభూమి కార్యక్రమం కింద అక్కినేని జన్మభూమి ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. వారు అక్కినేని వారధి అని అతని పేరు మీద వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అది ఆ గ్రామానికి ఎంతో సహాయపడింది. అంతేకాకుండా రామాపురంలో అక్కినేని వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించారు. దసరా పుల్లోడు చిత్రం నుండి కెవి మహాదేవన్ గారి స్వరకల్పనను ఆత్రేయ గారు రచించగా ఘంటసాల గారు, జానకి గారు మరియు సుశీల గారు పాడిన

కిషోరావు గారు 2005లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ని స్థాపించి చలనచిత్ర పరిశ్రమకు సహకరించిన వారిని సన్మానించారు. వారు తమ కెరీర్ ప్రారంభం నుండి విద్యా సంస్థలకు విరాళాలు ఇచ్చారు. అంతేకాకుండా గీతం విశ్వవిద్యాలయం వైజాగ్ లో స్కాలర్షిప్లను ఏర్పాటు చేశారు. వీరు అక్కినేని నాగేశ్వరరావు కళాశాలకు ప్రధాన దాత మరియు అధ్యక్షులు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డ్రామాటిక్స్ మరియు థియేటర్ ఆర్ట్స్ విభాగానికి సలహాదారులుగా మరియు బోర్డు జీవితకాల సభ్యులుగా వ్యవహరించారు. నటన మరియు డైరెక్షన్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల కోసం బంగారు పతకాలను నెలకొల్పారు. 2012లో అక్కినేని నాగేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం అక్కినేని అన్నపూర్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించారు. రాజా రమేష్ చిత్రంలో ఆత్రేయ గారి గీతాలకి సంగీతాన్ని అందించిన మహదేవన్ గారి గీతాన్ని బాలుగారు, సుశీల గారు అమృత స్వరాలతో పాడిన ఈ పాట

చిత్రం నుండి కెవి మహదేవన్ గారి సంగీతంలో ఆచార్య ఆత్రేయ గారు రచించగా ఘంటసాల గారు పాడిన ఈ పాటని మనం విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. Hareli, Hareli, bringing the taste of home closer to you.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ is always within reach.
7: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
10: డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఆరుద్ర గారు రాసిన పాట ఈనాటికి మనం మరవలేకపోతున్నాము. రస రాజేశ్వరుని సంగీతంలో ఘన్సాల మాస్టర్ గారు, సుశీల గారు పాడిన ఈ పాట.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలతో కూడిన ప్రత్యేక అందాల రాముడు చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం నుండి జాలివారగా కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో రామకృష్ణ గారు మరియు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

పెండ్యాల గారు తమ గేయాలలో శృంగార రసాన్ని, హాస్య రసాన్ని, రౌద్ర రసాన్ని, సామాజిక దృక్పథాన్ని చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. సన్నివేశానికి తగినట్లుగా రాగ లక్షణాన్ని అనుసరిస్తూ సంగీతాన్ని సమకూర్చేవారు. దానికి మచ్చితనిగే జయభేరి చిత్రంలో కర్ణాటకంలో కన్నడ చక్రవాక రాగాలను, హిందుస్థానీలో భైరవ్ బహార్ రాగాలను మిశ్రం చేసి కర్ణాటక హిందుస్థానీ సాంప్రదాయాలలో విజయానంద చంద్రికగా శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిచే నామకరణం చేయబడ్డ ఆ రాగాన్ని రసికరాజ తగువారము కామ అనే గీతాన్ని ఘంటసాల మాస్టర్ గారిచే పాటించగా అది అందరి మన్ననలను పొందింది. అదే పాట ఇప్పుడు మనం విందాం.

గారు ఫ్యామిలీ ప్లానింగ్ పైన డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు సారథి స్టూడియోస్ లో దానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ పాటని పాడడానికి రామకృష్ణ గారిని అడిగారట. అది వారు వచ్చి పాడి వెళ్లిపోయాక సౌండ్ ఇంజనీర్ ఆ పాటపై పనిచేస్తూ ఉండటం వలన పక్క గదిలో మేకప్ చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు విని ఎవరిది పాడింది చాలా బాగుంది అని అడగగా ఎవరో కొత్త గాయకుడు రామకృష్ణ దాస్ అని చెప్పడంతో ఆ పాటని మరో రెండు సార్లు విని అప్పుడు అన్నారట, నా గొంతుకు చక్కగా సరిపోతుంది కాబట్టి ఇప్పటి నుండి నాకితనే పాడాలి అని. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ కి రమ్మని వారే స్వయంగా రామకృష్ణ గారికి ఫోన్ చేసి పిలిచారట. అప్పుడు వెళ్లినప్పుడు నాగేశ్వరరావు గారు నాకు పాడతావా అని తనే స్వయంగా అడగడంతో ఎంతో ఆనందించి పాడతానని చెప్పారట రామకృష్ణ గారు. కాకపోతే ఇప్పుడు డిగ్రీ పరీక్షలు అవుతున్నాయి కాబట్టి మేలో అయితే తనకు వీలవుతుందని చెప్పడంతో నేను చదువుకోలేదు కాబట్టి నాకు చదువు విలువ తెలుసు, అందుకే చదువుకునే వాళ్లను నేనెప్పుడు డిస్టర్బ్ చెయ్యను, అలాగే కాని నీ పరీక్షలు అవ్వగానే రికార్డింగ్ చేసుకుందామని తిరిగి మేలో పిలిచి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మెడ్రాస్ పిలిపించుకుని పాట పాడించుకున్నారట. ఆ విధంగా రామకృష్ణ గారి తొలి సినిమా పాట 1972లో వచ్చిన విచిత్ర బంధంలోని వయసే ఒక పూలతోట, కేవి మహాదేవన్ గారి సంగీతంలో ఆచార్య ఆత్రేయ గారి రచనలో అదే పాట ఇప్పుడు మనం విందాం.

దాసరి గారు దేవులపల్లి వారి కవిత సంపుటి నుండి ఏది కోరి ఎంపిక చేసిన మరో గీతం. రమేష్ నాయుడు గారి సంగీతంలో ఏసుదాస్ గారు ఆలపించిన ఈ సోయకాల మాలికలు చూసి మత్తిల్లిన కోరికలు ఏంటో, మధువుకై మెదలు తుమ్మెదలు ఏంటో ఈ పాటలో వినేద్దాం.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
6: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగునేస్తాం.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
10: శ్రీమంతుడు చిత్రం నుండి వసరాజు గారి రచనలో ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఈ చలపతిరావు గారి పాట ఇప్పుడు విందాము.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రం వ్యాంకోవర్ కార్యక్రమంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలతో కూడిన బంగారు కనుక చిత్రం నుండి సత్యం గారి స్వరకల్పనలో వేటూరి గారు రచించగా బాలుగారు జానకి గారు ఆలపించిన హంసత్వని గీతాన్ని

హరత తుంగారాం చిత్రం వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో 1973లో వచ్చిన తెలుగు భక్తి రస చిత్రం. ఈ చిత్రాన్ని అంజలి పిక్చర్స్ పతాకంపై పి ఆదినారాయణరావు గారు నిర్మించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలిదేవి గారు, శివాజీ గణేశన్ గారు, కాంచన గారు, నాగభూషణం గారు మొదలైన వారు నటించారు. సంగీతం పి ఆదినారాయణరావు గారు సమకూర్చారు. మహారాష్ట్రకు చెందిన పాండురంగని భక్తుడు తుకారాం జీవిత కథ ఆధారంగా తీసుకుని తీసిన సినిమా ఇది. ఈ చిత్రంలో కాంచన గారి నృత్య ప్రధానమైన పాట ఇప్పుడు విందాము.

0: ನಿಂತಂದೆ. ಅಂದಾಗ ತನ್ನನೆಯ ಅಹಂಕಾರಂತೂ ನಿಮ್ಮಲ್ಲ ಅಪಕೀರ್ತಿ ಪಾಲು ಚೇಯಾಲನಿ ಪ್ರಯತ್ನಿಸಾನು. ನಿಮ್ಮಲ್ಲಿ ನೋಡಿಸಾನನುಕೊಂಡು ನೇನು ಓಡಿಪೋಯಾನು. మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు. కొర్రలు కమ్మిన నా కళ్ళు తెరిపించారు. స్వామి, ఇక మీరే నాకు శరణ్యం. ఈ నరకకూప నుండి తప్పించి నాకు తెలుగుబాటు చూపించండి.
1: బహిణ, పచిత పావనుడైన పాండురంగడే మనందరికీ శరణ్యం. ఆ దేవదేవుని సేవించి ధరించు.

కౌసల్యాదేవి గారు రచించిన నవల ఆధారంగా నిర్మించిన ప్రేమనగర్ చిత్రం నుండి స్వరబ్రహ్మ స్వరకల్పనలో ఘంటసాల గారు మరియు సుశీల గారు పాడిన ఈ ఆత్రేయ గారి గీతం మీకోసం.

రాజులు చిత్రం నుండి పి చలపతిరావు గారి సంగీతంలో దాశరథి గారు రచించగా ఘంటసాల గారు సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.
2: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi Sunday family feast daka, Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
4: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: 1957లో వచ్చిన సువర్ణ సుందరి చిత్రం తెలుగు హిందీలలో నాగేశ్వరరావు గారే హీరోగా నటించారు. సముద్రాల రాఘవాచార్యులు గారు రచించగా ఆదినారాయణరావు గారి సంగీత సాధిత్యంలో ఘన్సాల్ గారు, జిక్కి గారు పాడిన ఈ రాగమాలిక మీకు

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగ

తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని పొందిన సంగీత సాహిత్య సమ్మేళనం మేఘ సందేశం చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారి 200వ చిత్రం కావడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు గారు, జయసుధ గారు, జయప్రద గారు నటించిన ఈ చిత్రం అఖండ విజయం సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని విభాగాల్లో 4 పురస్కారాలు, రాష్ట్ర స్థాయిలో బంగారు నంది పురస్కారం, ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకుంది. అదే చిత్రం నుండి రమేష్ నాయుడు గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో ఏస్తాస్ గారు పాడిన ఈ నవరస సుమమాలిక మీకోసం.

కృష్ణ చిత్రంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం నుండి జాలువరగా, మాస్టర్ వేణు గారి సంగీత సారథ్యంలో ఘన్సాల్ గారు, సుశీల గారు పాడిన ఈ పాట మీకు

మంచి రోజులు వచ్చే చిత్రంలో ఒక సన్నివేశంలో తాళి కట్టిన భర్తని తాకొద్దంటుంది భార్య. ఆ సన్నివేశానికి తగ్గట్టుగా సృష్టి రహస్యాన్ని పాట రూపంలో అందించారు దేవులపల్లి వారు. టి చలపతిరావు గారు అందించిన సంగీతానికి ఘన్సల మాస్టర్ గారు ఎంతో చక్కగా పాడి అందరినీ మెప్పించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కాంచన గారిపై చిత్రీకరించిన అదే పాట మనం వినబోయే తర్వాత పాట.

0: ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది.
1: ఆత్మ గౌరవం చిత్రం నుండి ఎస్ రాజేశ్వర గారి సంగీతంలో ఆదిత్య గారి రచనలో ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఈ పాట మీకోసం.

మహాత్ముడు చిత్రం నుండి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి కలం నుండి జాలువారగా చలపతిరావు గారి సంగీత సారథ్యంలో రామకృష్ణ గారు మరియు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

0: office event, ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
1: 5K anukuntunna.
0: But koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
2: Oi, lunch ke kadkana veldama?
1: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then, I have to get some fresh meat. I think, veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
2: No grocery తీసుకోవడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
3: కళా తపస్వికి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు చిత్రంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవతారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతానికి కేవి మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి శైలజ సుధాకర్ గారు ఆలపించిన అపూర్వమైన గీతం ఇప్పుడు విందాం.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలతో కూడిన అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో 255 చిత్రాలకు పైగా నటించారు. వారి చిత్రాల్లో ఎక్కువగా అఖండ విజయాలను సాధించిన చిత్రాలే. అక్కినేని నాగేశ్వరరావు గారితో వాణిశ్రీ గారు నటించిన మొదటి చిత్రం ఆత్మీయులు. అదే చిత్రం నుండి ఘన్సాల గారు, సుశీల గారు పాడిన ఈ సాలూరు గారి పాట విందాము.

దేవి గారి బెంగాలీ చిత్రం అగ్ని పరీక్ష ఆధారంగా తీసిన మాంగళ్య బలం చిత్రం నుండి మాస్టర్ వేణు గారి సంగీత సారథ్యంలో ఘన్సర్ గారు సుశీల గారు పాడిన ఈ శ్రీశ్రీ గారి గీతం మీకు

తపస్వికి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు చిత్రంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవతారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతానికి కెవి మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీమతి శైలజ సుధాకర్ గారు ఆలపించిన అపూర్వమైన గీతం ఇప్పుడు విందాము.

సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలతో కూడిన ప్రత్యేక అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో 255 చిత్రాలకు పైగా నటించారు. వారి చిత్రాల్లో ఎక్కువగా అఖండ విజయాలను సాధించిన చిత్రాలే. అక్కినేని నాగేశ్వరరావు గారితో వాణిశ్రీ గారు నటించిన మొదటి చిత్రం ఆత్మీయులు. అదే చిత్రం నుండి ఘన్సాల గారు, సుశీల గారు పాడిన ఈ సాలూరు గారి పాట విన్నాము.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.
12: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వే లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
6: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల.
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
14: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
15: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
16: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
15: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంచిలి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
16: ఏంది బ్రో, గని చెప్పిన స్పెషల్స్ మాత్రమే అడిగిన.
15: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
17: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
17: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
18: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
19: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
20: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
21: చందు, మరి వండనా?
20: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
21: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
20: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
22: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
23: Bhali, bhali, bhali, raha, bhali! Saho!

0: ఏదైనా డైలీదైనా ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరోటా.
1: ఎందుకు రోగ్ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 PM.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी. वल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి,
8: రేడియో సురభి
9: 107.9 FM HD3.
10: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
11: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
12: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
14: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
13: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
13: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
12: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
13: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
12: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
13: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: ఇంకా బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ.

0: skills, calibration knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకి వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
5: దున్నపోతు చచ్చిపోతుంది.
6: Hey you, what's your cadre?

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
3: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఎర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగుని ఇస్తాం రేడియో సురభి.
3: 107.9 FM HD3. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే Pooja Essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ హరి శంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఎర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే Pooja Essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans enti?
4: Nene em undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

0: నేను చంద్రబోసి, తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
0: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madeeraandmasala.com.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్

డాలస్ వాసులారా, డాలస్ వాసులే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న మన రేడియో సురభి శ్రోతలందరికీ గురువారం నాటి డిటి కార్యక్రమానికి స్వాగతం. ఈ డ్రైవ్ టైంలో ఇదేంది కొత్త గొంతు అనుకుంటారు, కొత్త గొంతు కాదు, మనది పాత గొంతు. మనం సండే చేస్తుంటాం కదా, మీ ఆర్జే ఇక్బాల్. ఇవాళ నేను మీ డిటి ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిన, అంత ఇంకేం లేదు ఫరక్. ఓకే, సో డిటి అంటే డ్రైవ్ టైం. డ్రైవ్ టైంలో అంటే డ్రైవ్ టైం అంటే ఏం లేదు, మీరు చెప్పింది మేము వింటాం అన్నట్టు. కాబట్టి మీరేమేమి వినాలనుకుంటున్నారు, ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు అవన్నీ చెప్పడానికి నంబర్ అయితే ఉన్నది ఒకటి, 972-636-1966. దీనికి కాల్ చేసి, అంటే కాల్ చేసి కాదు ఫోన్ చేసి నాతో చెప్తే నేను అవన్నీ చెప్తా ముచ్చట్లు అన్నట్టు. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ముందు ఒక పాటనిద్దాం. స్టార్టింగ్ పాట ఒకటి పాటనిద్దాం. ఈ పాట చలో, ఏ సినిమా చెప్పండి, ఏంది ఎప్పుడు పాటేసి సినిమా అని అడుగుతారు అనుకోవద్దు. సరే, ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు చెప్పండి పోని. ఓకే, ఈ పాటతో స్టార్ట్ చేద్దాం. మనమైతే మన డ్రైవ్ టైమ్ షురూ చేసేస్తున్నాం. ఈ పాట ఇప్పుడు మీకోసం.

Andarlo un de something. Adoncani Edo Philly. I'm

ਕਰਾਤੇ ਦਿਨ ਕੱਟੇ ਲੜੀ ਤੇਰੇ ਵਜੇ ਦਿਨ ਹਰ ਵਜੇ ਹੋ ਗਏ ਸਾਰੇ ਜਿੰਨਾ ਗਏ।

0: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, అర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ ఎట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: షోలో మళ్ళీ వచ్చేయండి బైక్. డ్రైవ్ టైం మనం స్టార్ట్ చేసినాం, మనం షురూ చేసినాం, పోతే కార్గా డ్రైవ్ చేయాలి. ఇంతకుముందు అడిగిన ఆ పాటకు మనకు సౌజన్య గారు ఫోన్ చేశారు, కానీ ఆన్సర్ అయితే చెప్పిందో కూడా లేదు, గుర్తులేదు, ఆమె తెలిసే ఉంటుంది ఆమెకు. కానీ ఏంటంటే, ఆమె నేను అడిగిన దానికి ఒక విధంగా నవ్వి ఫోన్ చేశాను అనమాట. ఎంతే అంటే, పై ఎప్పుడు ఏంది సినిమాని అడుగుతారు, ఇక పోనీ ఏడోకండి, ఇది ఇంకోటి అడుగుతున్నా అని అన్నట్టు నేను అన్నా కదా, దాని గురించి అన్నట్టు మాట్లాడారు. ఇక ఇట్లా ఇట్లనే పోదాం, కానీ మీరు ఫోన్ నంబర్ అయితే గుర్తుంచుకోండి, 9726361966. ఇంకోటి ఏంటంటే, మనం రేడియో సురభిల ఈ ఎఫ్ఎం లోనే చూస్తున్నారు, మీరు ఎఫ్ఎం లోనే చూస్తున్నా అంటే సారీ, మీరు వింటున్నారు భయ్, మీరు వింటున్నారు డ్రైవ్ టైంలో. మీరు డ్రైవ్ టైం ఇంకా ఆఫీస్ నుంచి బయలుదేరుతారు, ఇంటికి పోతారు, ఇంటికి పోయినాక మళ్ళీ ఇదంతా వినాలి కదా, వినాలంటే ఏం చేయాలి? మీ దగ్గర ఆండ్రాయిడ్ ఉండాలి, లేకపోతే ఇది ఐఓఎస్ ఉండాలి ఫోన్ లో. దాంట్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇవే ముచ్చట్లు వినొచ్చు అన్నట్టు. ఇక సరేనా, అదంతా పోనీ ఇంకోటి పాట, ఇంత ముందు పాట అయితే మనం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మన దేవిశ్రీ ప్రసాద్ కదా. ఇగో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాట వినిపిస్తా. ఈ పాట ఒక రిధంలో సాగుతూ ఉంటది. ఈ పాట కూడా ఒకప్పుడు మంచిగా హిట్ అయింది. సినిమా పేరు గుర్తొస్తే చెప్పండి, మళ్ళీ ఇదేంద్రపై సినిమా పేరు ఆడుతున్నాను. ఇక సినిమాలో ఎవరు, ఇద్దరు హీరోలు ఉంటారు, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు ఎవరో చెప్పండి పోనీ పైగా మీకోసం. చలో ఈ పాట మీకోసం. ఓకే, ఇంకా ఇట్లా క్వశ్చన్స్, కొన్ని ట్రివియా క్వశ్చన్స్ అడుగుతా నేను, ఇక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడుగుతా. ఇంకోటి ఏంటంటే, ఇవాళ మనం ఏం తెద్దాం, మీరు ఫోన్ చేస్తే మీకు నేను క్వశ్చన్లు అడుగుతా, మీరు తెలుగులోనే జవాబులు చెప్పాలి. తెలుగు మాట తప్ప ఇంకోటి ఏం మాట్లాడద్దు అన్నట్టు జవాబుల్లా. చూద్దాం, అది కూడా చేద్దాం. మీరు ఫోన్ చేస్తే మీరైతే ఫోన్ చేయండి, చెప్తాను మీకు ఏం చేయాలో అన్నది. ఓకేనా? చలో ఈ పాట ఏంటంటే,

రైట్, తిన్నారు కదా. ఇది మనకు ఏంది వాన చినుకులు, సీతమ్మ వాకెట్ల సిరిమల్లె చెట్టు. ఓకే, ఇది సినిమా టైటిల్. నాకు స్టోరీ అంతా మంచిగానే ఉంది. సీతమ్మ వాకిల సిరిమల్లె చెట్టు అని పెట్టింది కానీ దానికి ఆ స్టోరీకి ఆ సినిమా టైటిల్ కి నాకైతే సమజగాలి, కానీ ఒక అది వేరే సంగతి. మన ఈ సినిమా పేరు అడగలే నేను, మీ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళని గురించి అడిగినా, అది తెస్తే ఫోన్ చేయండి 9726361966. అయితే కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉంది భయ్య మిమ్మల్ని, ఏం అడుగుదామని అనుకుంటున్నా. మీకు అంటే ఏమన్నా నేను ఒకటి చెప్పినా కదా, మీరు ఫోన్ చేస్తే మనము తెలుగులోనే మాట్లాడే ఆట కూడా ఆడదాం. నేను క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతా, హిందీలో గాని ఇంగ్లీష్లో గాని ఇలా తెలుగులో గాని, మీరు మాత్రం సమాధానం తెలుగులోనే చెప్పాలి. తెలుగు వాక్యాల్లో పూర్తి వాక్య నిర్మాణం ఉన్నా లేకపోయినా తెలుగు పదాలను దాటిపోకూడదు. అందులో కర్త కర్మ క్రియ ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ మీనింగ్ఫుల్ ఉండాలి. దే షుడ్ నాట్ బి ఎనీ అదర్ వర్డ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ పాటలోకి పోదాం. పోయే ముందు ఇదిద్దామంటే మనం అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఎక్కడున్నాయి దాని గురించి కూడా జర తెలుసుకుందాం. ఏ టు బి ఇక్కడ మనకు అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ కానీ, పౌడర్స్ కానీ, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ల్యాన్. సరే, వీళ్ళు ఎక్కడున్నారు అబ్బాయి అంటే మీరు ఆన్లైన్ చూడాలంటే a2bTexas.com, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేయాలంటే వాళ్ళ నంబర్ ఏంటంటే 214-872-2345. అయింది కదా అయ్యా. మీరు వింటున్నది డిటీ రేడియో సురభిలో డ్రైవ్ టైం, కానీ ఇవాళ మీ ఆర్జే ఇక్బాల్. నేను మాత్రం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం వస్తుంటాను కదా. సరే, ఇప్పుడు ఒక పాట విందాం. ఈ పాటలో ఈమంది తాత, తండ్రి, కొడుకు వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇది ఏం సినిమా రా అబ్బాయి చెప్పండి.

0: పాట అయిపోయింది శ్రీకాంత్ గారు,
1: సూపర్ అండి, అద్భుతంగా ఉంది పాట.
0: అందులో ఎవరెవరు నా క్వశ్చన్ అయితే అడగలేదు గానీ ఇంతకీ పాటలో నటించిన వాళ్ళు ఎవరు, దానికి ఫర్దర్ గా ఇంకోటి క్వశ్చన్ కూడా అడుగుదామనింది నాకు ఇప్పుడు చూడంగానే అర్థమైంది. ఇదేంటంటే హీరో హీరోయిన్ ఇద్దరు ఉన్నారు కదా, అయితే ఏమైందంటే ఒక దీని తర్వాత ఒక హీరోయిన్ల తర్వాత ఆ హీరో రియల్ కొడుకు ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ కి కొడుకుగా నటించాడు.
1: ఏంటండి మళ్ళీ చెప్పండి,
0: చెప్పింది అర్థం కాలేదు. ఓకే మొత్తానికి మన్మద ఇది ఠాగూర్ సినిమా. ఓకే చెప్పేద్దాం,
1: ఠాగూర్ సినిమా,
0: ఠాగూర్, నేను ఠాగూర్ అన్నా మీరు ఠాగూర్ అన్నా, దట్స్ రైట్. ఓకే మొత్తానికి అందులో హీరో హీరోయిన్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు చెప్పట్లేదు నేను. ఆ హీరో రియల్ కొడుకు ఒకడు ఉంటాడు కదా, ఆ రియల్ కొడుకు ఒక 20 ఏళ్ల తర్వాత ఆ 20 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ కి కొడుకుగా
1: చేశాడు. ఓ అది హీరోల దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అదేనండి, వాళ్ళెంతకీ ఏజ్ అవరు, వాళ్ళు అలా సన్నగా ట్రిమ్ గా ఎప్పటికీ హీరోసే వాళ్ళు. హీరోయిన్లే మదర్ల కింద అయిపోతారు, సిస్టర్ కింద అయిపోతారు, సైడ్ క్యారెక్టర్ కింద అయిపోతారు అది. బట్ ట్రెండ్ ఈస్ చేంజింగ్ ఇక్బాల్ గారు, మీరు కనుక చూస్తే ఇప్పుడు ఆలియా భట్ ని గానీ వాళ్ళని వెళ్ళి చూస్తే మన తెలుగులో సమాంతా గానీ చూసారా దూసుకుపోతున్నారు. అది మా ఇంటి బంగారం చూసారా మీరు సినిమా?
0: మా ఇంటి బంగారం ఇంకా చూడలేదు, ఎందుకంటే మరి బంగారం మా ఇంట్లో ఉంది
1: ఆల్రెడీ. ఓ వాళ్ళ ఇంటి బంగారం సమంత చూడండి ఒకసారి, చాలా బాగుంది సినిమా.
0: మీరు సరే మొత్తానికి మళ్ళీ ఒకసారి క్వశ్చన్స్ రిపీట్ చేస్తా, ఈ ఠాగూర్ సినిమాలో నటించినటువంటి ఆ పాటలో
1: హీరోయిన్ ఎవరు,
0: హీరోయిన్ ఎవరు కరెక్టే, ఆ హీరోయిన్ కి ఎవరు, ఫర్దర్ క్వశ్చన్ ఆ హీరో కొడుకు రియల్ లైఫ్ కొడుకు ఆ హీరోయిన్ కి కొడుకుగా నటించాడు.
1: ఫస్ట్ హీరోయిన్ ఎవరు ఆన్సర్ చేయండి, కాల్ చేసి చెప్తే అప్పుడు పట్టుకుందాం.
0: ఓకే
1: ఈ తిరకాసు క్వశ్చన్ అప్పుడు అడుగుదాం.
0: ఓకే హీరోయిన్ ఎవరు ముందు కనుక్కోండి, ఆ తర్వాత నెక్స్ట్
1: క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలి.
0: ఇదేంటే ప్రిలిమ్స్ మీన్స్ అని యూపీఎస్ ఎగ్జామ్స్ లో ఉంటాయి, ముందు ప్రిలిమ్స్ పాస్ అవుతే ఆ తర్వాత మీన్స్ కదా.
1: ఎగ్జాక్ట్లీ అంతే, భయపడకండి. మీ తప్పు ఆన్సర్ అనుకోండి మేమేం శిక్ష చేసేసి ఫైన్ చేసేసాము, ధైర్యంగా ఫోన్ తీసి కాల్ చేసేసేయండి.
0: రైట్, హీరో నా పేరు కూడా చెప్పచ్చు, నాకు అభ్యంతరం లేదు.
1: నా పేరు చెప్పకండి హీరోయిన్కి.
0: ఓకే మీరు ధురంధర్ అన్నారు కదా, మీరు యాక్చువల్లీ ఆర్జేల్లో మీరు ధురంధరు, ఇప్పుడు ఈ ధురంధర్ పాట కూడా
1: చాలా, నేను చచ్చిపోతాను.

0: హలో
1: ఆవిడ మనకి అనూ గారు కాల్ చేశారండి. వండర్ఫుల్ గా క్వశ్చన్ ఆన్సర్ చెప్పేశారు. అసలు ఇక్బాల్ గారు, నేను అనుకున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఎవరు హీరోయిన్ వరకు, కాల్ చేశాక మిగతా సెకండ్ పార్ట్ అనుకున్నా, పార్ట్ ఏ పార్ట్ బి,
0: దురందర్ పార్ట్ వన్ దురందర్ పార్ట్ టూ లాగా
1: టైప్ లో అనుకుంటే లేదు. అసలు ఎంత ఫాస్ట్ చూడండి జనాలు
0: ఇప్పుడు, అంటే ఇప్పుడు సినిమాలు కూడా వాళ్ళు మార్చేయాలా? ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా రెండుగా వస్తుందా ఒకటిగా వస్తుందా?
1: అది నాకు తెలియదు, అది నాకు తెలియదు. కానీ అన్ను గారు మిమ్మల్ని ఇక్బాల్ గారు ఆనర్ తీసుకుందాం అనుకున్నారు. ఐ థింక్ ఏదో టెక్నికల్ ఇది వల్ల ఐ థింక్ ఇట్ గాట్ డిస్కనెక్టెడ్.
0: ఎందుకంటే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మనకు చాలా.
1: మీరు మనం బ్రేక్ కి చాలా దగ్గరలో
0: ఉన్నాం, సరదాగా
1: క్వశ్చన్ అడుగుతారా? నేనేదో వినిపిద్దాం అనుకుంటున్నా ఒకసారి. వినిపించినా సరే. ఈ రోజు నేను ఫ్రెష్ గా ఇన్స్టాలో చూసాను ఇక్బాల్ గారి, చాలా నచ్చింది. జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ నేను అడగనులేండి, సరదాకే వినండి. ఇది కాదండో, ఇది కాదు, ఇది కాదు, సారీ సారీ, ఆగండి ఆగండి. వస్తుంది వస్తుంది, ముందు బొమ్మ వస్తుంది, తర్వాత పాట వస్తుంది. టైప్ లో నేను తప్పేశాను అన్నమాట. ఇది

0: అది వీక్ గురించి పాట, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.
1: బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.
0: Yes.
1: తప్పకుండా తప్పకుండా.
2: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
8: Amma, Saturday movie?
9: Mm-mm, Manabadi class.
8: Amma, Old MacDonald had a farm.
9: Uppu kappu rambu. Telugu padyam cheppu.
8: Uppu kappu rambu.
9: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: G3 at 919-491-4514.
1: Welcome back to Radio Surabhi. Meeru Vintunnaru DT Drive Time. Drive Time with
2: Iqbal Garu and Srikanthi.
1: Yes, ivala manaku meme iddaram ela vachesam.
2: యూజువల్ గా ఇది రాజేశ్వర్ గారి టైం స్లాట్, సో మీ ఇద్దరం ఈ రోజు సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. హోప్ఫుల్లీ వీఆర్ ఎంటర్టైనింగ్ ఆల్ ది లిజనర్స్.
1: సో ఇందాక మీరు బ్రేక్ కి ముందు ఒక బిట్వీన్ పిచ్చారు, మండే నుంచి సండే వరకు. ఆ చివరిలో ఒక మాట విన్నారా, ఏంటది మండే వస్తుందన్న భయం? అది ఆ భయం లేకుండా చేయడానికి నేను సండే 7 to 9 వస్తుంటాను. ఆ విషయం చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఈవినింగ్ 7 to 9 సండే ఇక్బాల్ తో ఆ రోజుల్లో తీసుకెళ్తాను కాబట్టి అందరూ హాయిగా కాఫీ తాగుతూ వింటూ ఉంటారు.
2: ఇది ఇది నిజమండి, ఇది సత్యం. ఏంటంటే మీరు గనక సండే 7 to 9 ఇక్బాల్ గారి ప్రోగ్రామ్ గనక ట్యూనిన్ అయితే ఆయన చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ డే కి మీకు టెన్షన్ లేకుండా చేసేస్తారట. ఆయన దగ్గర ట్రిక్ ఉంది, ఆయన దగ్గర అన్లాక్ చేసే విధానం ఏంటో ఉంది అంటున్నారు. తప్పకుండా వినేసేయండి ఇక్బాల్ గారి 7 to 9.
1: ఇక మిగతా అన్ని రోజుల్లో ఇలాంటి వాళ్ళు దురందరులు అందరూ చేస్తూ ఉంటారు. రాజేష్ గారితో పాటు మన కల్పన గారు, అను గారు, శ్రీ విద్యాస్ ఫ్రైడేస్, ఇలా అన్ని మనకు
2: అనమాట. సో సండేకి అయితే మటుకు మండే
1: డిప్రెషన్ లో అవుతారు కాబట్టి అప్పుడు డిప్రెషన్ నుంచి బయటపడడానికి నేను వరాహావతారం ఎత్తి పైకి తీసుకొస్తాను. అలా వచ్చేసింది, ఫ్లో లేదు, వదిలేయండి. మనం ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ అడిగేయండి మీరు.
2: క్వశ్చన్
1: అడిగేయమంటారా?
2: అందరు రెడీగా ఉన్నారు కదా. ఓకే, నేనైతే అంటే ఇవ్వగలరు సెగ్మెంట్స్ లో రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. సరదాగా మ్యాథ్స్ క్వశ్చన్ అడగమంటారా, జియోగ్రఫీ క్వశ్చన్ అడగమంటారా, ఏ సెగ్మెంట్ అడగమంటారు చెప్పండి.
1: మీకు చాలా తక్కువ మార్కులు వచ్చిన సెగ్మెంట్ ఏది?
2: కరెక్ట్ గా గుర్తుపట్టారు. నాకు తక్కువ మార్కులు వచ్చాయి గానీ మన ఇక్బాల్ గారు ఉన్నారు, ఎవరైనా ఆన్సర్ గడబడి చేద్దాం అనుకుంటే పట్టేస్తారు ఇక్బాల్ గారు. ఓకేనా? సో నేను క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఒక కోడి రోజుకి ఒక గుడ్డు పెడితే 10 కోళ్లు 10 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి?
1: ఇప్పుడు
2: గుడ్డు పెడితే తినడమే కాదండి, క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చేయగలగాలి.
1: అంటే గుడ్లను లెక్క పెట్టాలి. ఇప్పుడు
2: అదంతా మనం ఇంకేం చెప్పొద్దు, జమ్మో జనాలు చాలా స్మార్ట్ అండి. జస్ట్ లిజనర్స్ ఏమైనా స్మార్టా?
1: మా ఇంట్లో కోళ్లు లేవు అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే
2: చెప్పని. ఏం చూద్దాం, నేను ఉన్నానుగా, మీకెందుకు చూసుకుందాం, తెలుసుకుందాం. ఓకే, ఒక కోడి రోజుకి ఒక గుడ్డు పెడితే 10 కోళ్లు 10 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి ఇస్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు రేడియో సురభి కాల్ చేసేసేయండి 9726361966. ఈ పాట వింటూ కాల్ చేసేయండి.
1: ఈ పాట వినండి, ఈ పాట ఏ సినిమాలో, తర్వాత ఈ హీరో గురించి తెలిస్తే కూడా చెప్పండి. ఓకే,

0: మనకు మధ్యలో కాల్స్ వచ్చాయి. ఒకరేమో ఇందు గారు ఫోన్ చేశారు కదా, శ్రీకాంత్
1: గారు కాల్ చేశారు,
0: ఆవిడ చెప్పారు ఆన్సర్, కానీ ఆన్సర్ ఎందుకో ఎటో వెళ్ళిపోయింది అనిపిస్తుంది.
1: ఆవిడ సగమే అంటే పది కోళ్లు ఎన్ని గుడ్లు పెడతాయి వరకే విన్నారు, పది కోళ్లు పది రోజుల్లో ఎన్ని పెడతాయి అని వినలేదు.
0: కానీ విన్న తర్వాత సుగాత్రి గారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఆనీర్ ఉన్నారు, ఆవిడ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం.
1: సుగాత్రి గారు
2: ఓకే అండి, మీ క్వశ్చన్ విన్నాక నాకు ఎందుకో క్వశ్చన్ లోనే తిరకేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఒక కోడి గుడ్లు పెట్టే కోడి బానే ఉంది, పది కోళ్లు గుడ్లు పెడతాయి, అందులో పుంజులు ఎన్ని ఉన్నాయి, పెట్టలు ఎన్ని ఉన్నాయి, రోజు గుడ్లు పెట్టే కోళ్లు ఎన్ని ఉన్నాయి.
0: మరి అందులో మధ్యలో ఇక్బాల్ గారు వెళ్ళి రెండు కోళ్ళని తినేసి ఉంటే
2: అది కూడా పాసిబుల్. మీరు బిర్యానీ చేసుకుంటే మాకెలా తెలుస్తుంది.
1: సుగాత్రి గారు, మాది ఎలిమెంటరీ లెవెల్ క్వశ్చన్, అది దాన్ని ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ కి తీసుకెళ్లారు చూసారా, అసలు ఆ సామర్థ్యానికి జోహార్ అండి.
2: ధన్యవాదాలు. నాకు దీనికి లెక్క, అసలు నాకు లెక్కలు అనుకుంటే అసలు మా నాకు లెక్క ఇష్టం ఉండదు నిజంగా.
1: లెక్క ఇప్పుడు ఇంతకీ, అసలు నాకు ఫస్ట్ మీకే

0: ഇംഗ്ലീഷ്
1: బేబీ స్టెప్స్ తో సో మై సింపుల్ క్వశ్చన్ ఎత్తుకున్నాం మేము దాంట్లో
0: అదే ఒక కోడి రోజుకు ఒక గుడ్డు పెడితే పది కోళ్ళు పది రోజులు ఎన్ని గుడ్లు పెడతాయి అది చిన్న
1: ఇంక దాంట్లో కోడికి వైరస్ వచ్చిందా కోడి చచ్చిపోయిందా ఇక్బాల్ గారు రెండు కోళ్ళు తిన్నారా ఇవన్నీ లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండ్ సుగత్రి గారు
2: లెక్కలు రావుగా అంతే
1: ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక సమాధానం అండి ఎవరైనా సమాధానం తెలిస్తే ఫోన్ చేస్తారు మీరు
0: కానీ సుగాత్రి గారు అన్నారు మీరు అన్నారు కదా మన శ్రోతలు సమాధానం తెలిసినా
1: సుగాత్రి గారు నాకు అందుకే సుగాత్రి గారు చాలా ఇష్టం
0: ఎందుకంటే అది ఆ స్పిరిట్ ఉండాలండి
1: ఎగ్జాక్ట్లీ సుగాత్రి గారు మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి
2: ధన్యవాదాలు ఇప్పుడు మా డల్లస్ లో తెలుగు పండితులు చాలా మంది ఉన్నారు నాకంటే పెద్దవాళ్ళు మీ పక్కనే ఇక్బాల్ గారు ఉన్నారు అంతకంటే బోలెడు బోలెడు మంది ఉన్నారు
1: ఉన్నారు అవునవును సరే ఇంతకి సమాధానం అయితే చెప్పలేదు మీరు
0: కానీ తెలుగు లెక్కలకి సమాధానం అర్థం కదా
1: సుగాత్రి గారు పాయింట్ పట్టారా తెలుగుకి లెక్కలకి సంబంధం ఏంటో ఆయనకి అర్థం కాలేట
2: అవునా మీరు చెప్పిన క్వశ్చన్ వచ్చి తెలుగులో ఉంది అందులో లెక్కలే కదా లెక్కలు తీసుకుని లెక్కలు చేసే లెక్క చెప్పాలి
1: నాకు ఒక ఐడియా వచ్చింది సుగత్రి గారు దేర్ ఇస్ వన్ హెన్ ఇట్ లేస్ వన్ ఎగ్ పర్ డే దేర్ ఆర్ 10 హెన్స్ ఇఫ్ ది లే ఎగ్స్ 10 డేస్ ఇన్ కంటిన్యూస్లీ హౌ మెనీ విల్ ఇట్ బి క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్ కలిగాను కదండి తెలుగే బెటర్ గా ఉంది
2: కదా
1: ఒక ఒక కోడి రోజుకి ఒక గుడ్డు పెడితే ఇఫ్ వన్ హెన్ లేస్ వన్ ఎగ్ పర్ డే 10 హెన్స్ 10 డేస్ లో ఎన్ని ఎగ్స్ పెడతాయి సూపర్ నెక్స్ట్ కాల్ ఎవరో కాల్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం
0: హలో అండి లేడీస్ అవి ఫోన్ చేశారు ఎవరు మాట
3: ఇక్బాల్ గారు భాస్కర్
0: నమస్కారం
3: కాదండి మా ఇంట్లో కోల్డ్ వెజిటేరియన్ విభూతి పండుగ పెడతారు గుడ్లు పెట్టావు దానికి ఏం చేస్తారు మీరు
0: అవి విభూతి గుడ్లే కదా అవి కూడా గుడ్లే కదా
1: గుడ్లే విభూతి
3: మేము గుడ్లను వండి వస్తాను మేము గుడ్లను వెజిటేరియన్ మా కోల్డ్ బాపన్ కోల్డ్ అవి గుడ్లు పెట్టావు
1: అయితే పోనీ పెట్టే గుడ్డి గురించి ఇక్బాల్ గారి ఇంట్లో కోడి గురించి అడుగుతున్నాం అండి భాస్కర్ గారు మీ ఇంట్లో కోడి గురించి కాదు
0: చివరిలో పదికి ఒక్కటే మిగులుతుంది
3: ఇక్బాల్ గారి ఇంట్లో కోడి గురించి అసలు అడగద్దు వాళ్ళ ఇంట్లో కోడి మాయమైపోతుంటే
1: పదిహేను కాన్సర్ గారు
3: వాటికి డైరెక్ట్ గా మోక్షం
1: డైరెక్ట్ మోక్షం కాదు ఆన్సర్ ఏంటి భాస్కర్ గారు ఆన్సర్ తెలుసా
3: అస్సలు లెక్కలు పూర్తి వీక్ నేను
1: సరే నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం అయితే
3: చూడండి
0: హలో అండి
1: రేడియో సర్వీస్ కాల్ చేశారు ఎవరు మాట్లాడుతున్నారండి ఏంటమ్మా మళ్ళీ చెప్పు అర్ణబ్ ఓకే అర్ణబ్ గోస్వామి
0: రైట్
1: యువర్ వాయిస్ ఇస్ వెరీ లో కన్నా కెన్ యూ టాక్ ఎ లిటిల్ లౌడర్ ఓకే సో డూ యూ నో ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్
4: 100
1: అమ్మా విచ్ గ్రేడ్ ఆర్ యూ
4: 7th
1: గ్రేడ్ ఆహా తెలుసా అర్ణబ్ ఇప్పటిదాకా కాల్ చేసిన వాళ్ళు ఎవరు ఆన్సర్ చెప్పలేదు అర్ణబ్ యు ఆర్ ద ఫస్ట్ వన్
0: which grade are you in?
1: 7th
0: actually there is a quiz kada are you smarter than 5th grader ani edo undi kada
1: anna prove
0: it master rai varan garu aina rec tarvata edo chadesandi aina లేదు ఊరికే మన అదే మన మాస్టర్ గారి కదా చెప్తున్నాను అంతే గాని
1: సో అర్ణబ్ సూపర్ అర్ణబ్ కంగ్రాచులేషన్స్ do you have a request song do you want this is a drive time and you can request your song do you have a request song
4: no
1: okay fine thank you so much thanks for calling keep calling bye bye
0: okay bye. thank you so much mari straight ga paata స్ట్రైట్ గా పాట వినిపించేద్దామా క్వశ్చన్ అడిగిన తర్వాత వినిపించేద్దాం
1: క్వశ్చన్ ఇంత ఇప్పుడు అర్ణబ్ చెప్పేశాడు ఆ లెక్క వచ్చేసింది సుగాత్రి గారు అండ్ ఇందు గారు విన్నారు కదా అర్ణబ్ చెప్పిన ఆన్సర్ అదైతే

0: వంద గుడ్లు ఇస్ ద రైట్ ఆన్సర్
1: స్టేట్. దాంట్లో ఏమి తిరకాసు లేదు, తిరకాసు అందరూ ఉంటుంది అనుకుని ఏదో స్టేట్ క్వశ్చన్ అడిగాం మేము.
0: మాది ఎలిమెంటరీ లెవెల్ క్వశ్చన్ అండి. మీరు దాన్ని ఐఏఎస్ ఐపీఎస్ చెయ్యొద్దు అని చిన్న మనవి.
1: ఓకే,
0: నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దామా?
1: అడిగేసి పాట వినిపించేద్దాం. ఒకవేళ
0: కాల్స్ వస్తే
1: ఆఫ్ ఇయర్ తీసుకుందామా, నీరు తీసుకున్న వాళ్ళని ఎక్కుదాం పిగుదామా? ఇష్టం.
0: కాల్ అయిపోయే టైంకి ఎవరైతే చేస్తారో వాళ్ళు నాన్ ఎయిర్ తీసి ఏకి పీకుదాం. అయితే ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ క్వశ్చన్ కలిసి రావట్లేదు ఏమోనండి. జాగ్రఫీకి
1: వెళ్ళిపోతాం,
0: జాగ్రఫీకి
1: వెళ్దాం. ఎక్కువ మార్కులు జాగ్రఫీలో వచ్చాయి అప్పుడు.
0: అమ్మో, సరే. ప్రపంచంలో రెండు ఖండాలను కలుపుతూ ఉండే దేశం ఏది? ప్రపంచంలో రెండు ఖండాలని కలుపుతూ ఉండే దేశం ఏది? ఖండాలంటే కంట్రీస్ కదండి.
1: ఖండాలంటే ఖండాలు
0: కలుపుతారు.
1: కాంటినెంట్ ని ఖండాలు అంటారు.
0: ఓకే, కాంటినెంట్. టూ కాంటినెంట్స్ ని కలుపుతూ ఉండే ఒక దేశం అంటే
1: కంట్రీ.
0: ఎస్, టూ కాంటినెంట్స్ ని కలుపుతూ ఉండే ఒక కంట్రీ పేరు ఏంటి? ఒకవేళ పిల్లలు ఎవరైనా వింటూ ఆన్సర్ చేయాలి అనుకుంటే వాళ్ళ కోసం అని చెప్తున్నాను. విచ్ కంట్రీ కంబైన్స్ టూ కాంటినెంట్స్?
1: యా, కంట్రీ నేను యాక్చువల్లీ దాన్ని మోడిఫై చేస్తాను. కంట్రీ కూడా కాదు,
0: సిటీ.
1: ఒక సిటీ కల్పిస్తుంది.
0: కరెక్ట్ కరెక్ట్. ఒక సిటీ రెండు కాంటినెంట్స్ ని కలుపుతుంది. వాట్ ఇస్ దట్? ఈ ఆన్సర్ తెలిసిన వాళ్ళు చక్కచక్క ఫోన్ తీసేసి టకటక రేడియో శ్రీ కాల్ చేసేయండి. 9726361966. ఇక్బాల్ గారు అయితే ఒక వండర్ఫుల్ పాట లైన్అప్ చేసేసారు. డ్రైవ్ టైమ్ మీరు రిక్వెస్ట్ చేయట్లేదు, సో మా పాటలు వేసేస్తున్నాం మేము.
1: చలో.

0: అక్కడికి.
1: ఏంటండి మీ పేరు ఏంటో చెప్పాలి.
0: నా పేరు సాంబశివ. అక్కడికి
1: సాంబశివ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. ఆన్సర్ ఏంటంటారు?
2: అదే అంటే ఇంత ముందు కోళ్ళు అన్నామని ఇప్పుడు టర్కీకి వచ్చారా మీరు?
1: అన్ని జంతువులు కవర్ చేస్తాం సాంశివ గారు. హలో అండి, మీరు రేడియో సూర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: అర్ణబ్.
1: అర్ణబ్ యు నో ద ఆన్సర్? థ్యాంక్ యూ అర్ణబ్, థ్యాంక్ యూ, దట్స్ రైట్ ఆన్సర్. హలో అండి, మీరు రేడియో సూర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు ప్రవీణ్ అండి. ప్రవీణ్ గారు కదా? రెండు బాగున్నాను.
1: మేము అద్భుతం.
0: ఇస్తాన్బుల్ అండి.
1: ఇస్తాన్బుల్? ఓ, ఈయన స్పెసిఫిక్. మీరు ఇది కూడా తీసుకోవచ్చు, పరిగణించవచ్చు.
2: అంటే మనము కంట్రీ అన్నాము, తర్వాత సిటీ కూడా స్పెసిఫిక్ గా అడిగాను నేను.
1: స్పెసిఫిక్ సిటీ చెప్పగలరా ప్రవీణ్ గారు?
2: ప్రవీణ్ గారు నాకు ఆన్సర్ చేశారు, ఇంతకు ముందు వాళ్ళు మీకు ఆన్సర్ చేశారు, కానీ ఇద్దరు మీకు చేశారు కాబట్టి మీరే గ్రేట్.
1: చెప్తున్న వాళ్ళు గ్రేట్.
2: ఓకే, అలాగా, ఓకే, మర్చిపోయా.
1: కాదు ప్రవీణ్ గారు, స్పెసిఫిక్ ఇస్తాన్బుల్ ఇస్ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్, కానీ టార్గెటెడ్ ఆన్సర్ ఏంటి? ఇస్తాన్బుల్ లో ఇంకొక ప్లేస్ పేరు
2: కాదు?
0: ఇస్తాన్బుల్ ఇస్ ఏ సిటీ కదా, దానికి ఐ థింక్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ ఇన్ ఏషియా అండ్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ యూరప్ కదా.
1: సూపర్ అండి.
2: టర్కీ ఇస్ ఏ కంట్రీ అండి. టర్కీలో ఉంటుంది ఒక ఇస్తాంబుల్.
1: అది
2: ఇస్తాంబుల్ బైజాంటైన్ ఎంపైర్ లో ఉండే. ఇంకా హిస్టరీకి వెళ్ళాను, ఇప్పుడు జాగ్రఫీ క్వశ్చన్ కదా, హిస్టరీకి
1: వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు.
2: రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. రైట్,
1: మనం పాట వినేద్దాం.
2: ఎస్.

0: चलो चलो आगे अपन और दो मिनट में अपन बंद करना है, मतलब बंद नहीं अपन तो ये इसका ब्रेक जाएगा ना.
1: तेलुगु रेडियो
0: टारिकी टारिकी बोल के मैं टारिकी नुंची इप्पुडु दिगि वच्चेसि तेलुगु लोकि वच्चेदि.
1: మధ్యలో కాలర్స్ కాల్ చేశారండి. భాస్కర్ గారు కాల్ చేశారు, ప్రవీణ్ గారు కాల్ చేశారు, రాజ్ గారు కాల్ చేశారు. భాస్కర్ గారు లెక్క అంటే కాలర్స్ ఎంత వైలెంట్ గా ఉన్నారో చూడండి లిజనర్స్. ఐ మీన్ ఒక సుగాత్రి గారేమో క్వశ్చన్ ఐపీఎస్ లెవెల్ లో తీసుకెళ్లారు. మన భాస్కర్ గారు అంటారు 2006 సినిమా
0: జంధ్యాల
1: గారు తీసినప్పుడు జంధ్యాల గారు లెక్క ప్రకారం 2 నెలలు ఆరైనప్పుడు 10 బదులు 150 అవుతుందండి అంటున్నారు.
0: అది కరెక్టే, అది కరెక్టే.
1: భాస్కర్ గారు చెప్పడం,
0: భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే.
1: భాస్కర్ ఏమైనా చెప్పారా ఇక్బాల్ గారు? సింక్ లో ఉన్నారు భాస్కర్ గారు. ఈరోజు ఇక్బాల్ గారు భాస్కర్ అవార్డు ఖచ్చితంగా భాస్కర్ గారికి ఇచ్చి తీరాల్సిందే. అండ్ మనకి రాజ్ గారు కూడా ఫోన్ చేశారు. అండ్ రిమెంబర్ దిస్ ఇస్ అ డ్రైవ్ టైమ్ అండ్ వీ ఆల్ వాంటెడ్ యూ ఆల్ టు రిక్వెస్ట్ అస్ సమ్ సాంగ్స్ విచ్ ఎవర్ యూ వాంట్, ఎందుకంటే డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్. సో రాజ్ గారు అండ్ భాస్కర్ గారు కోరినట్టుగా
0: పాట వినిపిస్తాను. కానీ మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ ప్రజలకే, ప్రజలంటే మా శ్రోతలు. ఓకే, అదే మీరు, నేను రాజుగా ఫీల్ అవ్వట్లేదు కానీ అంటే శ్రోత నేను ఆర్జే గానీ ఫీల్ అవుతున్నా. ఆర్జే అంటే రాజు అనుకోవద్దు, రేడియో జాకెట్.
1: అవును, మీరు ఇక్బాల్ జీ అని ఉంది మీ పేరు అంటే మీరే మీకు
0: మర్యాద నేను ఇచ్చుకోవాలి కాబట్టి ఇవ్వట్లేదు. ఓకే, సో మొత్తానికి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు భాస్కర్ గారు ఆ తర్వాత మన రాజు గారు ఒక ప్రశ్న అంటే ఒక సాంగ్ అడిగారు, వాళ్ళిద్దరు అడిగిన సాంగ్ ఒకటే
1: ఒకటే,
0: కానీ అది దానికి సంబంధించింది. మనం అడిగిన ప్రశ్నకు సంబంధించిన సాంగ్ మన బ్రేక్ తర్వాత ఆ సాంగ్ వినిపిస్తాం. కానీ ఇంత లోపల మన శ్రోతలు ఎవరైనా దాన్ని గుర్తించగలరా చూద్దాం. మనం వినిపించబోయే ముందే
1: యాదృచ్ఛికంగా అని నేను, మీరేమంటారు,
0: కాకతాళీయంగా
1: భాస్కర్ గారు రాజు గారు ఒకటే పాట అడిగారు. ఇస్తాన్బుల్ గురించి వచ్చింది కాబట్టి ఈ పాట వేయండి అని కోరారు. ఆ పాట ఏంటో తెలిస్తే మీరు రేడియో సురభి కాల్ చేసి గెస్ట్ చేయండి, ఎవరు చెప్తారో చూద్దాం. బ్రేక్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. బ్రేక్ అయి వచ్చిన తర్వాత మన ఫన్ సెగ్మెంట్ ని కంటిన్యూ చేసేద్దాం. కాదు ఇక్బాల్ గారు, నాకు డౌట్ వచ్చింది, మనకి లెక్కలు రావు, జాగ్రఫీ రాదు,
0: తెలుగు అసలు రాదు నాకు ఇప్పుడు
1: అసలు. సూపర్ అండి. ఓకే, విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్. కీప్ లిస్నింగ్.
0: థ్యాంక్ యూ.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గైకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు పక్క చిక్కిపోయి

మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదులు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు, పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసు మనకుండా, బుర్ర తినకుండా, వాడిని తిట్టిని తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడి నాగు లాంటి వాడిని వానపాము చేసింది, ఆది కాదురా.

0: చూస్తుంది చిత్రంగా, ఏమైందో స్పష్టంగా బయటపడదుగా.
1: చలో ఫిర్ ఆగే మనం వచ్చేసాం. సో అయితే ఏంటంటే ఇప్పుడు మనము ఇందాక పాటలు కొన్ని మన ప్రశ్నలు కొన్ని అలాగే మిగిలిపోయాయి. ఆ ప్రశ్న ఒకటి అడిగేద్దాం, అడిగిన తర్వాత వాటికి సమాధానాలు మరి మనం తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు జియోగ్రఫీకి వెళ్తారా, హిస్టరీకి వెళ్తారా?
2: నేనా ప్రస్తుతం ఇంకా జియోగ్రఫీలోనే ఉన్నాను. కానీ ఇందాక మనకి గురువారం మార్చి ఒకటి పాట వేశారు కదా శ్రోతల రిక్వెస్ట్ మేరగా, దానికి పవన్ కుమార్ గారు చాలా కరెక్ట్ గా గెస్ట్ చేశారు.
1: అవునా, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అందరూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, ఒకే అలవరసల్లో ఉన్నారు.
2: కరెక్ట్, ఆయన క్యాచ్ చేశారు, ఇది ఈ సినిమా ఫలానా సినిమా అండి అని చెప్పి చెప్పేశారు. మనం అదేసాం. సరే, నేనైతే గబగబా క్వశ్చన్ అడిగేస్తాను, తర్వాత మీరు మాట్లాడేద్దరు. ఓకే, సో ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1: ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటే సన్ అంటే అబ్బాయి కొడుక లేకపోతే సూర్యుడా?
2: సూర్యుడు.
1: ఓకే, అలా చెప్పండి.
2: ఉదయించే సూర్యుడు
1: అది
2: అని ఏ దేశాన్ని, తెలుగులో పర్ఫెక్ట్ గా ఉదయించే సూర్యుడు ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశాన్ని పిలుస్తారో తెలిస్తే గబగబా ఫోన్ తీసేసి 9726361966 కి కాల్ చేసేసేయండి.
1: కరెక్టే, కానీ అప్పుడప్పుడు మన జీవితాల్లో ఏమవుతుందంటే మన చేంజెస్ అవుతుంటాయండి. కానీ ఈ హెల్త్ కవరేజ్ మాత్రం మనకు ఉండాల్సిందే. మన జీవితంలో వచ్చే ఒడిదుడుకలకి హెల్త్ కవరేజ్ లేకపోతే సరిపోదు కదా. సో ఓకే, సో ఇఫ్ యు ఆర్ లాస్ట్ యువర్ జాబ్ ఆర్ దెన్ దేర్ ఇస్ నో ఇన్సూరెన్స్, దెన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ దేర్ టు హెల్ప్ యూ అండ్ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. వాళ్ళ దగ్గర ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్ గానీ, విజన్ కానీ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో దే హావ్ గాట్ ఎవ్రీథింగ్ కవర్డ్. కాంటాక్ట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మొత్తానికి సన్న ఏదో అన్నారు,
2: ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్, ఉదయించే సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు తెలిస్తే కాల్ చేయండి.
1: నారాయణ రావు ఇలా చెప్పకండి, అప్పుడు ఎర్ర సూర్యుడు అలాంటి సినిమాలు అలాంటి కాదు. ఓకే,
2: అంత కళాత్మకమైన ఇది లేదండి. ఇంకా సింపుల్ క్వశ్చన్, ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్ కాదు, చాలా నార్మల్ రేంజ్.
1: అయితే ఈ మార్చు
2: అమ్ము వచ్చేసారండి కాలర్ అప్పుడే. సో ఎస్, మీరు రేడియో శ్రుభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఆన్సర్ తెలియట్లేదండి, మాకే ఫోన్ చేసి అడిగారు అండి. మీ పేరు తెలుసుకోవచ్చా అండి?
3: తెలుసుకోవచ్చు, నేను ఆ పేరు మంజులారాణి ధారా.
2: మంజులా రాణి ధారా గారు, ఇది మీరు కూడా ఇంకొక వర్గానికి ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే క్వశ్చన్ అడిగిన వాళ్ళే ఫోన్ చేసి మాకు ఆన్సర్ తెలియదు, ఆన్సర్ అంటూ చెప్తారా అన్న విశేషం.
3: అవునా,
2: సరే ఇంకెవరైనా కాల్ చెప్తారేమో చూద్దాం. మంజులా గారు
1: ఇప్పుడు కాలర్ వస్తున్నారు, ఆయన రేడియో సర్వీ ఫోన్ చేశారండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: ఆన్ ఎయిర్ ఉన్నారు.
4: హలో అండి, నా పేరు మహేష్ అండి.
2: మహేష్ గారు, మహేష్ బాబా అండి?
1: కాదు కాదు,
4: మహేష్ బాబు గారు, మహేష్ పప్పు.
2: మహేష్ పప్పు, ఓకే. మా రేంజ్ లో మీరు ఈ రోజు కాల్ చేశారు కాబట్టి మీరు మహేష్ బాబే. ఆన్సర్ ఏంటండి?
4: జపాన్.
2: మా కరెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
4: హలో,
2: హలో అండి.
5: క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి మేరా జూతా హై జపానీ.
2: మీరు చెప్పులు ఎక్కడ కొనుక్కున్నారో కాదండి క్వశ్చన్, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇస్ ద క్వశ్చన్.
1: కానీ ఆయన చాలా కళాత్మకంగా ఆన్సర్ చెప్తున్నారు.
2: మీలో కళాకారుడు ఉన్నాడండి, మీ పేరేంటండి?
5: నా పేరే మహమ్మద్ రఫీ అండి.
2: ఏమైనా పేరా అండి అది? అసలు సూపర్, ఒక పాట పాడగలరా మహమ్మద్ రఫీ గారు మా కోసం, మా శ్రోతల కోసం?
5: ఇక్బాల్ భాయ్ కే సామ్నే నై కరుంగా భాయ్ మహబూబ్ పూరా.
2: ఇక్బాల్ గారు రిక్వెస్ట్ ఏనండి, అడగండి, మీరు అడిగితే పాడతారేమో పాపం.
1: మహమ్మద్ రఫీ గారు ఎందుకు పాడలేదండి? ఆయన పాడతారండి రఫీ భాయ్.
5: థ్యాంక్ యూ అండి,
1: థ్యాంక్ యూ.
5: నేను అబ్బి భాయ్ ఆఫీస్ పార్కింగ్ లాట్ మే ఆయా తో అబ్బి బయట కార్ మే.
1: అచ్చా అచ్చా, वो जापानी गाना ही गा रहा हूँ ना, राज कपूर साहब का.
2: हाँ करेक्ट करेक्ट.
5: अरे नहीं नहीं सर, कैसा जी मेरा नाम को बदनाम नहीं करना चाह रहा हूँ.
1: नहीं नहीं कोई बात नहीं, वो राज कपूर साहब का जो है मुकेश गाए, आप मोहम्मद रफी है.
5: హిందీ
2: ఓన్లీ ఇన్కమింగ్ అండి, అవుట్ గోయింగ్ లేదు నాకు. అందుకని నేను తలకే ఒప్పుకుంటాను. సో మీరు ఎలా పాడినా మీరు పాడాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఈ చూసారా ఇక్బాల్ గారు టక్క టక్క టక్క టక్క చెప్పేశారు.
1: జపాన్ మరి జపాన్
2: మీరు నన్ను అడిగారు, అది నా ఫోన్, మీరు నా ఫోన్ తీసి మీ పాస్వర్డ్ కొడితే రాదన్నమాట. మీ ఫోన్ లోనే మీ పాస్వర్డ్ కొట్టుకోవాలి.
1: ఓకే ఓకే, మనకు ఈ ఫోన్లతో ఎందుకు గానీ మార్చి ఒకటి గురువారం అని అన్నాం కదా,
2: అన్నారు.
1: అది ఎందుకు అన్నాము అంటే ఇప్పుడు మార్చి ఒకటి ఉండాలి, తర్వాత గురువారం ఉండాలి.
2: క్వశ్చన్ ఎలా వచ్చిందంటే, మేము ఆ పాట వేసినప్పుడు శ్రీకాంత్ గారు మీకు మార్చి ఒకటి గురువారం అది ఏ సంవత్సరం వచ్చింది తెలుసా అని అడిగారు నన్ను. నాకు తెలియదండి అన్నాను.
1: అయితే నేను దాని హిస్టరీ అంతా చెప్పా. 2012 లో వచ్చిందండి. 2012 లో నేను అదే రోజు పాట కూడా విన్నాను. ఎందుకంటే 2011 లో రిలీజ్ అయింది ఆ పాట మన సినిమా. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి పాపం ఆయన రాశారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు రాబోతుంది కూడా ఒక, అంటే 2012 తర్వాత 2018 లో వచ్చిందండి. ఆ 2018 తర్వాత మనకు ఇంకో సంవత్సరంలో ఇంకో 3 సంవత్సరాలు రాబోతుంది. అది ఏ సంవత్సరం అనేది గుర్తుపట్టాలి.
2: 3 సంవత్సరాలు రాబోతుంది, ఏ సంవత్సరం గుర్తుపట్టాలి. శ్రోతలు వింటున్నారు కదా,
1: అది అదే అండి. 2001 నుంచి మొదలైంది. సరే అండి, ఆ హిస్టరీ ఎందుకు గానీ మనకు మనం పాట ఇద్దామా లేకపోతే మీకు
2: ఆన్సర్ చెప్పేశారు. ఇంకా నేను జియోగ్రఫీ నుంచి బయటకు వచ్చేస్తాను, చాలా స్మార్ట్ అని అంటున్నారు జనాలంతా. సో సైన్స్, మీకు సైన్స్ వచ్చా?
1: సైన్స్ స్పెల్లింగ్ కూడా రాదేమో, కానీ సైన్స్ అనే తెలుగులో రాయగలనేమో.
2: నాకు ఆర్జే చెప్తే ఏమి రాదండి. సో మన శరీరంలో అత్యంత బలమైన కండరము ఏది?
1: అత్యంత బలమైన కండరం,
2: కండరం అంటే మజిల్. మజిల్, ఓకే బా, సూపర్. మన శరీరం, మనకు వచ్చింది తెలుగు ఒకటి కూడా. సో మన శరీరంలో అత్యంత బలమైన కండరము ఏది? విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మజిల్ ఇన్ అవర్ బాడీ ఈస్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే ఫోన్ తీసేసేయండి, 9726361966 కి కాల్ చేసేసేయండి. మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది రేడియో సురభి 107.9 FM HD3, అమెరికాలో మీ తెలుగు నేస్తం. దట్ ఫీల్స్ లైక్ హోమ్.
1: ఇంకోటి రేడియో సురభి, వీళ్ళు పాపం మన రఫీ గారు పార్కింగ్ లాట్ లో వచ్చి నేను ఇప్పుడే విన్నాను అంటున్నారు. కానీ రఫీ గారు మీరు కాక ఇంకెవరైనా కానీ రేడియో వినాలంటే కారులోనే వెళ్ళక్కర్లేదండి. కారు, మన కారు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వినొచ్చు. ఎలా వినొచ్చు శ్రీకాంత్ గారు చెప్తారు?
2: ఎలా అంటే, మీరు రేడియో సురభి యాప్ ని ఆండ్రాయిడ్ లో అండ్ యాపిల్ ఐఫోన్స్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. యాప్ స్టోర్స్ నుంచి మీరు రేడియో సురభి యాప్ గనక డౌన్లోడ్ చేసుకుంటే మా స్టూడియోలో జరుగుతున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్, రాబోతున్న కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాబోతున్న కార్యక్రమం ఏంటండి, మోస్ట్ ట్రెండింగ్ మన ఎంఎం కీరవాణి గారి కాన్సర్ట్. ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు కావాలి అనుకుంటే మీరు మా సోషల్ మీడియాని కానీ మా యాప్ ని కానీ దేంట్లో అయినా ఫాలో అయితే మీకు తెలిసిపోతాయి ఇన్ఫర్మేషన్స్ అంతా. సో డోంట్ ఫర్గెట్, డూ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ రిజిస్టర్ విత్ అస్ ఆన్ ది సోషల్ మీడియా,
1: ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్.
2: కరెక్ట్,
1: అన్నిట్లో ఉన్నాం మనం. ఓకేనా? సరే,
2: క్వశ్చన్ మర్చిపోయారండి. ఓయ్, మన శరీరంలో అత్యంత బలమైన కండరము వాట్?
1: ఓకే,
2: పాట వేసేస్తున్నారు. కాలర్స్ ఇందాక కొంతమంది మిస్ అయ్యాము, కానీ ఇప్పుడు తీసేసుకుంటాము కాల్
6: చేసేసి.
2: హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు?
7: హలో
2: హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరండి, ఇంకొకసారి చెప్పరా?
7: మీ వాయిస్ లో ఉంది. మీరు అడిగిన ప్రశ్నకి గుండె అనుకుంటున్నాను.
1: గుండెనంటారా? ఓ ఓకే,
2: గుండె మజిలా అండి, నాకు తెలియదు ఈ విషయం. అసలు
1: గుండె కూడా కండరమే అంటారా?
2: ఓ కండరమే అంటారా? ఓ, సో మీరైతే కరెక్ట్ గానే గెస్ చేశారు అని అనుకుంటున్నాము. అని అంటావేమో అనుకుంటున్నారు కదా. కాదు, నాలాగే మీరు కూడా పప్పులో కాలేశారు. పేరు చెప్పరా? ఇప్పుడు వినిపిస్తుందా అండి, క్లియర్ గా వినిపిస్తుందా?
7: లో వాయిస్ ఉంది నా కార్లో అయితే, లో వాయిస్ ఉంది.
2: అయ్యో,
7: నా పేరు శ్రీను.
2: శ్రీను, శ్రీను గారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీను గారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో వెయిట్ చేద్దాం.
1: యా ఓకే,
7: థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ.

0: మరి మలయాళంలో ఇది తీపి మీ భాషలో
1: మధురం
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: ఏమంటారు
1: చూడు
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పమంటే
1: చెప్పనా

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీ త్రీ

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మనము వచ్చేసాం అని మాగే అనలా నేను ఇందాక ఓకే ఇప్పుడు ఇందాక అట్లా సరే. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు డిటి డ్రైవ్ టైం. ఇవాళ గురువారం సాయంత్రం 6 గంటలైంది. 6 గంటలు దాటి కొన్ని నిమిషాలు అయిందంటారా?
3: అవునండి,
2: 3 నిమిషాలు అయింది. మనకి ఇంకా 1 గంట ప్రయాణం సాగిస్తున్నాం అన్నమాట. చాలా సరదాగా సరదాగా సాగే ఈ డ్రైవ్ టైమ్ లో మనము కొన్ని ప్రశ్నలు అడిగాము. ఇప్పుడే ట్యూన్ అయినటువంటి లిసినర్స్ గురించి చెప్తాం అన్నమాట. ఆ ప్రశ్న ఒక్కసారి మళ్ళీ అడుగుతారా శ్రీకాంత్ గారు?
3: మీ వ్యాఖ్యాతలు ఈ రోజు ఈ షోకి ఇక్బాల్ గారు సీనియర్, శ్రీకాంతి హ్యాండ్ మ్యాన్ అసిస్టెంట్ జరుగుతోంది.
2: అది అవసరమా?
3: ఏదో చెప్పాలి కదా, తెలియాలి. మనం ఎవరో తెలియాలి కదా.
2: పేర్లు సరే, సీనియర్
3: ఇక్బాల్ జీ వద్దు వద్దా? అయితే సరే, ఇక్బాల్ జీ అండ్ శ్రీకాంతి చేస్తున్నారండి ఈ షో. ఈ రోజు రాజేశ్వరి గారికి సబ్స్టిట్యూట్ గా చేస్తున్నాం మేము. హోప్ఫుల్లీ యూఆర్ ఆల్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. అయితే బ్రేక్ కి వెళ్లే ముందు, పాట వినే ముందు మేము ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మన శరీరంలో అత్యంత బలమైన కండరము ఏది అని.
2: ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాధానాలు ఏమిటి అంటే, ఒకరేమో గుండె అన్నారు, ఇంకోరేమో మెదడు అన్నారు. మెదడు కండరం అని నాకు ఫస్ట్ టైం తెలిసింది. అది
3: ఇన్వాల్వ్ చేయకుండా
2: గుండె అన్నది కండరం అని ఎప్పుడో చదివినట్టు, కానీ మెదడు కూడా కండరం అన్నది నాకు తెలీదు. ఎవరు అన్నారు రెండు ఆన్సర్స్ కావు.
3: శ్రీను గారు, సింధూర గారు, సౌజన్య గారు ఫోన్ చేశారు, చెప్పారు. సో మీరు ఒక క్లూ ఇస్తాం అనుకుంటున్నారా?
2: క్లూవా? అయితే సరే, ఈ కండరం గురించి యండమూరి వీరేంద్రనాథ్ గారు వాళ్ళ ఆయన నవలలో రాశారు. అంటే ఈ కండరం గురించి ఆయన రాయలా? ఇప్పుడు ఒక హీరో ఉంటాడు, లేకపోతే ఈ విలన్ ఉంటాడు అనుకోండి, ఆ నవల్లో అతనికి అంటే ఒక కోపము లేకపోతే బాగా ఎక్సైట్ అయ్యి ఉద్రేక పడినప్పుడు ఆయన ఒక వాక్యం రాసేవాడు.
3: అదిగో ఎవరో గెస్ట్ చేస్తున్నారు, మనం కాల్ ఆన్ ఎయిర్ తీసుకుని చూద్దాం. హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో అండి, శ్రీకాంతి గారు, ఇక్బాల్ గారు, నేను సుధా.
3: సుధా గారు ఎలా ఉన్నారండి?
4: బాగున్నా. మీరు ఎలా ఉన్నారు?
2: మీరు, మేము కూడా చాలా బాగున్నాం. అప్పుడు పాట వచ్చేది కృష్ణ గారితో, సుధా రాగ సుధా అనురాగ సుధా నీ పేరు సుధా నీ, అది అలా మీకు గుర్తున్నా పాట?
4: అవునా అండి, అసలు నా పేరు అన్ని సార్లు ఆ పాటలో
3: వచ్చిందండి.
2: అది తెలియదు.
3: మీరు డెడికేట్ చేశారు ఇప్పుడు
2: సుధాకర్
3: ఇంకోసారి పాడండి, ఆవిడ ఎంజాయ్ చేస్తున్నారు.
2: నేను పాడదాం బాలసుబ్రహ్మణ్యం గారితోనే వినిపిస్తాను నేను, ఆయన్ని పిలిపించి.
3: ఇప్పుడు ఏ సినిమా ఉన్నా చెప్పండి, ఆవిడ గూగుల్ ఎత్తుకుంటారు.
2: నేను వినిపిస్తాను కదా.
3: వినిపిస్తారా? ఓ ఆ పాట ప్లే మీకోసం సుధాగారు, ఏమైనా బొంపర్ బొనాన్సా అండి, ఆ పాట ప్లే చేస్తారా?
2: అంటే ఇప్పుడు ఆ పాట వినిపించాలంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు అది తెలియట్లేదు మీకు.
3: చెప్పండి సుధాగారు.
4: నేను ఫ్రీ ఆఫర్ ఇచ్చారు అనుకున్నాను.
3: ఆన్సర్ అది ఆయన ఎట్లయినా ప్లే చేస్తారులేండి, మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం చెప్తారు అలాగా.
4: కరెక్ట్ కదా మీరు చెప్పాలి. నేనేమో జాల్ జా అనుకుంటున్నా, ఇప్పుడు చదివినట్టు గుర్తు.
3: జా అనుకుంటున్నారా?
4: జా మసిల్స్ స్ట్రాంగెస్ట్ మసిల్స్. హార్ట్ ఈస్ యువర్ అంటే స్ట్రాంగెస్ట్ కాదు కానీ హార్డ్ వర్కింగ్ మసిల్.
3: మీరు మీరు డాక్టర్ అసలు గారు?
2: లేకపోతే డాక్టర్ అయినా అయి ఉండాలి, లేకపోతే యండమూరి వీరేంద్రనాథ్ నవలలు చదివిన వాళ్ళైనా ఉండాలి.
4: కాదు, ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయ్యాను.
3: తప్పులేదండి, ఇప్పుడు అదే బూమింగ్.
2: నాకు తెలిసి డాక్టర్లు అయ్యి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వాళ్ళు ఉన్నారు నిజంగానే.
3: సూపర్,
4: బీకామ్ లో ఫిజిక్స్ చదివినట్టే.
3: ఎగ్జాక్ట్లీ అలాగే. కానీ సుధ గారు, మీరు మీ ఇంతమంది కాలేజ్ లో కరెక్ట్ గెస్ చేసింది మీరే. మీరు గెలుచుకుంటున్నారు, మీ పేరు మీద ఇక్బాల్ గారు మీకు అంకితం చేస్తున్న ఈ పాట.
2: సరే పాట వినిద్దాం. ఇది కృష్ణ గారి పాట, 1979 లో వచ్చినటువంటి ముత్తైదువ అనే సినిమాలో కేవీ మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి పాట. ఇందులో హీరోయిన్ ఎవరినో గుర్తించండి.

0: ఎస్ సుధా గారు వినే ఉంటారు కదా ఈ పాట.
1: హోప్ఫుల్లీ సుధా గారు ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ రోజు అసలు ఆవిడ నిద్రపోరు, ఇంకా ఆవిడ బోన్ చేయరు ఇంకా డిన్నర్.
0: దీని మీద క్వశ్చన్ ఉందా మీకు?
1: నాకు క్వశ్చన్ ఏంటంటే, సుధా గారిని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సుధా గారు మీరు గనక కేర్ఫుల్ గా ఈ పాట వినుంటే సుధా సుధా సుధా అని ఎన్నిసార్లు వచ్చింది అంటే మీరు అనుకోవచ్చేమో, ఎవడేమన్నాడు, ఎవడడగమన్నాడు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లో అని. సరదాగా సరదాగా దీంట్లో సుధా అనే పేరు ఎన్నిసార్లు వచ్చింది మీరేమైనా లెక్క పెట్టారా? తెలిస్తే మమ్మల్ని అడగండి, మాకు చెప్పండి, ఫోన్ చేసి మాకు తెలియజేయండి.
0: అది సుధా గారికి క్వశ్చన్. అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ మనం పక్కన పెట్టేస్తున్నామన్న ఫీలింగ్ లో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఒక క్వశ్చన్ ఏమిటంటే, సరే మీరు సపోజ్ ఒక రన్నింగ్ రేస్ లో ఉన్నారండి, 100 మీటర్స్ రన్నింగ్ రేస్ లో.
1: క్వశ్చన్ అడుగుతున్నారా?
0: క్వశ్చన్ మ్యాథ్స్ కాదు ఇది. ఇది ఇందాక ఎవరు మెదడు పెద్ద కండరం అన్నారు కదా, మొత్తానికి ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారా మీరు? లేదా దవడ కండరం
1: సుధా గారు ఇచ్చారు, అందుకే ఆవిడకి డెడికేట్ చేసాం. దవడ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే లిజనర్స్ అందరికి, ఇందాక క్వశ్చన్ కి దవడ
0: కండరం. ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ ని కూడా ఎందుకు

0: ఇప్పుడు ఏంటంటే ఒక రన్నింగ్ రేస్ అవుతుందండి, మీరు ఆ రన్నింగ్ రేస్ లో ఉన్నారు, మీరు ఆ రన్నింగ్ రేస్ లో వెనకాల ఉన్నారు, ఇప్పుడు ముందుకు అలా అలా అలా అలా అలా ముందుకు వచ్చేసి ఆ రన్నింగ్ రేస్ లో రెండో వ్యక్తి ఉంటాడు కదా, ఆ రెండో వ్యక్తిని కూడా మీరు దాటేశారు, ముందుకు వెళ్ళారు. అయితే ఇప్పుడు మీ స్థానం ఏమిటి, మీరు ఏ స్థానంలో ఉంటారు?
1: నేను రేస్ లో ఉన్నానండి. నేను క్వశ్చన్ ఆన్సర్ చేయను, మన శ్రోతలు ఉన్నారు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, ఇలా అడిగితే అలా ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఇంకోసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి.
0: రన్నింగ్ రేస్ అవుతుందండి, 100 మీటర్స్ రన్నింగ్ రేస్, అందులో మీరు కూడా పాల్గొంటున్నారు, మీరు చివరిలో ఉన్నారు, అలా ఒక్కొక్కరిని దాటేసి దాటేసి ముందుకు వచ్చారు, దాటేసి ముందుకు వస్తూ మూడో వ్యక్తిని దాటేశారు, అలాగే రెండో వ్యక్తిని కూడా దాటేసి ముందుకు వచ్చేసారు. అయితే ఇప్పుడు మీ స్థానం ఏమిటి ఆ రన్నింగ్ రేస్ లో, అది క్వశ్చన్. అది ఆ లోపల మనం, నేను ఇండియా బజార్ కి రన్నింగ్ గా వెళ్లేసి వచ్చేస్తాను. ఇండియా బజార్ ఏంటంటే ఇక్కడ మనకి మీకు క్రికెట్ బ్యాట్ గాని టెన్నిస్ బాల్ గాని ఈ ప్రాక్టీస్ గురించి కావాలి అంటే ఒకసారి
1: ఈ కాలర్ తీసుకుని మేము మళ్ళా కంటిన్యూ చేస్తాం. హలో అండి, మీరు ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో
1: హలో, వాట్స్ యువర్ నేమ్? What is your name?
2: Sahithi.
1: Sahithi. Sahithi. Yes. Do you know the answer, Sahithi?
2: Yeah. The answer is second. It will be second.
0: చెప్పానా, చిన్న పిల్లలే కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పగలరు,
1: పెద్దవాళ్ళు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారా? ఎస్, ఐపీఎస్ రేంజ్ ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ సాహితి. డు యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ సాంగ్? అనగనగా వాట్?
2: అనగనగా
1: ఓ సాహితి, ఆర్ యూ దట్ సాహితి హూ సింగ్స్ ద సాంగ్? కెన్ యూ సింగ్ ద సాంగ్ ఫర్ మీ?
2: యా, సింగ్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం కనగా వాగం ఉంది, వాగాని కనగా గెలిచింది, కనగా చిన్నగైంది, చిన్న
1: చిటపట పాటేంది, చిటపట పాటే తాకిన్నేల, చిలకలు వాలి చెట్టయింది,
2: చిలక నువ్వే కావాలి
1: సూపర్ సూపర్ క్లాప్స్ ఫర్ సాహితి, సూపర్ గా పాడారు సాహితి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దట్ సాంగ్.
0: థ్యాంక్ యూ సో మచ్. యువర్ సాంగ్ ఇస్ గోయింగ్ టు బి లైన్డ్ అప్ ఇన్ ఎ మినిట్ వన్స్ వి హావ్ దిస్ అడ్వర్టైజ్మెంట్, రైట్?
1: ఓకే, థ్యాంక్ యూ, బై
0: బై.
2: థ్యాంక్ యూ, బై.
0: సో ఇందాక మనము ఇండియా బజార్ గురించి కూడా మాట్లాడుతున్నాం కదండి, ఇండియా బజార్ వాళ్ళ దగ్గర గేమ్స్ ఆడడానికి ఇప్పుడు గేమ్ సీజన్ కూడా నడుస్తుంది, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. సో జస్ట్ గో దేర్, ఇదర్ యూ వాంట్ ఏ క్యారమ్ బోర్డ్ ఆర్ ఏ బ్యాడ్మింటన్ ర్యాకెట్ ఆర్ ఏ క్రికెట్ బ్యాట్, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ దేర్. ఓకే, హెడ్ టు ఇండియా బజార్, యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమ్స్ ఎసెన్షియల్స్ ఫ్రమ్ క్రికెట్ బ్యాట్స్ టు టెన్నిస్ బాల్స్ టు బ్యాడ్మింటన్ గేర్, carom board and so much more. They have got everything you need to stay active, competitive and entertain. Let the game begin. Okay, ee game begin cheyali ante ekkada nunchi modalettali, ఎక్కడెక్కడ అనగనంగా నుంచి
1: మొదలు పెట్టాలి. అండ్ మనకి సాహితి అయితే వండర్ఫుల్ గా ఆన్సర్ చెప్పింది, కానీ లిజనర్స్ ఎవరైనా వినకపోతే గనక, ఇప్పుడు ఎవరైనా ట్యూరిన్ అయితే, మేము ఇక్బాల్ గారు నేను కలిసి ఒక చిన్న గేమ్ ఆడుతున్నామండి. ఆయన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఇంకోసారి రిపీట్ చేస్తారు పాటలోకి వెళ్లే ముందు, సో దాట్ మీరు ఆ క్వశ్చన్ విని ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి.
0: అంటే ఇప్పుడు చెప్పేశారు కదా పాప,
1: అంతే
0: అంటారా?
1: అడగండి అడగండి, మీకు ఎలా కావాలా?
0: ఓకే, పత్తి ఉందండి, పత్తి
1: కాటన్
0: అండ్ ఇనుము కూడా ఉంది, 1 కేజీ పత్తి ఉంది, 1 కేజీ ఇనుము ఉంది. ఓకే, అయితే ఏది ఎక్కువ బరువు ఉంటది?
1: ఈ రోజు కావాలనే మీరు అన్ని మ్యాథ్స్ కి వాటికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారని నాకు బాగా అర్థం. టార్గెట్ చేశారు ఇక్బాల్ గారు ఈ రోజు మీరు.
0: నేను 5th గ్రేడ్ కంటే ఎక్కువ స్థాయి క్వశ్చన్స్ అడగట్లేదు.
1: మళ్ళీ తిట్టారు చూసారా, తిట్టారు ఆయన.
0: నేను ఒక స్టేట్మెంట్ తెచ్చానండి, నేనేమని తిట్టలేదు.
1: సరే, ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి.
0: 1 కేజీ ఐరన్, 1 కేజీ కాటన్ విచ్ ఇస్ వెరీ లైట్, ఐరన్ ఇస్ వెరీ హెవీ. సో విచ్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ వేయింగ్ మోర్?
1: విచ్ ఇస్ వేయింగ్ మోర్? ఓకే, ఇస్ ఇట్ ద కాటన్ ఆర్ ద ఐరన్? విచ్ వన్ వెయిస్ మోర్? బోత్ ఆర్ 1 కేజీ?
0: యెస్.
1: వచ్చేసారు సార్ ఆన్సర్స్.

0: ఓకే. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సాహితీ
0: గారు చెప్పండి.
2: చెప్పండి చెప్పండి. రెండో ఒకటే బరువు ఉంటాయా? ఓకే.
0: ఎలా అంటే కాటన్ లైట్ గా ఉంటుంది కదా ఇక్బాల్ గారు అండ్ సాహితి గారు?
1: కాదు, ఒక కేజీ పత్తి, ఒక కేజీ ఇనుము అన్నారు కదండి, రెండో చెప్పేసారు కదా.
0: అది అందుకే ఆయన ఫిఫ్త్ గ్రేడ్ కింద మొత్తుకుంటున్నారు అతని దక్కల నుంచి. థ్యాంక్ యూ సాహితి గారు. మీ రిక్వెస్ట్ సాంగ్ ఏమైనా ఉందా అండి?
1: వీలైతే మస పాట పెండింగ్ నుంచి
0: వేసేస్తాం, వేసేస్తాం మీకోసం. సాహితి గారు అడగడం మేము వేయకపోవడమా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.
2: కానీ అంతకుముందు సాహితి గారు, సాహితి గారు సాహితి పాప
0: పాప పాప సాహితి అడిగిన పాటను లైన్ అప్ చేసాము అండ్ దట్ విల్ బి ప్లేడ్ నౌ.
2: థ్యాంక్ యూ.

0: ఇప్పుడు ఈ పాట మనం విన్నాం కదా,
1: వినండి.
0: కానీ అదే మైత్రి,
1: మైత్రి కదా మన సాహితి.
0: సారీ, సాహితి. మళ్ళీ ఇంకో పాట రిక్వెస్ట్ కూడా
1: వచ్చింది. అది ప్లే చేసే ముందు నాకు చిన్న డౌట్ నాయక్పాల్ గారు, మీరు రేసు గురు సినిమాలో బ్రహ్మానందం కామెడీ బిట్ ఒకటి ఉంటుంది చూడండి, వాడు జైలు లోపలికి వెళ్లి తాళాలు గుతి దొంగలిస్తాడు, లోపల ఉన్న విలన్ తప్పించడం కోసం అని, బాలాజీ లోపల ఉన్న విలన్ తప్పించడం కోసం అని స్కెచ్ చేస్తారు. బయటకు వచ్చేస్తూ ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తే ఇద్దరు బయటకు వెళ్ళచ్చు అంటాడు. గుర్తుందా మీకు ఆ డైలాగ్?
0: అది
1: గుర్తులేదా? పర్వాలేదు, శ్రోతలకు ఎవరికైనా గుర్తుంటే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే కాంటెక్స్ట్, ఒక క్వశ్చన్ కి ఒక్కళ్ళే సమాధానం చెప్పక్కర్లేదు, ఒక క్వశ్చన్ కి చాలా మంది సమాధానం చెప్పచ్చు. ఒకళ్ళు ఎవరైనా సమాధానం చెప్పగానే ఫోన్ చేయట్లేదు. వై
0: వై అంటే ఇంకో క్వశ్చన్ అడగమనా?
1: ఇంకో క్వశ్చన్ అడిగినా పోనీ అంటే ఇంకో క్వశ్చన్ కూడా అడుగుదాం. మనకి అడిగే వాళ్ళది ఏం పోయిందండి, చెప్పే వాళ్ళది కానీ ప్రాబ్లమ్.
0: ఓకే, మనము పని చేద్దాం. చాలా మంది లిజినర్స్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కదా.
1: ఖచ్చితంగా
0: జాగ్రఫీ మన ఎక్కడెక్కడో టర్కీ ఇస్తాంబుల్ వరకు లెక్కలేదు. హైదరాబాద్ లో లోకల్ జాగ్రఫీ కూడా మనం మాట్లాడచ్చు. లోకల్ జాగ్రఫీ అంటే మనం గుర్తుకొచ్చేవి నదీ నదాలు,
1: నదీ నదాలు, జలపాతాలు.
0: కరెక్ట్. కానీ జలపాతాలు లేవు, కానీ హైదరాబాద్ లో, హైదరాబాద్ లో నది ఉందండి ఒకటి.
1: ఓ అవునా, హైదరాబాద్ నది ఉందా?
0: నది పేరేంటి అన్నది మనం అడుగుదాం.
1: ఏంటి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారా మీరు? సవాల్ ఇది. అసలు నేనైతే హైదరాబాద్ లో నది ఉందన్న విషయం నాకు తెలియదు. ఎవరికైనా తెలిసి అది ఏ నదో కూడా పేదరిస్తే ఇక్బాల్ గారికి కాల్ చేసి చెప్పండి, మీరు గెలుచుకుంటారు ఇక్బాల్ గారి మనస్సు.
0: ఓకే, నేను ఆల్రెడీ ఎవరికి ఇచ్చేసా కానీ అయిపోయింది అది.
1: రామచంద్ర
0: కావాలంటే బిర్యానీ కావాలంటే ఇప్పుడు అన్న వండి పెట్టగలను.
1: అసలు బిర్యానీ అన్నారంటే ఇప్పుడే కాల్ చేస్తారు. సో ఇదే క్వశ్చన్ అండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెగ్మెంట్ లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్బాల్ గారు హైదరాబాద్ లో ఒక నది ఉంది, ఆ నది పేరేంటి? అంతేనండి?
0: అంతే అంతే. ఇప్పుడు జాగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ హిల్ టాప్ ఉందండి. హిల్ టాప్ అంటే కొండ పైన అని. ఆ హిల్ టాప్ లొకేషన్ లో ఒక మంచి రెస్టారెంట్ ఉంది, మైత్రి రెస్టారెంట్. ఓకే శ్రీకాంత్ గారు
1: వచ్చేసారు మన కాలర్స్. హలో అండి, మీరు రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు
2: మాట్లాడుతున్నారు?
1: ఇక్బాల్ గారి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి
0: శ్రీవిద్య గారు, మాకు చాలా ఇది సుదీనము, ఎందుకంటే మీరు మాకు ఫోన్ చేసి కాల్ చేయడం. చెప్పండి.
2: నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను ఇక్బాల్ గారు. మూసినది కదా
0: మీరు, అలా ఆన్సర్ కి అలా పెట్టే వాళ్ళ మీరు చిన్నప్పుడు స్కూల్లో కూడా
1: క్వశ్చన్ మార్క్స్ తో
2: పెట్టి.
1: థ్యాంక్ యూ సో మచ్ విద్య.
2: థ్యాంక్
1: యూ. సాంగ్ ఏమైనా ఉందా విద్య?
0: కాల్ కాల్స్ కొన్ని డ్రాప్ అయ్యాయండి, మీరు మళ్ళీ ఫోన్ చేయొచ్చు. అయితే మనకు ఈ హిల్ టాప్ గురించి మాట్లాడుతున్నాం కదా, హిల్ టాప్ రెస్టారెంట్ మనకి ఏంటంటే మైత్రీస్ రెస్టారెంట్ అనేదండి. ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ మెకార్థర్ మనకి ఈవినింగ్ లో. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, కానీ స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి. నేను మీ ఫ్రెండ్ కదా, నన్ను తీసుకెళ్లొచ్చు మీరు అదనమాట. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే కూడా ఉందండి, ఈవినింగ్ స్నాక్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కి మనం వెళ్దాం. ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ ఉంటుందండి. ఇదే కాకుండా ఈ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ చిన్నపాటి కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ చేసుకోవడానికి వాళ్లకు అక్కడ ఫెసిలిటీ ఉందండి. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్, ఫ్రిస్కో, ఈ మూడు చోట్ల ఉంది.
1: మీరు హిల్ టాప్ అంటున్నారు, రెస్టారెంట్ అంటున్నారు, ఆథెంటిక్ ఇండియన్ అంటున్నారు, స్పేషియస్ అంటున్నారు, ఇంకా ఇంకేం కావాలి చెప్పండి. అదే దానికే
0: వెళ్ళిపోదాం, తీసుకెళ్దాం. నాకే
1: మనకి శ్రీవిద్య గారు కాల్ చేసి ఆన్సర్ చెప్పారు, అది రైటా కాదా అని చెప్పే ముందు ఒక్కసారి ఆగుదాం. మనం ఒక క్వశ్చన్ కి ఇద్దరు ఆన్సర్ చేయొచ్చు. మనం బ్రేక్ లోపలికి వెళ్ళిపోతున్నాం, బ్రేక్ నుంచి రాగానే ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. హైదరాబాద్ లో ఉన్న నది పేరేంటి?
3: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
1: ఎనర్జెటిక్ సాంగ్స్ వేస్తున్నామంటారా? ఓకే, మనకైతే గిరిగారు ఆన్ అయిర్ ఉన్నారండి. గిరిగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీ సాంగ్ రిక్వెస్ట్ ఏంటండి?
11: మూర్తి నది కదా, హైదరాబాద్ లో.
1: మీరు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసేసారు, బాగా పర్ఫెక్ట్ గా చెప్పారు.
0: ఇంకో క్వశ్చన్ అడగచ్చు గిరిగారు, మూసీ నది వెళ్ళి ఇంకో నదిలో కలుస్తుంది, అది ఏ నది?
11: ఇంకొకట
0: మూసీ నది ఒక ఉపనది, అది వెళ్ళి ఇంకో పెద్ద నదిలో కలుస్తుంది, అది ఏ నది?
11: అది క్వశ్చన్ తెలియదు నాకు నిజంగా, ఎందుకంటే నేను హైదరాబాద్ వాసిని కాదు కాబట్టి ఇది ఆన్సర్ తెలియదు.
0: కాదు, అది హైదరాబాద్ వాస్తే కాకుండా మీ ఊరు నుంచి కూడా వెళ్తుంది దాదాపు ఆ పెద్ద నది.
11: అది
1: ఇక్బాల్ గారు నాకు అసలు.
0: మున్నేరు వాగు, కానీ ఇది ఈ మూసీ నది వెళ్ళేసి ఇంకో పెద్ద నదిలో కలుస్తుంది. అంటే మూసీ నది ఈజ్ ఉపనది అండ్ దెన్ దేర్ ఇస్ ఎ బిగ్ నది. వాట్ ఈస్ దట్ బిగ్ నది? ఈ శ్రోతలందరికీ ప్రశ్న మనము
11: చూద్దాం, ఎవరన్నా మళ్ళీ మిగతా శ్రోతలు ఆన్సర్ చేస్తారేమో,
1: చెప్తారేమో చూద్దామండి.
11: వింటుంటా
1: వింటూనే ఉంటా.
11: నాక ఉదయించిన సూర్యుడిని అడిగా అనే పాట వీలుంటాయి, ఉదయ్ కిరణ్ గారి పాట.
1: సో సూపర్ సాంగ్ అండి, తప్పకుండా ప్లే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
11: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: ఇప్పుడు మనం పెద్ద సాంగ్ విందాం. పెద్ద సాంగ్ ఎవరు అడిగారు?
1: మన మస్తా మస్తా సాహితీ గారు అడిగారు.
0: రైట్ రైట్, చలో సునాంగి
1: క్వశ్చన్ గుర్తు.

క్రికెట్ గ్రౌండ్ కాదురా, బంతిలా ఇసరడానికి. ఇది కుస్తీ, ఇక్కడ పైల్వాన్ని బరిలోనే ఉంచి కొట్టాలి. ఈ పట్టు పేరే ధోబీ పచాడ్. ఇలా పైల్వాన్ వీపు నేరకేసి పడితే వాడు అవుతాయినట్టే.

0: ఏంటిదంత మన ఊర్లో బతకడం ఎట్టానాక నువ్వు బాగుపడ్డానికి జనాలు వెళ్ళిపోయినా అంత అందరూ వాళ్ళ మాటలు పడుతూ అక్కడ ఉన్నాను గాని వెళ్ళిపోదాం పద పద వెళ్ళిపోదాం
1: అక్కడ ఉంటేనే కదా వాళ్ళందరి మాటలు వినిపించేది ఇంకా మన బతులు ఇక్కడే నువ్వు ఉండిపో
0: నాకు ఆ ఊర్లో బతకడం నాపోయినా చావడం వచ్చుడే నా పది ఎక్కడ పడు కానీ తల నేను ఇబ్బంది పెడతాను బాగుపడరా నువ్వు.

0: హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ టైమ్ విత్ ఇక్బాల్ గారు అండ్ శ్రీకాంతి.
1: ఎస్, మేమే మన ఇద్దరమే కదా.
0: ఇంకెప్పించకండి, దయ్యాలు భూతాలు లాంటివి లేవు ఇక్కడ, ఆత్మలు లాంటివి అసలు లేవు, మన ఇద్దరమే ఉన్నాం.
1: కానీ శ్రోతలు ఉన్నారు, కనిపించని దేవతలు శ్రోతలు.
0: మా అసలు ఎక్కడైనా కొట్టారండి, ఎక్కడో టచ్ చేశారు, సూపర్ అండి. మీరు
1: మనకు కనిపించరు కానీ వాళ్ళు మనల్ని నడిపిస్తూ ఉంటారు.
0: కరెక్ట్, రైట్. మీరు అడిగిన క్వశ్చన్ కి గిరిగారు, సుబ్బారావు గారు, చక్రవర్తి గారు, సుగాత్రి గారు అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారు.
1: ఎస్,
0: ఏంటి ఆన్సర్?
1: హైదరాబాద్ లో నడయాడే నది,
0: మూసీ నది.
1: మూసీ నది.
0: ఉప ప్రశ్న ఏమిటి?
1: ఉప ప్రశ్న ఏంటంటే, అది ఉపనది అయి ఏ పెద్ద నదిలో కలుస్తుంది అంటే కృష్ణానది అని అందరూ చెప్పారు. ఎవరెవరు చెప్పారు వాళ్ళ పేర్లను ఒకసారి తలుచుకోండి.
0: గిరిగారు, సుబ్బారావు గారు, చక్రవర్తి గారు, సుగాత్రి గారు, అందరికంటే ఫస్ట్ మన శ్రీవిద్య పాప.
1: శ్రీవిద్య కృష్ణ గురించి అడగలేదు ఆవిడ,
0: మూసినది అని చెప్పారు. ఓ, కృష్ణ గురించి అడగలేదు. కరెక్ట్, ఓకే. క్వశ్చన్ ఏ క్వశ్చన్ మీరే ఇద్దరు అనుకున్నాను.
1: కరెక్ట్, ఎస్ ఎస్, ఓకే. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు
0: మనం గిరిగారు కోరిన పాటను లైన్అప్ చేసాము. దానికి ముందు,
1: దానికి ముందు ఏంటంటే, మనకు ఇక్కడ డాలస్ లో ఉన్న ప్రసిద్ధమైన టెంపుల్ ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్, ఓకే. వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అవుతోంది. ది రాధాకృష్ణ టెంపుల్ ఇన్ అలెన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ది గ్రాండ్ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం.
0: కరెక్ట్
1: కరెక్ట్ అన్నానా? ఓకే,
0: బ్రహ్మాండంగా అన్నారు.
1: ది సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం July 1st నుంచి త్రూ July 5th. Experience 5 spiritual uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and families are welcome. Donations and sponsorships are also welcome. So, ఇది ఎక్కడ చేయాలి అంటే మీరు www.radhakrishnatemple.net కి వెళ్తే ఈ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి.
0: ఎప్పుడండి ఇది?
1: July 1st నుంచి July 5th వరకు ఇంకా మనకు రాబోతోంది.
0: సూపర్.
1: రాధాకృష్ణ టెంపుల్, అలెన్, టెక్సాస్.
0: వండర్ఫుల్. ఇది మీరు క్వశ్చన్ అడిగాక నేను ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తాను, తర్వాత గిరిగారు పాటేసేద్దాం.
1: నేను క్వశ్చన్ ని ఓకే ఓ పని చేస్తాను, నాకు ఇలా వచ్చేస్తుంది. ఇవాళ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టుడేస్ డే?
0: వావ్, సూపర్, ఓకే. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టుడేస్ డే అకార్డింగ్ టు ఇస్లామిక్ క్యాలెండర్?
1: ఎగ్జాక్ట్లీ,
0: సూపర్, సూపర్ అండి.
1: ఓకే, అది క్వశ్చన్ అండి.
0: సో మన నెక్స్ట్ పాట వినేసే ముందు, ఈ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట ఆ 5 రోజులు జరిగే సీక్రెట్ మహోత్సవం అనుకుంటున్నాం కదండి. యూజువల్ గా అప్పుడు ఏమవుతుందంటే, ప్రాణ ప్రతిష్టలు లాంటివి చేసేటప్పుడు చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. సో అందరూ వెళ్లి ఖచ్చితంగా దాన్ని దర్శించుకుని ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా మా అందరి మనవి. సో డొనేషన్స్ కి వాటికి కూడా మన ఇక్బాల్ గారు చెప్పిన వెబ్సైట్ కి వెళ్ళిపోతే యూ కెన్ డొనేట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. డూ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ from July 1st to July 5th, which is on, which is 2025 year ega,
1: year
0: 26 anpichindi entannadi
1: 26 andi ivali year
0: 26 year. Amma chusara ela unda man brain? Sare, aithe next mana Giri gar korin paata play chestunnam.
1: Yeah, tappakunda. Prashna alage undi, ivala as per Islamic calendar what is the significance of the day today? Adi question, right?
0: Hintira nalanta al kosam.
1: ఇప్పుడు మీరు రంజాన్ అయిపోయింది విన్నారా? బక్రీద్ అని
0: విన్నారు, అదే హింట్.
1: ఆ తర్వాత ఏదో మీరు వినే ఉంటారు,
0: బిర్యానీ చెప్తే నాకేం గుర్తు రావట్లేదు. సరే, ఎవరైనా చెప్తారేమో కాల్ చేసి చూద్దాం.
1: చలో ఈ పాట ఇప్పుడు అందరికోసం.

0: yes, we are on air again.
1: రేడియో
0: తేలినట్టుంది.
1: కరెక్ట్. సో రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో మీ తెలుగు నేస్తం దట్ ఫీల్స్ లైక్ హోమ్.
0: ఎస్. సో ఇవాళ మన కార్యక్రమం చాలా
1: ఉల్లాసంగా ఉత్సాహంగా
0: జరిపి 11 నిమిషాల పరిధిలోకి వచ్చేసాం దీనికి ముగించడానికి. కానీ ముగించినా మన రేడియో సురభి ఆగదు, ఆ తర్వాత కూడా కార్యక్రమం ఉంటుంది.
1: మన అనుగారు వచ్చేస్తున్నారు ధూమ్ ధమాకా షో తోటి.
0: ధూమ్ ధమాకా అనుగారు, బాబా అనుగారు ఈ మాటలు వింటుంటే నాకు ఇక్కడ హైదరాబాద్ లోనే తెలిపోతున్నట్టు, ఎందుకంటే అది మాట్లాడే మాటలు అన్ని అట్లనే ఉంటాయి.
1: కరెక్ట్ కరెక్ట్.
0: నేను కూడా మాట్లాడదాం అనుకుంటే మీరు ఒంగోలు భాషలో వస్తారు కాబట్టి నాకు కూడా ఒంగోలు భాష వస్తుంది, నేను తెలంగాణ మాట్లాడదాం అంటే కుదురుతలేదు.
1: మీరు మాట్లాడడం నాకు చాలా ఇష్టం.
0: ఓకే చలో బై చలో. అయితే ఇప్పుడు
1: మన క్వశ్చన్ కి ఆన్సర్ చక్రవర్తి గారు అద్భుతంగా ఆన్సర్ చేశారు, సునీత గారు అంతకంటే బాగా ఆన్సర్ చేశారు. ఆవిడ ఒక హింట్ ఇచ్చారు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే, ఆ హింట్ ఏంటో చెప్పండి మీరు.
0: అదే నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇవాళ యాజ్ పర్ ది ఇస్లామిక్ క్యాలెండర్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే అని చెప్పాను. ఆన్సర్స్ అయితే కరెక్ట్ వచ్చాయి.
1: హింట్ చెప్పండి.
0: నేను చెప్పాను
1: మన సునీత గారు చెప్పిన హింట్. సునీత గారు మీరు ఎలా గెస్ చేశారండి?
0: అవును కరెక్ట్. ఎలా గెస్ చేశారంటే వాళ్ళ ఇండియా ఆఫీస్ లో
1: రేపు
0: సెలవట,
1: అందుకని ఆవిడ గుర్తొచ్చిందిట. ఇది హింట్, అద్భుతమైన హింట్. ఇంకెవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు.
0: ఎస్. ఏంటంటే ఇంకా ఇంకోటి కూడా నేను ఇచ్చాను, రంజాన్ బక్రీద్ డాష్.
1: ఓ రంజాన్ ఆర్డర్
0: చెప్పను.
1: రెండు క్లూలు ఇచ్చేసామండి. ఇంకెవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. స్టూడియో కాల్ చేసేయండి, 9726361966 ఇస్ ద నెంబర్. అయితే మనకి మీరు ప్రకటన ఏమైనా చదువుదాం అనుకుంటున్నారా?
0: ప్రకటన ఇప్పుడు మనకు ఈ పాట
1: చేస్తారా? ఈ పాట మన చక్రవర్తి గారేమో ఇళయరాజా సాంగ్ అని అడిగారు.
0: చక్రవర్తి గారు ఇళయరాజా సాంగ్ అడిగారు, ఆయన చక్రవర్తి పాటను అడగలేదు.
1: సుబ్బారావు గారేమో పాత పాట అన్నారు. ఇక్బాల్ గారికి అద్భుతమైన ఐడియా వచ్చింది.
0: ఏమిటంటే ఆ ఇద్దరిని కలిపేసి ఒక పాట కింద మార్చేద్దామని
1: అని అద్భుతమైన పాట లైన్ అప్ చేశారు. వాల్యూమ్ పెంచాల్సిందే మీ అందరూ.
0: ఓకే చలో, ఈ పాట ఇప్పుడు మీకోసం. అయితే ఈ పాట వినేసి ఇది హిందీలో ఏ పాట చెప్పగలిగితే తప్పకుండా ఫోన్ చేయండి, చెప్పలేకపోయినా కానీ ఫోన్ చేస్తే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా.
1: ఈ పాట హిందీలో కూడా ఉంది.
0: ఈ పాట హిందీలో ఉందంటే ఇదే ట్యూనింగ్ లో లేదు, హిందీలో ఒరిజినల్ గా ఇంకో ట్యూనింగ్ లో ఉంటది, కళ్యాణ్ జీ ఆనంద్జీ మ్యూజిక్ లో అది. అయితే హిందీ నుంచి తెలుగులో చేసేటప్పుడు ఇళయరాజా ఇట్లా మార్చాడు అన్నమాట. అది
1: అది మీకు సవాలండి, కాల్ చేసేసేయండి 9726361966.

0: సో నాకు సరదా క్వశ్చన్ గా అనిపించిందండి మీరు ఈ పాట ఏంగానే. ఈ సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే కూడా కాల్ చేయొచ్చు స్టూడియోకి. నాకు తెలీదు, మీరు వేసినప్పుడు మేము చాలా ఎక్సైట్ అయినా అసలు ఈ పాట విని. అందరు సౌండ్ పెంచండి పాట, సారీ అంతరాయం కలిగించినందుకు క్షమించండి.
1: ఓకే.

0: ఆనర్ తీసుకుంటున్నా మిమ్మల్ని.
1: ఎంజాయ్ చేశాను కానీ లెక్క వేసలేదు. ఫైవ్ టైమ్స్ వచ్చి ఉంటది పల్లవిలోనే.
0: పల్లవిలోనే ఫైవ్ టైమ్స్ వచ్చిందా? మనం అందరము సుధా గారు ఆన్లైన్ లో ఉన్నారండి, ఆన్ ఎయిర్ ఉన్నారు. సుధా గారితో మాట్లాడుతున్నాము. సో సుధా గారు చెప్పండి, మీకు ఆశ తెలుసా?
1: చాలా ప్రశ్నలు అడిగారు. మీరు అడిగిన ముస్లిం క్యాలెండర్ ముస్లిం ఫెస్టివల్ ఈ రోజు ఏంటి అంటే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం
2: మొహరం. మొహరం రైట్ ఆన్సర్. యా, చాలా మంది మొహరం అని చెప్పారు, బట్ టు బి స్పెసిఫిక్ ఇట్ ఈస్ 10th ఆఫ్ మొహరం.
0: అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
1: ఇంకో క్వశ్చన్, మూవీ ఈ పాట ఏం మూవీ అని అడిగారు.
0: కరెక్ట్.
1: థింక్ ఎన్టి రామారావు డాన్ రీమేక్ అది.
0: కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ సుధా గారు. అసలు యూ నెయిల్డ్ ఇట్.
1: పాట హిందీ పాట కళ్యాణ్ జీ ఆనంద్ జీ గారి
2: ఆ తర్వాత డాన్ షారుఖ్ ఖాన్ డాన్ లో కూడా అది రీమిక్స్ చేసి వచ్చేసారు.
0: సూపర్ గారు. ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. మీ రిక్వెస్ట్ సాంగ్ ఏమైనా ఉందా?
1: రిక్వెస్ట్ ఎనీ సాంగ్, ఎనీ ఓల్డ్ సాంగ్ అండి.
0: ఓకే, ఇలా ఇక్వల్ గారు లైన్అప్ చేశారు, సూపర్. థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ. సో నౌ ఇప్పుడు ఏంటంటే, మనకు ఇంత బాగా మనం నమ్ముకున్నాం, అదంతా చేశాం కదా శ్రీకాంత్ గారు, కానీ మీకు ఎప్పుడైనా దంతాలలో మీకు గౌడకండరము ఇవన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇవన్నీ అయితే అప్పుడు మీరు వెళ్లాల్సిన ప్లేస్ చెప్తాను. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు పోగొడతారు. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే తప్పకుండా ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ ఓన్లీ అట్ $49. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. శ్రీకాంత్ గారు మీ గురించి స్పెషల్ గా, మీ స్మైల్ ఓకే, ఇస్మైల్ కాదు మీ స్మైల్ ఓకే. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్.
0: సూపర్, ఖచ్చితంగా వెళ్తానండి. నా స్మైల్ గురించి అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తాను. మనకి సుధా గారు ఆన్సర్ చేసేసారు కరెక్ట్ గా క్వశ్చన్ కి సమాధానం. మొహరం ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే
2: 10th డే ఆఫ్ మొహరం. ది ఇంపార్టెన్స్ ఇస్ దట్ ఆన్ ది 10th డే ఆఫ్ మొహరం యాజ్ పర్ ది అబ్రహాం ట్రెడిషన్ ఆల్సో, ఐ మీన్ ఆన్ 10th డే ఆఫ్ మొహరం ఆల్ ముస్లిమ్స్ దే యునో ఫాస్ట్. అంటే ఇట్స్ ఆప్షనల్ ఫాస్ట్, ఇట్స్ నాట్ ఎ కంపల్సరీ. నడకండి, నేను ఫాస్ట్ ఉన్నాను లేదు, బట్ జనరలీ 9th డే అండ్ 10th డే ఆఫ్ ది మొహరం వి ఫాస్ట్ బికాస్ యునో మోసెస్ హ్యాస్ ది డే ఆన్ విచ్ మోసెస్ హ్యాస్ యునో ఫరో నుంచి రక్షించి తీసుకెళ్తారు యాజ్ పర్ అబ్రహామిక్ ట్రెడిషన్ అండ్ యాజ్ పర్ ది ఇస్లామిక్ ట్రెడిషన్ ఆల్సో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యూజ్ టు ఫాస్ట్ ఆన్ దీస్ 2 డేస్.
0: వావ్ వావ్, సో ఇన్ఫర్మేటివ్ అండి.
2: యా, సో మనము చివరిగా ఒక పాట వేసేసి మనం సైన్ ఆఫ్ చేసేదా? మనం సైన్ ఆఫ్ చేసుకున్నా కానీ మనకు నెక్స్ట్ మన
0: హైదరాబాద్
2: ధూమ్ ధామ్ ధమాకా ఉన్నారు ఇక్కడ
0: ఆల్రెడీ. అండ్ ఇక్బాల్ గారు ఈ రోజు కలిసి మీతో కలిసి షో చేయడం చాలా బాగుందండి. ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఆల్ ద కాలర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇన్.
2: ఓకే, మనం సైన్ ఆఫ్ చేస్తున్నాం ఈ పాటతో.